ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1947 వైశాఖ మాసం 29వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 19వ తేదీ మంగళవారం ఎఫ్ఎం అండ్ 103.8 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58:50. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం డైరీలే వింటారు.

0: A probe. In IPL cricket, Sunrisers Hyderabad defeated Chennai Super Kings by 5 wickets in Chennai last night to secure a playoff berth. Today, Rajasthan Royals will face Lucknow Super Giants in Jaipur at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: Akasavan Varangal Kendram తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమంలో నీకు సాటి ఎవరయ్యా హనుమ భక్తి గీతాలు వింటారు. గానం చేస్తున్నవారు ఎం బాలమురళి కృష్ణ, పి సుశీల మరియు మనో. మరి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం వినేద్దాం.

శ్రోతలు ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమంలో నీసాటి ఎవరయ్యా హనుమ భక్తి గీతాలు విన్నారు. పాడినవారు ఎం బాలమురళ కృష్ణ, పి సుశీల మరియు మను. మరి ఈనాటి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్. అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్ హిస్టరీ, ఏ హిస్టరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద షేర్డ్ డివోషనల్ ట్రెడిషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ ట్రేడ్ రూట్స్ దట్ కనెక్టెడ్ అవర్ పీపుల్స్ లాంగ్ బిఫోర్ మోడర్న్ బార్డర్స్ వేర్ డ్రాన్.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈ రోజు పర్యటిస్తారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ హంద్రీనీవ, వంశధార తదితర ప్రాజెక్టులకు కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ,
2: రేపు భవిష్యత్

0: లో ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో ఏ నెల ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకిత భావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడొక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుని శివరాత్రి లాంటి పర్వదిన టైంలో కూడా ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు.
1: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాద రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్టంలోని బస్తర్ ప్రాంతం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన తెలంగాణ డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ రాష్ట భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ నక్సలిజాన్ని అణచివేయడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్టాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: సాగుచేసి ఏడాదికి సుమారు 1.20 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా పరిధిలో మే నెలలో నూతన అధికారుల నియామకాలు జరిగాయి. కామారెడ్డి మున్సిపల్ నూతన కమిషనర్ గా టి పర్వతాలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ గా జగ్జీవన్ బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారిగా నీరజ్ కుమార్ టిబ్రీవల్ నియమితులయ్యారు. బాన్స్వాడ ఆర్డీఓగా ఏ రవీందర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. దత్తత అనేది కేవలం ఒక చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాదని, అది రెండు హృదయాలను కలిపే ఒక అద్భుతమైన వంతెన అని కామారెడ్డి అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టరేట్ లో ఆయన దత్తత సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. పండుగలు జాతరలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని, వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మాచారెడ్డి మండలం సోమార్పేటలో నిర్వహించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని జిల్లా అధికారులను తెలంగాణ రాష్ట సివిల్ సప్లైస్ ప్రధాన కార్యదర్శి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. కామారెడ్డి మండలం గర్గుల్ గోకుల్ తండాల్లోని కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
1: మీరింతవరకు కామారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్టలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కి సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. ఏ యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసీ అగ్రిమెంట్ కి మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై.
0: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు, పోటీ స్ఫూర్తిని ఆయన సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన

0: ఆత్మవిశ్వాసం సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ది, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్ధతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్టలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్టిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
1: 1.72 crore LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier and before waiver also, during waiver also and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies and all efforts have been taken to that effect.
0: IPL క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్

0: సిక్సర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి ఆరోగ్యామృతం శీర్షికన వెరికోస్ వైన్స్ కారణాలు నివారణ ఈ అంశాల గురించి ఎంజీఎం ఆసుపత్రిలో జనరల్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కార్తీక్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. మరి ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: వినండి ఉదయతరంగిణి ఆరోగ్యామృతం శీర్షికన వెరికోస్ వైన్స్ కారణాలు నివారణ మొదలైన అంశాల గురించి ఎంజీఎం ఆసుపత్రిలో జనరల్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కార్తీక్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్.
5: శ్రోతలకు నమస్కారం. సాధారణంగా మనము ఇప్పుడు చాలామందిలో గమనిస్తూ ఉంటాము ఈ కాళ్ళల్లో నరాలనేది ఉబ్బిపోవటము, అలాగే నొప్పి భారంగా అనిపించటం.

0: ఎక్కువసేపు నిలబడితే ఇట్లా అసౌకర్యం వంటి సమస్యలు మనకు గమనిస్తూ ఉంటాము. మరి దీనికి కారణాలు ఏమిటి, దీని చికిత్స ఎలా ఉంటుంది, దీని నివారణ సాధ్యమా, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి ఈరోజు ఆకాశవాణి కేంద్రానికి డాక్టరు వంగాల కార్తిక్ రెడ్డి గారిని ఆహ్వానించాము. వీరు జనరల్ సర్జరీ విభాగంలో MGM హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. మరి వీరిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, అసలు సాధారణంగా ఈ చాలా మందిలో ఇందాక అనుకున్నట్టుగా నరాలు ఉబ్బటము ఇవన్నీ, వీటిని ఏమంటారు, ఇది కారణాలు ఏంటంటారు?
1: ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటుంది నేను ఏంటంటే, నరాలు నాళాలు వేరండి, ఓకేనా? సో ఇవి వారికోస్ వెయిన్స్ అంటాము. మనకి చర్మం కింద కనిపించేవి అన్నీ కూడా నాళాలు అంటాం, రక్త నాళాలు అవి. సో అవి దట్ ఈస్ కాల్డ్ వెయిన్స్, ఓకేనా? నరాలు అంటే మనకి నర్వ్స్. సో ఆ రెండు డిఫరెన్స్ ఉంటాయి. సో మెయిన్గా ఈ ప్రాబ్లం వచ్చేది వెయిన్స్లో అండి. సో వెయిన్స్లో ఏమవుతుందంటే, బ్లడ్ అనేది మనకి కింద నుంచి హార్ట్కి తీసుకెళ్తాయి వెయిన్స్. సో బికాస్ ఆఫ్ అంటే వీనస్ హైపర్ టెన్షన్ అంటాం. ఆ వీనస్ హైపర్ టెన్షన్లో ఈ చాలామంది నిల్చోవడము, ఎక్కువ నిల్చోవడము, ఎక్కువ బాగా ముక్కడము, అట్లాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళలో ఈ కాళ్ళల్లో మనకి లోపల బాజు కింద కాలు నుంచి తొంటి వరకు రక్తనాళాలు అనేవి ఉబ్బినట్టు బాగా ఇట్లా తిరిగిపోయి ఇట్లా వాపుల్లాగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మనం వెరికోజ్ వెయిన్స్ అంటాం. అవి ఎందుకు వస్తాయి అని అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి, అది ఒక్కొక్కటి.
0: జనరల్గా ఇప్పుడు అంటే కాలి భాగంలోనే కనిపిస్తుందని, చేతులకి అట్లా కూడా ఏమైనా కనిపించే అవకాశం ఉందా అంటే మీరు ఉబ్బటం అనేది?
1: లేదండి, కాలు భాగంలోనే వస్తాయి. ఈ వెరికోజ్ వెయిన్స్ అనేవి ఎక్కువ వరకు మనకు ఓన్లీ కాలు ఉంటుంది, కాలు నుంచి తొంటి వరకు ఉంటాయి. కానీ తొంటిలో మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అంత అప్రిషియేట్ చేయకపోవచ్చు. మనకి కాలులో ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉండి మనకి అది క్లియర్గా బయటికి విజిబిలిటీ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి కాళ్ళు మీద వాపులు రావడము, కాళ్ళు మీద ఉండడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటాయండి.
0: ఎక్కువగా మనకి మహిళల్లో కనపడుతుందండి, పురుషుల్లో?
1: మహిళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటది, మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తుంటది. ఈ వెరికోజ్ వెయిన్స్ అనేవి ఆల్మోస్ట్ 30-50% నార్మల్ పీపుల్లో కూడా ఉంటాయండి. బట్ దే ఆర్ అన్నోటిస్డ్, అంటే వాళ్ళు గుర్తించలేరు వాటిని, అవి ఉన్నాయనే ప్రాబ్లమ్ వాళ్ళకు కూడా తెలియదు. అది అన్లెస్ ఒక చూసుకుంటే గానీ వాళ్ళకి తెలియదు. దాంట్లో స్టేజెస్ ఉంటాయండి వారికోజ్ వెయిన్స్ లో. ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ అనేది ఇప్పుడు లాస్ట్ స్టేజ్ అనుకోండి. దాని ముందు నాళాలు ఇంకా రెటికులర్ వెయిన్స్ అంటాం, అంటే వారికోజ్ వెయిన్స్ కన్నా చిన్న వెయిన్స్. దానికన్నా ఇంకా చిన్నవి మనకి టిలాంజెక్టేషియా అంటాం దాన్ని, లేదా స్పైడర్ వెయిన్స్ అంటాం. స్పైడర్ వెయిన్స్ అనేది ఎట్లుంటాయంటే, మన స్పైడర్ వెబ్స్ ఉంటాయి కదా, అట్లా జస్ట్ స్పైడర్ వెబ్ లాగా ఒక డిజైన్ లాగా ఉంటుంది మన కాల్ మీద ప్యాటర్న్. అది అంటే అందరికీ రాకపోవచ్చు. సో అది ఫస్ట్ స్టేజ్, అప్పుడే గుర్తించి అప్పుడే ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అది మంచి రిజల్ట్. లేదు దాని తర్వాత కొంచెం వెయిన్స్ అనేవి పెరుగుతాయి, వాటిని రెటికులర్ వెయిన్స్ అంటాం. దాని తర్వాత వారికోజ్ వెయిన్స్ వస్తాయి. సో వారికోజ్ వెయిన్స్ అనేది ఓవర్ నైట్ వచ్చేటి అయితే కాదు. సో ఇట్ ఈస్ వెరీ ప్రొలాంగ్డ్ డిసీజ్, అంటే చాలా రోజుల నుంచి ఉండి ఉండి ఉండి అవి లాస్ట్ కి, అంటే అవి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అనుకుంటారు చాలా మంది. బట్ దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అండి, ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది. అంటే వారికోజ్ వెయిన్స్ కాంప్లికేషన్స్ వచ్చే వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అవి జస్ట్ ఉబ్బులు వాపుల్లాగానే కనిపిస్తాయి. కానీ ఒక్కసారి ఇబ్బంది స్టార్ట్ అయింది అంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పేషెంట్స్.
0: ఇవి ఏర్పడటానికి ప్రధానంగా కారణాలు ఏంటంటారు?
1: ప్రధానంగా కారణాలు అంటే కాజెస్ ఉంటాయండి. ఇప్పుడు మనకి ఇడియోపతిక్ అంటే ఏ రీజన్ లేకుండా కూడా కొందరికి వస్తాయి, కొందరికి హెరిడిటరీలో ఉంటుంది, కొందరికి ఏమో డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి, కొందరికి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఏంటంటే మనకి వెయిన్ లో ఆ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల రావచ్చు. ఇంకా కొందరికి ప్రెగ్నెన్సీ తర్వాత వస్తూ ఉంటాయి ఫీమేల్స్ లో చూసుకున్నట్టయితే. ఇంకా లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువసేపు నిల్చొని ఉండడం వల్ల కూడా వారికోజ్ వెయిన్స్ అనేటివి వస్తాయి. ఆ మనకి వెయిన్స్ లో వాల్వ్స్ అనేవి ఉంటాయండి, కింద నుంచి పైకి బ్లడ్ పుష్ చేశాక అది మళ్ళీ బ్యాక్ కిందికి వెళ్ళిపోకుండా ఉండడానికి వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో ఆ వాల్వ్స్ అనేది ఇన్కాంపిటెన్స్ అయిపోతాయి, అంటే ఆ వాల్వ్స్ అనేవి ముడుచుకపోయి అవి దాని పని సరిగా పనిచేయదు. సో పని చేయకపోవడం వల్ల బ్లడ్ పూల్ అవుతూ ఉంటుంది, కింద పూల్ అవ్వడం వల్ల అది లావ్ అయిపోతుంది మనకు వెయిన్. సో దానివల్ల ఈ వెరికోజ్ వెయిన్స్ అనేటివి వస్తుంటాయి.
0: ఇందాక మీరు రకరకాల స్టేజెస్ చెప్పారు, చివరికి వెరికోజ్ వెయిన్ వస్తుంది. అయితే మనం ప్రారంభం నుంచి చూసుకుంటే అసలు లక్షణాలు ఎట్లా ఉంటాయి, దీనికి మనం ఏం చేస్తే బాగుంటుంది, అటు వివరించండి.
1: ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అయితే ఏంటంటే టిలాంజెక్టేషియా అంటామండి, టిలాంజెక్టేషియా అండ్ స్పైడర్ వెయిన్స్. అవి ఏంటంటే అది ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఈ వెరికోజ్ వెయిన్స్ వరకు వచ్చినప్పటికీ కూడా పేషెంట్స్కి చాలా మంది వరకు దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ అండి, ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండదు అసలు వాళ్ళకి. వాళ్ళ ఒక్కటే ఇబ్బంది ఏంటంటే, సార్ నాకు ఇట్లా వాపులు ఉన్నాయి అంతే, వాళ్ళు చెప్పాలనుకున్నది అది ఒక్కటే. కానీ మన యూజువలీ మన ఇండియన్ మెంటాలిటీ ప్రకారం ఎట్లా అంటే, ఒక వాపు ఉండేది దానివల్ల ఎటువంటి నష్టం అంటే నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది అవ్వనని

0: వరకు ఎవరు పేషెంట్స్ హాస్పిటల్కి రారు. సో ఏదైనా పేషెంట్ కి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మాత్రమే వస్తారు. సో మా సజెషన్ ఏంటంటే, మీకు అట్లాంటి వాపులు ఎప్పుడన్నా ఉంటే వెంటనే మీరు హాస్పిటల్ కన్నా వెళ్ళి మీరు చూపించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది మీకు, అంటే ఫర్దర్ గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటదని నేను చెప్పాలంటే,
1: బిగినింగ్ స్టేజ్ లోనే కొంచెం వాపు కాగానే అంటే డాక్టర్ని సంప్రదించాలి.
0: Yes. మీకు ఫస్ట్ చిన్న చిన్నగా వస్తాయండి, చాలా చిన్నగా. అవి ఎంత అంటే మీకు మన చీమ అంత వాపులే వస్తాయి ఫస్ట్. అవి కాస్త పెరిగి పెరిగి మీకు ఈ వాపులు దాదాపు పల్లిగింజ అంతా కూడా అవుతాయి. పల్లిగింజ కన్నా పెద్దగా అవుతాయి, ఇంకా అంత పెద్దగా కూడా అవుతాయి. పల్లికాయ ఎంత ఉంటుందో అంత సైజు కూడా అవుతాయి ఇంకా వాపులు.
1: అంటే మీరు ఫస్ట్ లో వెళ్ళినప్పుడు ఏమంటే తొందరగా ట్రీట్మెంట్ అంటే సర్జరీకి వెళ్ళే అవకాశం లేకుండా,
0: సర్జరీ అవసరం లేదండి స్టార్టింగ్ స్టేజెస్ లలో. మనకి స్టార్టింగ్ స్టేజెస్ లలో వీ కెన్ మేనేజ్ విత్ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్క్లీరోథెరపీ అని ఉంటుంది, అవన్నీ ఓపీడీ ప్రొసీజర్స్ అండి. అంటే జస్ట్ మీరు ఓపీకి వెళ్తారు, అది చూసుకొని చూపిస్తారు, చూపించేసి మీకు ప్రికాషన్స్ చెప్తారు. ప్రికాషన్స్ చెప్తే ఆ ప్రికాషన్స్ తీసుకొని దాని ప్రకారంగా మీరు ఫోమ్ స్క్లీరోథెరపీ అని అంటామండి. ఫోమ్ స్క్లీరోథెరపీ అంటే ఏంటంటే, జస్ట్ ఆ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో మనకు స్టార్టింగ్ స్టేజ్లో దాంట్లోకి ఫోమ్ లాగా ఒకటి ఇచ్చేస్తాం, అది మొత్తం అంతా కొలాప్స్ అయిపోతాయి. సో ఎప్పుడు కానీ ఫస్ట్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి.
1: ఇప్పుడు అతను నెగ్లిజెన్సీ చేసినప్పుడు రాను రాను అతనికి అంటే ఎటువంటి బాధ కానీ ఏమైనా కలుగుతుందండి?
0: ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ వాపులు పెరుగుతూ ఉంటాయి. వాపులు పెరిగిన తర్వాత ఖచ్చితంగా వాపు వచ్చింది అంటే ఆయనకి నొప్పి వస్తుంది. సో తర్వాత ఇక పొద్దున్నుంచి పని ఎలాగో అందరూ పని చేస్తూ ఉంటారు. పని చేసి సాయంత్రం వరకు కాళ్ళ నొప్పులు, విపరీతంగా కాళ్ళు లాగడము, కాళ్ళు గుంజడము, పొడిచినట్టు అవ్వడము నొప్పి మెయిన్ ఇది. ఆ తర్వాత ఏమవుతుందంటే కింద బాజు కాలు, మన మడిమ ఉంది కదా, మడిమకి పైన మొత్తం అంతా నల్లగవ్వడము, ఓకేనా? ఆ లాస్ ఆఫ్ హెయిర్ అంటే మనకి హెయిర్ పోతూ ఉంటుంది, ఆ నల్లగయ్యి దాని దగ్గర మొత్తం దురద రావడము. దురద వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి పెట్టి కొంచెం స్క్రాచ్ చేసినా కూడా చిన్నగా అల్సర్ లాగా ఫామ్ అవుతుందండి, ఓకేనా? అల్సర్ లాగా ఫామ్ అయ్యి అది పెద్ద పెద్ద మొత్తం పెరిగి పెరిగి పెరిగి పెద్ద అల్సర్ లాగా అయిపోతుంది. సో అది ఇక దాన్ని వెరికోస్ అల్సర్ అంటాం, ఓకేనా? సో ఈ వెరికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ చేస్తేనే ఆ వెరికోస్ అల్సర్ అనేది హీల్ అవుతుంది.
1: అట్లనే ఇప్పుడు మరి ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు కొంతమందికి స్టాకింగ్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా,
0: అదే
1: అవి ఎంతవరకు మనకి అంటే నివారించగలవు, అది పూర్తిగా నివారిస్తుందా లేకపోతే కొంతకాలం వరకు మనం దీన్ని పెరగకుండా చూసుకోగలమా?
0: అంటే అదే అండి, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేవి స్టార్టింగ్ స్టేజెస్ లో, ఇప్పుడు నేను అన్నట్టు స్టేజెస్ చెప్పాను కదా, ఆ స్టార్టింగ్ స్టేజెస్ లలో ఉంది అంటే మీరు స్టాకింగ్స్ వేసుకుంటే మీకు అంటే ఇప్పుడు పెయిన్ వచ్చే వరకు మీకు పేషెంట్ రారండి మనకు ప్రెజెంటేషన్ అవ్వరు. సో ఒకవేళ ఎవరైనా పేషెంట్ స్టార్టింగ్ లోనే వచ్చారనుకోండి, మనం వాళ్ళకి ఈ సజెషన్స్ అన్ని చెప్తాం. ఒకటి ఏంటంటే స్టాకింగ్స్ అండి మెయిన్, చాలా మంచి పని చేస్తుంది. అది ఏంటంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి వెయిన్స్ అనేవి జస్ట్ స్కిన్ కిందనే ఉంటాయి. సో దాన్ని కంప్రెస్ చేస్తాయి ఆ వెయిన్స్ ని. సో ఆ వెయిన్స్ ని కంప్రెస్ చేసినప్పుడు అవి ఫర్దర్ గా పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో డిలే ఇన్ ద డిసీజ్, సో డిలే ఆ డిసీజ్ ని డిలే చేస్తుంది, ప్రొలాంగ్ చేస్తూ ఉంటుంది. అండ్ ప్రొలాంగ్ చేసి మీకు ఫర్దర్ గా ఇంకేం ఇబ్బంది అవ్వకుండా చూసుకుంటుంది. సో స్టాకింగ్స్ వీఆర్ అడ్వైజ్డ్ ఏంటంటే ఎబో నీ, అంటే మీకు వాపులు ఎక్కడి వరకు ఉన్నాయో దానికన్నా కొంచెం పై వరకు స్టాకింగ్స్ వేసుకోవాలి. సో మీరు నిల్చొనున్నంతసేపు మీరు స్టాకింగ్స్ వేసుకొని ఉంటే మీకు అది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు పడుకునేటప్పుడు కాళ్ళ కింద ఒక రెండు మెత్తలు పెట్టుకొని పడుకోవాలి. సో ఏంటంటే మన బ్లడ్ అనేది హార్ట్ సైడ్ వెళ్ళిపోవడానికి హెల్ప్ అవుతుంది.
1: రోజంతా పెట్టుకోవాల్సి వస్తుందా, ఈ టైంలో తీసేయటం అట్లా ఏమైనా చేయొచ్చా? అట్లా అది
0: అదే అండి, మీరు లేచి ఉన్నంతసేపు మీరు పెట్టుకుంటేనే మీకు అది మంచిది.
1: అంటే పడుకునేటప్పుడు
0: పడుకునేటప్పుడు తీసేసి పడుకో, కాళ్ళు ఎత్తున పెట్టుకొని పడుకోవాలి.
1: అది వీటిని శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుందండి లేకపోతే
0: పిండుకోవచ్చు అండి? పిండుకోవచ్చు, అవి శుభ్రంగా పిండుకోవచ్చు. అది మీరు వేసుకున్నాక మీరు ఒక టూ పేర్స్ పెట్టుకున్నారంటే చాలు, ఒక రోజు ఒకటి వేసుకొని ఇంకో రోజు ఇంకోటి కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు.
1: ఇప్పుడు మరి మీరు దీనికి సంబంధించి ఈ వెరికోస్ వెయిన్స్ ఉంటే హార్ట్ కి ఏమన్నా డిఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి?
0: దీనికి హార్ట్ డిసీజ్ కి సంబంధం ఉండదండి యూజువల్లీ. ఇది మనకి వెయిన్స్ ప్రాబ్లం అండి.
1: అంటే బ్లడ్ అనేది పైకి తీసుకెళ్ళడం అట్లాంటివి ఏమన్నా హార్ట్
0: అట్లా కాదండి. ఇప్పుడు మనకి వీనస్ సిస్టమ్స్ లో ఏముంటదంటే, మనకి కాల్లో రెండు వీనస్ సిస్టమ్స్ ఉంటాయి, సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్. మనకి వెరికోస్ వెయిన్స్ వచ్చేది ఓన్లీ సూపర్ఫిషియల్ సిస్టమ్ లో. సో మనకి డీప్ వెయిన్స్ అనేవి నార్మల్ ఉంటాయి. సో డీప్ వెయిన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో దీనికి హార్ట్ ప్రాబ్లమ్ కి అయితే ఎటువంటి సంబంధం ఉండదండి.
1: జనరల్ గా మరి అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి ఏర్పడకుండా ఉండాలంటే మీరే కొన్ని హెరిడిటరీ అన్నారు లేకపోతే లక్షణాలు చెప్పారు, కాకుండా జనరల్ పీపుల్ కి రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారా?
0: జాగ్రత్తలు అంటే అదే అండి, లాంగ్, ఇప్పుడు యూజువల్ గా వచ్చేది ఫీమేల్స్ లో ఎక్కువ వస్తుంది, ఫీమేల్స్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లేదా ఫీమేల్స్ లో కడుపులో ఏదైనా గడ్డ ఉంటే. సో మై అడ్వైస్ అంటే నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, వాళ్ళని ఎక్కువ లాంగ్ స్టాండింగ్ అవర్స్ అంటే ఎక్కువ నిల్చో

0: కాకుండా మధ్య మధ్యలో కాసేపు కూర్చోవాలి. ఒక ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వాళ్ళు పని చేసుకుంటున్నారంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోవాలి. కూర్చొని పని చేసుకోవడము, కంటిన్యూస్ గా నిల్చోవడం కాకుండా అప్పుడప్పుడు మధ్యలో కూర్చోవడం, అట్లాంటివి చేసుకుంటే సింపుల్ గా సరిపోతుంది.
1: మీరు అనేది నిల్చుంటే అన్నారు, అట్లా కొంతమంది నేను వింటే ఏంటంటే తరచూ ఎక్కువసేపు కూర్చున్నా కూడా వస్తాయని అంటారు, ఇది ఎంతవరకు?
0: కూర్చోడానికి దానికి సంబంధం లేదండి. ఓకే, మేబీ వాళ్ళకి హెరిడిటరీ వల్లనో లేకపోతే ఇంకేదన్నా వాల్యులర్ ఇన్కాంపిటెన్సీ ఉండడం వల్లనో అట్లా దానివల్ల వచ్చింది కావచ్చు వాళ్ళకి.
1: ఇప్పుడు క్రామ్స్ అంటే ఏంటండి?
0: క్రామ్స్ అంటే మజిల్ క్రామ్స్ అండి, అంటే మనకి ఈ నొప్పి నొప్పి రావడము.
1: అదే అంటే ఇప్పుడు రాత్రులు కాళ్ళకి క్రామ్స్ రావడం కూడా దీనికి సంబంధించింది
0: వస్తుంది అండి? వస్తుంది. నేను అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మార్నింగ్ నుంచి వాళ్ళు పని చేసుకుంటుంటారు, ఈవినింగ్ రాగానే అలసట, కాళ్ళు నొప్పి లాగడము, బాగా గుంజినట్టు అవుతూ ఉంటది. సో వాటిని మనం క్రామ్స్ అనే అంటాం.
1: ఇప్పుడు వీటికి నిర్ధారణ మీరు ఇట్లా చూడంగానే ఇట్లా వాపు వచ్చింది అనేది వెరికోసం అయినా నిర్ధారిస్తారా? దీనికి సంబంధించిన పరీక్షలు
0: లేదండి, టెస్ట్లు ఉంటాయి. యూజువల్లీ ఇట్ ఈస్ ఎ క్లినికల్ డయాగ్నోసిస్, అంటే క్లినికల్ అంటే మనకి డాక్టర్ చూసిన తర్వాత అది చెప్తారు. చూస్తే మాకు యూజువల్లీ అర్థమవుతుంది అది కాలుకి లోపడి బాజులో ఉంటే, అది మనం ఆ పొజిషన్ లో ఉంటే మనకి వెరికోస్ వెయిన్స్ అని అనుకుంటాం. బట్ కన్ఫర్మేషన్ కోసం స్కానింగ్ కూడా ఉంటుందండి, డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి. అది ఎట్లాంటి వెయిన్స్, ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నది, పర్ఫరేటర్ ప్రాబ్లం ఉన్నదా లేకపోతే ఇంకే ప్రాబ్లం ఉన్నది, ఎక్కడ వరకు ఎక్స్టెంట్ ఉన్నది అనేది మనం స్కానింగ్ లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
1: ఇప్పుడు శస్త్రచికిత్స అనేది ఏ స్టేజ్ మీరు
0: శస్త్రచికిత్స అనేది ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరికోస్ వెయిన్స్ అనేవి బాగా ఉబ్బులు వచ్చేసినాయి, తర్వాత దాంట్లో రెండు టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే SFJ అంటాం. SFJ అంటే ఏంటంటే ఈ సూపర్ఫిషియల్ సిస్టమ్ పోయి లోపల కలుస్తుంది. సో ఆ కలిసే దగ్గర ఆ సమూహంలో అక్కడ వాపు వచ్చి ఉంటుంది బాగా. సో వాపు వచ్చి అక్కడ ప్రాబ్లం అయి ఉంటుంది. సో అది మనకి తొడ దగ్గర ఉంటుందండి, ఓకేనా, గజ్జలల్లో ఉంటుంది ఆల్మోస్ట్. సో అక్కడ ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్. పర్ఫరేటర్స్ అంటే ఏంటంటే మనకి సూపర్ఫిషియల్ డీప్ అని అనుకున్నాం కదా ఇంతకుముందు, ఆ సూపర్ఫిషియల్ నుంచి డీప్కి కనెక్షన్స్ ఉంటాయి మధ్యలో, ఆ కనెక్షన్స్, అవి ఆ కనెక్షన్స్ కూడా డ్యామేజ్ అయ్యి ఉంటాయి. సో ఆ కనెక్షన్స్ని మనం కట్టేసేయాలి. సో దానివల్ల సర్జరీ వల్ల ఈ కనెక్షన్స్ కట్టేస్తాం అండ్ SFJ కూడా లైగేట్ చేస్తాం.
1: ఇప్పుడు ప్రస్తుతం మరి అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక శస్త్రచికిత్స విధానం ఏముందండి?
0: ఇప్పుడైతే లేటెస్ట్ ఆప్షన్స్ వచ్చాయండి, RFA అంటాం, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అది ఒకటి టైప్ ఆఫ్ లేజర్ అండి, ఓకేనా, అండ్ EVLT. ఈ రెండు లేటెస్ట్ ఆప్షన్స్, అంటే లేజర్ ట్రీట్మెంట్స్ అన్నట్టు. ఇవి లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు ఈ సర్జరీ అనేది ఏమీ లేకుండా కంప్లీట్ ఒక చిన్న జస్ట్ ఒక 5 mm స్కార్తోని ఒక ప్రోబ్ని పంపించేసి కాల్ దగ్గర నుంచి తొడ వరకు వెళ్ళి అక్కడ నుంచి మొత్తం అంతా కాల్చుకుంటూ వచ్చేస్తారు కిందికి. సో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ లేజర్ ట్రీట్మెంట్ అండి. సో ఇక పేషెంట్ని కండిషన్ అండ్ స్టేజింగ్ని బట్టి దాన్ని బట్టి వీల్ డిసైడ్, మనం స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ చూసుకున్న తర్వాత దాన్ని బట్టి ఎవరికి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది దాన్ని బట్టి చేసి.
1: ఇప్పుడు కొన్ని రకాల వ్యాధులు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చారు అంటే ఇప్పుడు షుగర్ అనుకున్నాము లేకపోతే BP ఇట్లాంటివి ఉన్నప్పుడు, అంటే ఇట్లాంటి వాళ్ళకి కూడా మీరు ఆ లేజర్ కానీ ఇట్లాంటివి సజెస్ట్
0: చేసుకోవచ్చు?
1: ఎటువంటి ప్రాబ్లం రాదా?
0: అంటే ఎటువంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు అదే అండి, అవి కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుని కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ అనస్థీషియాకి ఫిట్ ఉంటే వాళ్ళు, అంటే మత్తు మంది ఇస్తాం కదా ఆపరేషన్ ముందు, ఇప్పుడు లేజర్ ఆపరేషన్ అయినా కూడా నడుంకి మత్తు ఇస్తారండి. సో ఆ మత్తు మందుకి ఇచ్చేదానికి ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటే మనం తీసేసుకోవచ్చు అండి, దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే షుగర్ అనేది కొంచెం కంట్రోల్ ఉంటే మీకు హీలింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది.
1: ఇప్పుడు మీరు ఈ లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇతరత్ర మనం శస్త్రచికిత్స చేసుకున్నప్పుడు అంటే ఎమ్మటే అతను లేచి నడిచి చేసుకోవచ్చా, లేకపోతే కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంట?
0: లేదండి, ఓపెన్ సర్జరీకి అయితే మీరు ఖచ్చితంగా మీరు లేచి నడవడానికే మీకు ఆల్మోస్ట్ 3 to 4 days పడుతుందండి, ఓకేనా. ఎందుకంటే ఓపెన్ సర్జరీలో మనము ఒక ఆల్మోస్ట్ 3-4 ఇన్సిషన్స్ ఇస్తాం, పర్ఫరేటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడ లైగెట్ చేస్తాము, తర్వాత ఇతోడ ఇంతకుముందు SFJ అని చెప్పాను కదా అక్కడ కోత పెడతాం. ఒక మినిమం ఒక 3 to 4 ఇన్సిషన్స్ పడతాయి. అదే లేజర్ ట్రీట్మెంట్ అయితే మీకు వెంటనే వితిన్ ఒక 1 day లో 1 or 2 days లో మీరు యూ కెన్ బ్యాక్ టు ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చండి. కాకపోతే దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్, అంటే మీరు యూ హ్యావ్ టు అంటే ఖచ్చితంగా క్రీప్ బ్యాండేజ్ అనేది ఒకటి ఇస్తాము, అది ఒకటి పెట్టుకోవాలి, స్టాకింగ్స్ వేసుకోవాలి కంపల్సరీ, అండ్ మేము ఖచ్చితంగా కాలు ఎత్తున పెట్టుకొని పడుకోవాలి. సో ఇవన్నీ కొంచెం పాటిస్తే సరిపోతుందండి, ఏం ప్రాబ్లం. బట్ లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ లేటెస్ట్ ట్రీట్మెంట్.
1: అంటే ఇప్పుడు ఈ స్టాకింగ్ కూడా కొన్నాళ్ళు వేసుకోవాల్సి ఉంటుందా, మళ్ళీ అంతకుముందు ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో కొంత వాడుతూ ఉండేలాగా దీనికి కూడా వాడుతూ ఉండాలి?
0: లేదండి, ఇప్పుడు అది ఇప్పుడు మనము వెయిన్స్ అనేవి ఎక్కడి వరకు లైగేషన్ అయినాయి, ఏ స్టేజ్ వరకు పోయినాయి, ఇప్పుడు మొత్తం పోలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ వాడుతూ ఉంటే మంచిదండి.
1: ఇప్పుడు మొత్తం పోయినప్పుడు మళ్ళీ రెండోసారి సర్జరీ చేసుకునే అవకాశం ఉందా?
0: ఉంటుందండి. అంటే కొందరికి ఏమవుతుందంటే ఇప్పుడు

0: లో చేసినప్పుడు కొంచెం అక్కడక్కడ అది మొత్తం అబ్లేషన్ అయిపోతుంది, అబ్లేషన్ అవుతుంది. కానీ ఆ అబ్లేషన్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంటాయి కొందరికి, బికాస్ ఆఫ్ గ్రావిటీ ఆ పుల్ వల్ల కొందరికి మళ్ళీ ఓపెన్ అవుతుంటాయి. ఆ ఓపెన్ అయిన దగ్గర బ్లడ్ కలెక్ట్ అవుతుంటది. సో దానివల్ల పేషెంట్కి ఏమైంది, అరే మళ్ళీ వాపు వచ్చింది అని అనుకుంటారు. సో దానికి అది ప్రివెంట్ చేయాలి అంటే మీరు లేజర్ అయిపోయిన తర్వాత మంచిగా స్టాకింగ్ సప్లై చేయాలి, మంచిగా క్రీప్ బ్యాండేజ్ అప్లై చేయాలి. సో కంప్రెషన్ అనేది మంచిగా ఉండాలి. మంచిగా కంప్రెషన్ వస్తే మీకు ఆటోమేటిక్గా అది మొత్తం రిడ్యూస్ అయిపోతుంది. సో డే టేక్స్ టైమ్ అంతే.
1: అంటే ఇప్పుడు ఒకసారి పూర్తిగా నయం అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ తిరగబెట్టే అవకాశం
0: వస్తాయి, కొందరికి వస్తాయి అండి. జాగ్రత్తలు తీసుకుంటే ఉంటే సరిపోతూ ఉంటుంది.
1: అట్లానే ఇప్పుడు వ్యాయామము అన్ని వ్యాధులకి కొంచెం నివారణ మార్గాలు ఉన్నాయి. అట్నే దీనికి వెరికోస్ వెయిన్స్ ఒకవేళ ఉన్నప్పుడు
0: ఏముండదండి, దానికి ఏముండదు. ఒకటే ఏంటంటే అల్సర్, ఇప్పుడు అల్సర్ అనేది ఇంకా లాస్ట్ స్టేజ్. వెరికోస్ వెయిన్స్ లో కూడా ఇక అల్సర్ రావడం, వెరికోస్ అల్సర్ అనేది వస్తుంది. ఆ అల్సర్ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఆ అల్సర్ చాలా నీట్గా డ్రెస్సింగ్ చేయించుకోవడము, ప్రతిరోజు కట్టు మార్పించుకోవడము, డ్రెస్సింగ్ ప్రాపర్గా అంటే హైజీనిక్గా మెయింటైన్ చేయడం. అట్లా చేస్తే ఏంటంటే మీకు అల్సర్ అనేది తొందరగా హీల్ అవుతుంది. యూజువల్లీ అల్సర్ అనేది, వెరికోస్ అల్సర్ అనేది హీల్ అవ్వదండి. వెరికోస్ వెయిన్స్ మనం ట్రీట్ చేస్తేనే వెరికోస్ అల్సర్ హీల్ అవుతుంది. ఆ అల్సర్ అనేది మీరు ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది.
1: ఇప్పుడు మీరు ఎంజీఎం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు,
0: అవును.
1: అంటే ఇప్పుడు ఆ ఎంజీఎం హాస్పిటల్లో మన దీనికి వెరికోస్ వెయిన్ సంబంధించి ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఫెసిలిటీస్ అంటే చూపించుకోవడానికి కానీ లేకపోతే ఏమైనా మీరు ట్రీట్మెంట్ కానీ ఎంతవరకు అవకాశం ఉంది?
0: మీరు ఓపీ ఉంటుందండి, రోజు ఓపీ ఉంటుంది. మీకు స్కానింగ్స్ అవుతాయి, మీకు ఎటువంటి పరీక్షలు కావాలన్నా పరీక్షలు అవుతాయి. దాన్ని చూసి సర్జరీ ట్రీట్ ఆప్షన్స్ అంటే సర్జరీ అవసరం ఉంటే సర్జరీ అయితే చేస్తామండి.
1: సర్జరీ ఫెసిలిటీస్ కూడా,
0: సర్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయండి, చేస్తున్నాం.
1: ఇప్పుడు ఇతరత్ర మనము బయట ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఎఫర్టబుల్ గా ఉంటుందా లేకపోతే కాస్ట్లీగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది అంటారు?
0: ఇక హాస్పిటల్ బట్టి డిపెండ్ అవుతుంది అండి. కానీ లేజర్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్, సో లేజర్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మిగతా అన్ని అయితే అఫోర్డబుల్ గా ఉంటాయండి.
1: అట్లానే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ముందు లక్షణాలు కాకుండా వయసు ప్రభావం కూడా ఏమైనా ఉంటుందండి?
0: ఖచ్చితంగా వయసు ప్రభావం ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ యంగ్ ఏజ్ లో ఇవి మనం ఏం చూడమండి, ఇవన్నీ ఇదంతా మనకి ఆల్మోస్ట్ ఒక 35-40 దాటిన తర్వాతనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. యా, ఎందుకంటే బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎలాస్టిన్, అంటే అది ఇక ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ఫ్యాక్టర్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి మనకి. సో అట్లా కూడా ప్రభావం ఉంటుంది. అండ్ మోర్ కామన్ అయితే ఫీమేల్స్ లోనే ఎక్కువ చూస్తూ ఉంటామండి మనం.
1: అంటే ఇప్పుడు ఫీమేల్స్ కూడా ఇప్పుడు గర్భధారణ సమయంలో కూడా వాళ్ళు మీరు అన్నట్టు కాసేపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు. ఇప్పుడు ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు గర్భధారణ అప్పుడు ఏంటంటే పూర్తిగా రెస్ట్ తీసుకోమని పడుకోమని ఉంటుంది కదా, అట్లాంటివి అట్లా పడుకుంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం
0: లేదండి, తక్కువ అవుతుంది. అట్లా పడుకుంటే ఇంకా రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి, తగ్గుతుంది. ఓకే, సో యూజువల్లీ ఈ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చినాయి అంటే వెరికోస్ వెయిన్స్ యూజువల్లీ కొంచెం వరకు అయితే రెడ్యూస్ అవుతుందండి. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కొంచెం తగ్గుతుంది, స్వభావం ఉంది అని అనుకోండి, అప్పుడు మాత్రం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: బాగుందండి డాక్టర్ గారు, మరి ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించి మా శ్రోతలకు చక్కటి అవగాహన కల్పించారు. ఏదైనా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే బిగినింగ్లో మనం గమనిస్తూ ఉండాలి, శరీరం మీద ఏదైనా చిన్న కాళ్ళ దగ్గర వాపు కనిపించినప్పుడు ఏమంటారే బిగినింగ్ స్టేజ్లో కనుక వెళ్ళినట్లయితే హాస్పిటల్కి తొందరగా నయమయ్యే అవకాశం ఉంది. అంటే మరి ఆపరేషన్ వరకు దారి తీసుకునే పరిస్థితులు చేరకుండా చూసుకుంటే మంచిదని మీరు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. మీరు మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసినందుకు మా ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ఉదయతరంగిణి ఆరోగ్యామృతం శీర్షికన వెరికోస్ వైన్స్ కారణాలు నివారణ ఈ అంశాల గురించి ఎంజీఎం ఆసుపత్రిలో జనరల్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కార్తీక్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఇంతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా

0: మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
7: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: సందర్భం ఏదైనా,
7: శుభకార్యం మరేదైనా,
6: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
7: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
6: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
7: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
8: కార్యక్రమంలో జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ మరియు రేణినారెడ్డి పాడిన పాట రామజోగ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను విందాం.

మీరు విన్న బటా స్టైల్ చిత్రం నుండి కార్తిక్ పాడిన చిన్మయ్ చిన్ని చరణ్ గీతం సంగీతం అనే శర్మ కార్యక్రమంలో మరొక పాట విందాం. మహర్షి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన నాయని కృష్ణశాస్త్రి గీతం సంగీతం ఇళయరాజా.

మీరు విన్న పాట మహర్షి చిత్ర నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. పాట రాసింది నాయని కృష్ణమూర్తి. గీతం స్వరల్ సమకూర్చింది ఇళయరాజా. కార్యక్రమంలో తర్వాత పాట నీ స్నేహం చిత్రం నుండి. ఈ పాటను పాడుతుంది ఉషా. పాటను రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఆర్పి పట్నాయక్.

అలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఏ బాలచందర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాను.

పచ్చ పచ్చని పంట చేయలనట్ట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది. పొందించుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లెకి అందంగా ఉండేది. ఎంత దూరంగా ఉన్న ఎత్తైన నా ఊరి తాడి చెట్లే పల్లెకి అందంగా ఉండేది. తాడి చెట్లే పల్లెకి అందంగా ఉండే కొత్త మనుషులు గుర్తుపట్టేటట్టు ఇంట్లో ముందు చింత చెట్లు యాప చెట్లు ఉండేది. చాలు అలకంగా ఏ ఊరికి వెళ్ళిపోవాలి.

మా సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్ల గొర్ల మేప గట్టుకు పోయేది, మడుగుల గుప్పేది కౌజుల కొట్టేది.

దేవా. ఓ తింటే గదలడు పంటలేవడు కంచం మంచము చూస్తే వదలడు. తింటే గదలడు పంటలేవడు కంచం మంచం చూస్తే వదలడు. వాయ్యో వీడు అందరిలా అంటాడు కాదే, వావో విని పద్ధతులన్నీ వేరే.

పింటె గదలడు పంటే లేవడు కంచం మంచం చూస్తే వదలడు వాయ్యో వీడు అందరిలా అంటాడు గాదే వావో విని పద్దు.

సరుకులుదెమ్మని సంతకు పంపితే ఏ సరుకులుదెమ్మని సంతకు పంపితే చెప్పున రమ్మని మరి మరి చెప్పితే సంతకు పోడు సరుకులు వేడు సంచు నిండా సరపకెట్లు చేస్తాడు అయ్యో వీడు అందరిలా అంటాడు కాదే.

పనికి పోతానని పొద్దెక్కమంటాడు, యాళ్ళయ్యిందని తొందర పెడతాడు. పనికి పోతానని పొద్దెక్కమంటాడు, యాళ్ళయ్యిందని తొందర పెడతాడు. ముఖం గడగడు తానం చెయ్యడు, సత్తి పెట్టుకొని సరసర పోతాడు. అయ్యో వీడు అందరిలా అంటాడు గాడే.

ఆ కొడవలి ఇచ్చి గడ్డికి పంపితమో పెడదయ్యని మరి మరి చెప్పితే, ఆ కొడవలి ఇచ్చి గడ్డికి పంపితమో పెడదమ్మని మరి మరి చెప్పి.

కంచం మంచం చూస్తే వదలడు, ఆ తింటే కదలడు పంటలేవడు, కంచం మంచం చూస్తే వదలడు, వాయో వీడు అందరు లాంటాడు కాదే.

0: శ్రోతలు జానపద సింగ కార్యక్రమంలో ఏ బాలచంద్ర బృందం ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక పాట విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఏ బాలచందర్ బృందం ఆలపించిన జానపద గీతం చివరిగా విందాం. Thank you.

0: మధురమే లచ్చుమమ్మ.
1: మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఏ బాలచందర్ బృందం అల్లపించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరు ఇంతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా సర్కారీ వారి పాట ఈ చిత్రం నుండి సిద్ధు శ్రీరామ్ పడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం తమనేస్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో తరువాత పాట ధమాకా. ఈ చిత్రం కోసం భీమ్, సిసిరిలియో మరియు మంగళి పాడిన కాసర్ల శ్యామ్ సంగీతం, భీమ్ సిసిరిలియో.

చిత్రసీమల తర్వాత పాట. సీతారత్నం గారి అబ్బాయి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజుకోటి.

0: చిత్రసీమలో పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటనను విందాం.
1: ఖాన్ మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

చిత్రసీమలో మీరు విన్న పాట భీమ్లో నాయక్ చిత్రం నుండి చిత్రపడిన పాట. పాట రాసింది రామజీగ శాస్త్రి, సంగీతం తమనేస్. కార్యక్రమంలో సూర్యవంశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట ఏ స్మూర్తి గీతం, సంగీతం సమకూర్చింది ఏసీ రాజ్కుమార్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అవునువల్లి దృష్టి పడ్డారు చిత్రం కోసం చక్రపడిన శ్రీ సాయి హర్ష గీతం, సంగీతం చక్రి.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: చిత్రసీమల తరువాత పాట మాతృ దేవో భవ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయే వారికి ఉడ్డించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నాన్నే.

0: రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు?
1: కనకదుర్గమ్మ.
0: కాదు.
1: ఓలేరమ్మ.
0: కాదు.
1: మరియమ్మ.
0: కాదమ్మా, మీ అమ్మ.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రసీమలో తర్వాత పాట శుభలగ్నం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. పాట రాసింది విశ్వ, సంగీతం సమకూర్చింది ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమలో మీరు విన్న పాట తులసి చిత్రం కోసం సాగర్ మరియు చిత్రపడిన పాట. పాట రాసింది భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య పట్టణలు విందాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమంలో మరొక పాట విందాం. తొలిముద్దు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన వేటూరు గీతం, సంగీతం సమకూర్చింది ఇళయరాజా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో నిన్న దిశ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. జహీరాబాద్లోని హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. పర్యాటక వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన నూతన బేకరీ కోర్సులను, నిధం అడ్మిషన్లను ప్రారంభించడంతో పాటు టూరిస్ట్ గైడ్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ సైన్స్ పుస్తకాల తెలుగు అనువాదంపై 5 రోజుల కార్యశాల ప్రారంభమైంది. జాతీయ అనువాద సమితి సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో పుస్తకాల సమీక్ష, మూల్యాంకనం చేస్తారు. మాతృభాషలో శాస్త్రీయ అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ప్రొఫెసర్ అన్నం నరేష్ తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుండి రూపాయి వరకు ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజాగా లీటర్పై సగటున 90 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. లీటర్ డీజిల్ ధర 98.90 రూపాయలుగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు, ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం తెలుగు పద్మాలు. శీర్షికన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. విద్య సాహిత్య రంగాల సేవలకు గాను 2022 సంవత్సరంలో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరింపబడిన డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు.
1: తమ ప్రవచనాలతో భారతీయ సంస్కృతినే కాదు, సనాతన ధర్మాల ప్రాశస్త్యాన్నే కాదు, దేశభక్తిని సైతం ఎప్పటికప్పుడు పునః ప్రతిష్ఠితం చేస్తూ సాగుతున్నారు. కనుక మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పంపింది. మీరు పద్మశ్రీ అందుకున్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు అని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత ప్రశంసలు అందుకున్న బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. తెలుగు పద్మాలు ధారావాహికలో భాగంగా శ్రోతలతో తమ

0: అభిప్రాయాలు పంచుకోవటానికి మనతో ముచ్చటించేందుకు. నరసింహారావు గారు స్వాగతం, నమస్కారం.
1: నమస్కారం.
0: మీరు ఆకాశవాణి స్టూడియోస్లోకి, ఆకాశవాణి ప్రాంగణంలోకి వస్తూనే ఒక స్టార్ అట్రాక్షన్, ఒక సెలబ్రిటీ పర్సనాలిటీ లాగా ఆ వాతావరణం వచ్చింది. ఒక పండితుడు, సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాహిత్యాన్ని ఆధారంగా చేసుకున్న ఒక వ్యక్తి ఇలాంటి సెలబ్రిటీ స్టేటస్ రావటం, అంటే సినిమా స్టార్లకు, క్రీడాకారులకు ఉండడం సహజం. ఒక సాహిత్యవేత్తగా మీరు ఇలాంటి ఆహ్వానాన్ని పొందినప్పుడు ఎలా ఫీల్ అవుతారు?
2: ఒకసారి మా అమ్మగారిని ప్రార్థించిన మారబడు, మాతృదేవోభవ. నేను వాణి సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు, నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే. ప్రాచీన పురాణ ప్రవచనాలకి, అవధానాలకి ఒక నవీనమైన ఆకర్షణ, మీరన్న గ్లామర్ రావడం ఉంది. ఇది చాలా అవసరం. మన చెప్పిన సనాతనమైన విషయాలు ఇప్పటి జనంలోకి వెళ్ళాలి అంటే ఇప్పటి జనం దేనికి ఆకర్షితులు అవుతున్నారో మనం గమనించాలి. చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి తీసుకురావాలంటే ముందు మనం చీకట్లోకి వెళ్ళాలి. ఇక్కడ కూర్చొని రమ్మంటే వాడు రాడు. అక్కడికి వెళ్ళి ఇది చీకటి అని తెలియజేయాలి. అంచేత యువతరాన్ని, అనేక రకాల వర్గాల వారిని ఇవాళ ఆకట్టుకోవాలంటే ఒక గ్లామర్ మనిషిలో ఉండాలి. ఈయన పురాణాలను నమ్ముకుని, సాహిత్యాన్ని నమ్ముకుని మహావైభవంగా ఉన్నాడు అంటేనే మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు. అంతేగాని ఈయన ఏదో ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉంది, అప్పుల్లో పడిపోయాడంటే ఎవడు పద్యాలు నేర్చుకోడు. అందుకనే ఆ సెలబ్రిటీ స్థాయి, ఆ గ్లామర్ అనేది అవసరం. అది ఉండాలి, అది బయటికే ఉండాలి, లోపల ఉండకూడదు. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఇది నేను నేర్చుకున్న లక్షణం.
0: ఇంకేదో ప్రశ్న అడగా అనుకున్నాను, కానీ మీరు ఈ మాట అనగానే మళ్ళీ మీరు ఎన్నో చెప్తారు వ్యక్తిత్వ వికాసం, మనిషి ఏమి సాధించాలి అని, మళ్ళీ వైరాగ్యం గురించి కూడా చెప్తుంటాము. ఇదేమిటో అర్థం కాలేదు.
2: ఎందుకంటే వైరాగ్యం లేకపోబట్టే సమాజంలో అవినీతి బాగా పెరిగిపోయింది. సామాజిక సంస్కరణ అనేటువంటి ఇంజన్కి వేదాంతమే ఇంధనం అన్నాడు వివేకానందుడు. వేదాంతం అంటే వైరాగ్యమే నేర్పుతుంది. వేదాంతం సంపాదించుకోమని చెప్పదు, ఉన్నది వదిలేయమని చెబుతుంది. ఈ వైరాగ్య ధోరణి ఇవాళ సమాజంలో చాలామంది అధికారుల్లోనూ, ఉద్యోగుల్లోనూ, వ్యాపారస్తుల్లోనూ కొరవడం వల్లే అనేక రకాల దోపిడీ జరుగుతుంది. అది ఆగిపోవాలి అంటే వైరాగ్యం బాగా పెరగాలి. ఆ వైరాగ్యాన్ని బోధించకపోతే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించాలని మీరు 35 ఏళ్ళ వాళ్ళకి చెప్పండి, 40 ఏళ్ళ వాళ్ళకి చెప్పండి, 70 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? మీరు ఇంకేమిటి సాధిస్తారు? ఆత్మజ్ఞానం ఎందుకు పొందరు? ఏం అక్కర్లేదనే ధోరణ ఎందుకు రారు? అసలు మనిషి చనిపోయే వరకు ఇంకా నాకు ఏం అక్కర్లేదని అనుకోడా? ఎప్పుడు ఏదో ఒకటి కావాలనుకుంటూ ఉంటే మనుషుల మధ్యలో పోటీ, రాగద్వేషాలు, గొడవలు, కక్షలు దానివల్లే ఉంటాయి. అంచేత వైరాగ్యం చాలా పాజిటివ్ క్వాలిటీ తప్పితే నెగిటివ్ క్వాలిటీ కాదు. వైరాగ్యాన్ని మనం పెంచి పోషించాలి. అది అందుకే నేను దాన్ని చెబుతూ ఉంటాను. సాధించాలంటే సాధించవలసింది కూడా వైరాగ్యం పెట్టాను.
0: బాగుందండి. పద్మశ్రీ పురస్కారం అందుకున్న దృశ్యాన్ని ఒక్కసారి మళ్ళీ మననం చేసుకోండి. ఆ రోజు ఢిల్లీలో ఎలా జరిగింది? ప్రధానమంత్రి గారు మీతో సాక్షాత్తు అన్న మాట ఒకసారి మా శ్రోతలతో పంచుకోండి.
2: నాకు బాగా గుర్తుండిపోయేది అదే. పద్మశ్రీ నాకంటే ముందు చాలామంది అందుకున్నారు, ఇంకా పెద్దవి అందుకున్నారు, తర్వాత అందుకున్నారు. అది పెద్ద విషయం కాదు. నాకు ముందు ఆవేళ ఆనందం కలిగించింది ఏమిటంటే, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మన ప్రవచనాల సారాంశం వెడుతుంది అని నేను అనుకోవాలి. ఆయన పివి నరసింహారావు గారు అయితే నేను ఆశ్చర్యపడ్డాను. ఆయన తెలుగువాడు, వింటూ ఉంటాడు. కానీ నరేంద్ర మోడీ గారు వేరే రాష్ట్రానికి, వేరే భాషకి చెందిన మనిషి. ఆయన రాష్ట్రపతి గారి ద్వారా మనం పురస్కారం స్వీకరించాక 64 మంది మేము అక్కడ నిలబడి ఉంటే ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించారు. సరే, నేనెవరు తెలిసే అవకాశం లేదు కదా అని, మైసెల్ఫ్ గరికపాటి నరసింహారావు ఫ్రమ్ ఏపీ అంటే ఆయన వెంటనే మధ్య మాలం ఆ ప్రాష్ట్రకి భక్తి, భగవాన్కి భక్తి మిల్కర్ బోల్తే అన్నారు ఆయన. మరి దేశభక్తిని, దైవభక్తిని కలిపి చెబుతున్నారు, నాకు ఆ విషయం తెలుసు అన్నారు. ఆయన దృష్టికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. ఇప్పటికే అది తీసుకెళ్ళిన మహానుభావులకు నమస్కారం. వారికి ఎలా ఉంది తెలియదు, ఎవరో చెప్పబోతే తెలియదు కదా. ఆయన విన్నారు. ఆయన్ని ప్రధానంగా ఆకట్టుకున్న అంశం అది. దేశభక్తి చాలా ముఖ్యం ప్రవచనాల్లో. కేవలం దేవుడు, మాయా, మహిమ చెప్పేస్తే కుదరదు. దేవుడు అంటే శంకరాచార్య చెప్పిన మాట దేశభక్తే. సమిష్టిరీశ్వరు, వ్యష్టిర్జీవో, వేదాంత నిండి మగ. మీరు వేదాంతం వైరాగ్యం ఉంటున్నారు. వేదాంతంలో అత్యద్భుతమైన స్తోత్రం 100 శ్లోకాలు ఉండే వేదాంత నిండిము, అందులో దేశభక్తే దైవం అని చెప్పి

0: പറയണം. സമഷ്ടി വ്യഷ്ടി രൂപോദ്വൗ പദാർത്ഥവും സർവസമ്മതവും സമഷ്ടിരീശ്വരോ വ്യഷ്ടി ജീവോ വേദാന്തരിണ്ടി മക. నువ్వు ఎప్పుడైతే దేశం గురించి ఆలోచిస్తున్నావో అప్పుడు నువ్వు దేవుడి గురించి ఆలోచిస్తున్నట్లెక్క, నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావో ఎప్పుడు అప్పుడు జీవుడి గురించి ఆలోచిస్తున్నట్లెక్క. జీవుడుగా ఉంటావా దేవుడుగా అవుతావో తేల్చుకోమన్నాడు ఆయన. అంటే దేశభక్తికి దైవభక్తికి తేడా ఎక్కడుంది? అది ఆయన అన్నమాట, నాకు నచ్చిన మాట.
1: బాగుందండి. 2022లో మీరు పద్మశ్రీ పురస్కార శోభితులయ్యారు కదా, కానీ అదివరకే దాదాపు 3 దశాబ్దాలు ఇంకా అంత ఎక్కువ ఈ సాహిత్య విద్యారంగాల్లో ఉపన్యాసాల్లో బోధనలో ఉన్నారు. ఇది ఆలస్యమైంది అని అనిపించింది మీకేమన్నా?
0: దైవ దర్శనానికి మనం నిలబడినప్పుడు ముందు వాడికి అయ్యే దర్శనం వేరు, వెనక వాడికి అయ్యే దర్శనం వేరుగా ఏమి ఉండదు. విగ్రహంలో మార్పు ఏమి ఉండదు, మన మనోభావం అంతే. అంచేతను ఎప్పుడు వచ్చినా ఒకటే. నేను మాత్రం ఏం భావించానంటే దాన్ని వచ్చినప్పుడు మనం ఎప్పటి నుంచో భారత మాతకి సేవ చేస్తున్నాం. ఇవాళ ఆవిడ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ పంపింది నాకు తిరుగు రసీదు, నీ సేవలు నాకు అందేయరా అబ్బాయి అని ఒక రసీదు వచ్చింది. సంతోషం,
1: గొప్ప మాట. పద్మశ్రీకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు.
0: అంతే,
1: సాక్షాత్తు తల్లి భారతమాత, నాయన నీ సేవ నాకు అందింది
0: నాకు చెప్పండి. ఇప్పుడు మనకు పూర్వం చూడు రిజిస్టర్డ్ ఉత్తరాలు రాస్తే విత్ ఎక్నాలెడ్జ్మెంట్ అని 30 పేసలు అదనంగా పెట్టేవాళ్ళం. దానికోసం అందింది అని మనకు తెలిస్తే అదొక సంతృప్తి కదా, లేదా కంగారుగా ఉంటుంది. అవతల వాడి నుంచి ఉత్తరం వచ్చేవారు. అలా కాకుండా నాకు పద్మశ్రీ 2022 జనవరిలో రాగానే ఓ ఇది భారతమాత స్వీకరించినట్టుగా నాకు తిరుగు రసీదు వచ్చింది అనుకున్నాను. అంతే అంతే, అంతవరకే.
1: మీరు ఏ విషయం ఏదైనా అలవోకగా అలా పద్యాలు శ్లోకాలు అన్నీ చెప్తుంటారు, అనెక్డోట్స్ అంటారు, ఏదో ఉదాహరణ. అసలు ఈ పద్య రచన తొలి పద్యం ఎప్పుడు రాశారు మీరు?
0: 1975లో నేను డిగ్రీ చదువుకుంటుండగానే మొదటి పద్యాలు రాయడం ప్రారంభించాను. ఏదో ప్రకృతి పరిసరాలు ఇలాగా, ఎందుకంటే మాకు తెలుగు నేర్పిన ఉపాధ్యాయులు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, ఎన్వీఎస్ రామారావు గారు, ఇంద్రకంఠ రామచంద్రమూర్తి గారు లాంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ప్రోత్సహించేవారు, అందువల్ల వచ్చేది. సరే, తర్వాత నాకు అప్పటి నుంచి బాగా అలవాటైంది ఏమిటంటే నిత్యము 10 గంటలు చదవడం. అది ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఈ మధ్యన కొంచెం కరోనా వచ్చాక జపం ఎక్కువ చేసి పఠనం తగ్గించి 6 గంటలు పఠనం, 4 గంటలు జపం ఇప్పటికి ఇప్పుడు. కానీ అంతకుముందు అయితే 10 గంటలు పఠనమే, మామూలు జపం అంటే సంధ్యావందనం జపమే అంతగంటలు. ఇప్పుడు అలా కాదు, వేరేగా కూడా చేస్తున్నాం. ఆ నిత్య పఠనం అనేది అందులో కూడా వైవిధ్యంగా పుస్తకాలు చదువుతాను నేను. కేవలం ఒక సంస్కృత సాహిత్యం అని పురాణాలను కాదు, 1 గంట సంస్కృత సాహిత్యం, 1 తెలుగు సాహిత్యం, అంతకంటే ఎక్కువ ముఖ్యంగా ముందు దినపత్రిక 1 గంట చదువుతాను ఖచ్చితంగా. 1 తెలుగు దినపత్రిక 75 నుంచి ఈ రోజు వరకు మానకుండా ఒకటి ఏదో ఒక పత్రిక ఖచ్చితంగా 1 గంట చదువుతాను నేను. ప్రపంచం అంతా తెలుస్తుంది. ఎందుకంటే లోకజ్ఞానం లేకపోతే శ్లోకజ్ఞానం వృధా అయిపోతుంది. అలాగే శ్లోకజ్ఞానం లేకపోయే లోకజ్ఞానం అంటే మనిషి స్వార్థపరుడైపోతాడు. తను స్వార్థపరుడు కాకుండా లోకానికి ఉపయోగపడాలంటే శ్లోకజ్ఞానం లోకజ్ఞానం రెండు ఉండాలి. దానికి అవసరమైన పుస్తకాలు నేను ఎంపిక చేసుకుని వ్యాకరణం కొంత, వేదాంతం కొంత, సాహిత్యం కొంత, తెలుగు కొంత, సంస్కృతం కొంత, దినపత్రికలకి కొంత, కొత్తగా వచ్చే సాహిత్యం కొంత, ఇలా చదవడం వల్ల ఏ అంశం మీదైనా మాట్లాడగలిగిన సామర్థ్యం భగవంతుడి దేవుళ్ళు లభించింది.
1: శ్లోకజ్ఞానం మీకు సంతృప్తినిస్తే ఈ లోకజ్ఞానం అనేది ఒక్కోసారి మిమ్మల్ని ఆవేదనకు కూడా గురి చేస్తుంది అని మీ పద్యాలు మాటలు ప్రవచనాలు చెబుతుంది.
0: చాలా గురి చేస్తుంది, అందులో అనుమానమే లేదు. దినపత్రికలు చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క వార్త చదివితే నాకు ఎంత లోపల కెలికినట్టు ఉంటుందంటే, మొన్ననే కదా మనం ఈ ఊళ్ళో ప్రవచనం చెప్పాం, ఆ ఊళ్ళో ఈ ఘటన జరిగింది, తండ్రి కూతుర్ని చంపేయచ్చు, కూతురు తండ్రిని చంపేయచ్చు, కొడుకు తల్లిని చంపే ఏదైనా జరగచ్చు, ఇతను మన ప్రవచనానికి రాలేదా వినలేదా, ఇతను వరకు వెళ్ళకపోవడం నాదే తప్పేమో అన్నంత బాధ వస్తుంది నాకు. అంటే ఒక మంచి మాట మనం చెబుతున్నప్పుడు అది జనంలోకి వెళ్ళకపోతే, వాడి హృదయంలోకి దూసుకుని వెళ్ళకపోతే దాని ప్రయోజనం ఏమిటి? నన్నీశ్వరుడు కుమార సంభవం మొదట్లో చెబుతాడు ఒక మాట, ఒక బాణంలా ఉండాలి పద్యం అంటేను, అది శత్రువు గుండెల్లోకి దూసుకుని వెళ్ళినప్పుడు శిరస్సు ఊగనప్పుడు బాణం ఎందుకు పద్యం ఎందుకు అంటాడు. బాణం గుండెల్లోకి దూసుకెళ్ళాలంట, శిరస్సు ఊగాలంటే రాలిపోవాలి యుద్ధంలో. అలాగే పద్యం కూడా శ్రోత గుండెల్లోకి దూసుకెళ్ళాలి, శిరస్సు ఊగాలి, అది రాలిపోవద్దు, వకవా అనిపించాలి. ఆ శిరస్సు ఊగనప్పుడు అది పద్యమే పట్టినది ఎన్ను శరమే అంటాడు. అలా లేనప్పుడు ఎందుకు అని నాకు అటువంటి మాటలు బాగా ప్రేరేపించి ఈ దినపత్రికల వార్తలు చదువుతున్నప్పుడు ఇంత మంచి మాటలు వింటూ ఉన్నా జనం ఎందుకు ఇలా తయారవుతున్నారని చాలా బాధ కలుగుతుంది. అప్పుడే నాకు ఒక విరక్తి వస్తే ఇంకో చోట ఇంకా మనం గట్టిగా చెప్పాలన్నమాట, మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఇది అని అనిపిస్తుంది. అంటే ఆవేదనకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే నేను మహాప్రస్థానంలో శ్రీశ్రీ కవిత్వాలు చాలాసార్లు ఉదాహరిస్తూ ఉంటాను. దారిపక్క చెట్టు కింద కూర్చున్నది ముసుగులు దొక్కితే ఇవి చెప్తూ ఉంటాయి. ఎందుకంటే జనంలో మార్పు రావాలి. ఎందుకంటే ప్రధానంగా ఒకటి గ్రహించాలి, ధనవంతుల దగ్గర ధన

0: ధనవంతులనే పర్వతాల్లో పుట్టినటువంటి ధన ప్రవాహం, పేదలనే పంట భూములకి చేరాలంటే ఔదార్యం అనే కారు ఉండాలి. వచ్చిన
1: గొప్పగుందండి నిర్వచనం. ధనవంతులనే
0: పర్వతాల్లో పుట్టిన ధన ప్రవాహం, పేదలనే పంట భూముల దగ్గరికి చేరాలంటే మధ్యలో ఔదార్యం అనే కాలు ఉండాలి. ఆ ఔదార్యం అనే కాలువ తవ్వగలిగే శక్తి వేళ ప్రవచనకర్తకున్నట్టుగా మరొకరికి లేదు. అది మనం చేయాలి.
1: ప్రవచన అనే పదం మీరు అంటుంటే గుర్తొచ్చింది నరసింహారావు గారు, సనాతన ధర్మ విలువల్ని పునఃప్రతిష్ఠించేందుకు, సనాతన ధర్మ యొక్క గొప్పదనం చెప్పడానికి, లేదా వేద పురాణేతిహాస ఉపనిషత్తు వీటి సారాన్ని పంచేందుకు ప్రవచనం అంటే కొంచెం ఒక గాంభీర్యం ఉంటుంది ఆ పదంలో. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వేద పురాణ అంశాలతో పాటు సమకాలీన అంశాలు చాలా ప్రస్ఫుటంగా ప్రతిధ్వనిస్తుంటాయి. మరి దీన్ని కూడా ప్రవచనం అనొచ్చా?
0: దీన్ని సామాజిక ప్రవచనం అనండి, హాయిగా ఉంటుంది. నేను అందుకే నా భారతం రామాయణం మీద ఎక్కడ మాట్లాడిన సామాజిక వ్యాఖ్య అని చెబుతాను. నేను సోషల్ కామెంటరీ. సమాజాన్ని విడిచిపెట్టి మీరు పురాణాలు చెప్పి ప్రయోజనం ఏమిటి? అప్పుడు గుళ్ళ చుట్టూ తిరుగుతారు, గోపురాల చుట్టూ తిరుగుతారు, పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేస్తారు. మనుషుల్లో మార్పు రాదు. మనుషుల్లో మార్పు రావాలంటే జీవితానికి అన్వయం చేయాలి. ఈ తిరగడం అంతా అవసరమే. ఇదంతా నువ్వు మారడం కోసం. అంతేగాని హఠాత్తుగా ఏదో వచ్చి పడుతుంది అనుకోవచ్చు. ఈ మాయలు మహిమల్లో జనాన్ని పడేయకుండా వాడి మనస్సు మీద వాడు దృష్టి పెట్టేలా చేయాలి అంటే మనం సామాజిక వ్యాఖ్య చేయాలి. అంటే నాది సామాజిక ప్రవచనం.
1: ఇందులో శ్లోక జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంతో కూడుకున్న పని.
0: చాలా కష్టం. నిజానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి. కానీ ఒక తాపత్రయం మనస్సులో ఏమిటంటే, ఈ మహారచయితలు వాల్మీకి అనగా వ్యాసుడు అనగా వాళ్ళు జీవితాలు త్యాగం చేసి ఇంచుమించు కుటుంబ బంధాలు కూడా లేకుండా బ్రహ్మచారులుగా ఉండి ఇంత సాహిత్యాన్ని మనకు అందించింది మనుషుల్లో మార్పు గురించి కదా. వ్యాసుడు 1,700 శ్లోకాల భారతాన్ని ముగించాక వినాయకుడితో అంటాడు, ఊర్ధ్వబాహురు విరవం చేశాను చకచిచ్చురణవుతుమి, చేతులెత్తి ఏడుస్తున్నాను రా, నా మాట ఒక్కడూ వినట్లేదు అన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, ధర్మాదర్థశ్చ కామశ్చ సఖిమర్థం న సేవ్యతే. అర్థం కానీ కామవాని, కోరికలు తీరాలన్నా డబ్బు సంపాదించాలన్నా దానికి మూలం ధర్మం. ఆ ధర్మం మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? డబ్బు మీద దృష్టి పెడతారు, కోరికల మీద దృష్టి పెడుతున్నారు. ధర్మం మోక్షం అనే వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదని చేతులు ఎత్తి ఏడిచాడు వ్యాసుడు. అప్పుడు మేమేం చేయాలి చెప్పండి? వీటి మహిమలు జనంలోకి తీసుకెళ్లాలా, వాటిలో ఉండే మానవత్వం జనంలోకి తీసుకెళ్లాలా? అది నన్ను కదిలించిన విషయం.
1: మిమ్మల్ని కదిలించిన విషయాలు ఒక్కోసారి కన్నీళ్లుగా కూడా మారిన సందర్భాలు ఉంటాయిగా?
0: మారతాయి. కన్నీటి గొప్పతనం ఏమిటంటే నా దృష్టిలో, మిత్రమా, చల్లిన పన్నీటిని మర్చిపోగలం, కురిసిన కన్నీటిని మర్చిపోలేం. మన జీవితంలో ఎన్ని సన్మానాలు జరిగినా, పద్మశ్రీ సహా ఇంకెన్ని పెద్ద వచ్చినా ఒకనాటికి మర్చిపోతాం. కానీ మనకి జరిగిన ద్రోహమో మోసమో అవమానమో బాధో చాలా కాలం మర్చిపోలేం. అంచేది మనిషికి దుఃఖం గుర్తున్నట్టుగా సుఖం గుర్తుండదు. అంచేది కన్నీటికే విలువ ఎక్కువ. ఆ కన్నీటిని పన్నీటిగా మార్చడమే మన ప్రవచన లక్ష్యం.
1: ఎన్ని పద్యాలు రాశారు మొత్తం?
0: ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,282 పక్కా లెక్క.
1: వీటిలో ముద్రితాలని
0: ఒక 7,000 పైన ముద్రితమయ్యి. అవధానాలు, కావ్యాలు సాగరఘోష రూపంలో 7,000 పైన ముద్రితమయ్యి. ఇంకా మిగిలిన అవధానాలు, ఇతరత్ర పద్యాలు కొన్ని ఆశువుగా అక్కడక్కడ చెప్పిన ఆశుపద్య మాలిక అని అవే ఒక 1,500 వరకు ఉన్నాయి. అవి రావాలి.
1: గరిగిపాటి వారి సాగరఘోష కావ్యాన్ని చూస్తూ ఉంటే అక్షరబద్ధమైన ప్రపంచం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందేమో అనిపిస్తుంది. ఇన్నిటి ఒకే దగ్గర గుదిగుచ్చటం అనేది ఎలా సాధ్యమైంది?
0: మన విశ్వనాథ గారి భాషలో చెప్పాలంటే, నా సకలోక వైభవ సనాథం అన్నాడు ఆయన. ఇది నా సకలోక వైభవ సనాథం. గుదిగుచ్చడం ఎందుకు సాధ్యం ఏంటంటే, నాకు మొదటి నుంచి మా నాన్నగారి నుంచి వచ్చిన ఒక లక్షణం, ప్రణాళికాబద్ధంగా రోజు గడపడం. ఇప్పటికీ నాకు గొప్ప ఆనందం కలిగించే రోజు ఏది అని ఎవరిని అడిగితే, పద్మశ్రీ వచ్చిన దానికంటే కూడా, అనేక రకాల సన్మానాలు జరిగిన దానికంటే కూడా, ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు నేను వేసుకున్న ప్రణాళిక ప్రకారం 1 కూడా గీటు దాటకుండా నేను పనిచేయగలిగితే ఆ రోజు నాకు గొప్ప రోజు అనుకుంటాను. నేను ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, అది మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది. ఆ ప్రణాళికాబద్ధంగా ఉన్న వాళ్ళ కావ్యానికి కూడా ప్రణాళిక వేసేసాను నేను. ఇది మరీ 10,000 పద్యాలు రాస్తే ఇప్పుడు ఎవరు చదివేవాళ్ళు లేరు సార్, ఎందుకు చదువుతారు? అంటే 1,116 దాటద్దు. మనకి ఇచ్చే సంభావనలో అది ఎక్కువ కదా ఆ రోజుల్లో. 1,116 దాటద్దు. 1,116 ప్రపంచాన్నంతా చూపించాలంటే వామనుడు 3 వ్యవహారం ఇది. అందుకని నేను 10 పెట్టుకున్నాను చిన్నపిల్లలాగా, పిహెచ్డి పరిశోధన చేసేవాళ్ళగా 10 పెట్టుకుని, ఎప్పుడైనా ఒక పద్యం ఒక అంశం తోచినప్పుడు ఇది ఈ అధ్యాయంలో ఎగుడుతుంది, ఇది ఈ అధ్యాయంలో ఎగుడుతుంది అని అందులో పడేసేవాడిని.
1: రచనల్లో వచనంలో

0: ప్రవచనంలో నిత్య జీవితంలో కూడా మీరు ప్రణాళిక అని చెప్పారు కదా. అయితే ఈ ప్రణాళికకు ఏదో కారణం చేత ఎవరైనా చిన్న భంగం కలిగిస్తే కోపం వస్తుందా మీకు?
1: వస్తుంది. ఎప్పటికీ నాకు కోపం వచ్చే కారణాల్లో ప్రధానమైనది అదే. ఆ ప్రణాళికాబద్ధంగా నేను ఒకటి చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు పలకరించిన కూడా ఓసారి మా నాన్నగారి స్థాయిలోనే కుడికంటి రెప్ప పైకెత్తి చూస్తాను నేను. మా నాన్నగారు అలాగే చూసేవారు. నాలిక ముఖ్యం కాదు, ప్రణాళికే ముఖ్యం. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా బతికే వ్యక్తికి జీవితం పుష్పక విమానం లాంటిది. ఎంతమంది ఎక్కినా ఇంకో వ్యక్తికి చోటు ఉన్నట్టే ప్రణాళికాబద్ధంగా మీరు పనిచేస్తే ఎన్ని పనులు చేసినా ఇంకో పనికి చోటు ఉంటుంది.
0: అంటే దీన్ని కూడా మీరు పాజిటివ్గా పనిచేస్తారు.
1: మీరు వేళ ఒత్తిడి ప్రధాన సమస్య కదండి యువతరంలో. మీరు ఆ ఒత్తిడికి సమాధానం ఏంటంటే ప్రణాళిక.
0: మీరు ఖరగ్పూర్లో ఐఐటి విద్యార్థుల్ని ఇంటరాక్షన్లో అంటే మీరు విద్యార్థులు కలిసి ముఖాముఖి మాట్లాడారు, అప్పుడు ఈ విషయాలు చాలా వచ్చింటాయి. అంటే ముఖ్యంగా యువత ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి, హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు?
1: అసలు ఎంతో కొంత ఒత్తిడి లేకపోతే ఫలితం కలగదండి. ఒక మాట అంటున్నందుకు మరోలా అనుకోవద్దు, స్త్రీ ప్రసవ రూపంలో ఎంత ఒత్తిడికి లోనైతే బిడ్డ పుట్టాడండి, ఎంత ఘర్షణ అది. మగాళ్ళకి మనకేం అర్థమవుతుంది ఆ విషయం? ఎంత ఘర్షణ, ఎన్ని నొప్పులు పడింది, ఎన్ని నెలలు మోసింది. ఆ ఒత్తిడి ఆ బిడ్డకి మూలం కదా. కానీ బిడ్డ ఇలా పుట్టి ఒకసారి నవ్వగానే ఇంత ఒత్తిడి ఆవిడ మర్చిపోయిందా లేదా? అంచేది ఒత్తిడే విజయానికి మూలం. ఒత్తిడి మన మీద ఉండవలసింది. అది ఆ ఒత్తిడి ఎంతైనా ఉండనివ్వండి, అప్పుడు ఆ క్షణం ఆ పని మీదే దృష్టి పెడితే ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు పని వల్ల ఒత్తిడి ఉండదండి, పనిని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి ఉంటుంది. తర్వాత పని, ముందు పని, ఇది అవుతుందా కాదా, ఇన్ని ఆలోచించే బదులు ఆలోచన వదిలేసి పని చేయి. ఆలోచన వాయిదా వేయి, పని వాయిదా వేయద్దు. ఒత్తిడికి లోను కాకుండా ఉండాలంటే పనిని వాయిదా వేయద్దు, ఆలోచన వాయిదా వేయి. నువ్వు పని చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది, తోసేయి. కృష్ణమూర్తి గారు చెబుతా వచ్చిన ఆలోచన వచ్చినట్టు తోసేస్తే ఒత్తిడి ఎక్కడ ఉంది అంటాడు ఆయన. తోసే పక్కకి, నీ చేయవలసింది ఏదో చేయి, అది మన చేతిలో ఉంది కదా. అంచేత ఒత్తిడిని విజయానికి మూలంగా చేసుకోవచ్చు మనం. ఏ పని అయినా సరే ఒక సమయంలోనే పూర్తవు. మీకు ఆకాశవాణి వారికి సమయం గురించి చెప్పడంలో లేక మీ సమయమే ప్రపంచం అంత సమయం. ఇప్పుడు ఇంకా వేరే ప్రసార మాధ్యమాలు వచ్చాక మాకు సమయాలు తెలియట్లే. ఆకాశవాణి ఉంటే మా ఇంట్లో మాట మా రేడియో టైం రాయింది ఆయన టైం. రేడియో టైం అనేది ప్రజల్లో ఒక మాట అయిపోయిందండి. రేడియో టైంలో 10:59 అంటే 59:59 ఉండదు. అంటే ఆ సమయ పాలన పాటించమనండి. ఆలోచన లేకుండా ఖచ్చితంగా పని అయిపోతుంది. ఆలోచన తర్వాత ఆలోచించండి, అప్పుడు ఒత్తిడి ఉండదు.
0: నేను అప్పుడప్పుడు అంటుంటాను సార్, రేడియో అంటే మాట్లాడే గడియారం అని. సరే, ఆకాశవాణి ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి మా ఆకాశవాణికి మీ సాహిత్య బాణికి ఉన్న అనుబంధం గురించి చెబుతారా?
1: ఆకాశవాణి విషయంలో పేర్కొంటే నాకు అవధాన విద్యకి గురువు ఆకాశవాణి. నాకెవరు అవధానంలో గురువులు ఎవరు లేరు. నా గురువు ఎవరంటే ఆకాశవాణి. ఎందుకంటే విజయవాడ వంటి కేంద్రాల్లో సరస వినోదన కార్యక్రమం వచ్చేది, గురువారం రాత్రి 9:00 వచ్చేది. 15 నిమిషాల్లో సమస్యాపూర్ణం పద్యాలు 25 పద్యాలు చదివేవారు. నిమిషానికి 2 పద్యాలు అప్పగించచ్చని నేను అవధానాల్లో అప్పగించడానికి అదే ప్రేరణ. చదివేవారు. అందులో ఆ పద్యాలు మన 78, 76, 77 ప్రాంతాల్లో నేను వింటూ ఉంటే ఇలాంటి పద్యం మనం కూడా రాస్తే అందులో చదువుతారు కదా అనిపించి 78 నుంచి 88 వరకు నేను చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడున్నా సరే ప్రతి గురువారం వారు సమస్య ఇవ్వగానే శనివారానికి రాసి పోస్ట్ డబ్బాలో వేసేవాడిని. సోమవారం ఎప్పుడో వారికి అందేది. గురువారం నాడు చదివేవారు ఒకసారి పద్యం, లేదా ఒకసారి పేరు చదివేవారు సమయం లేకపోతే. ఈసారి పేరు చదివి వదిలేశారు, మనం పద్యం చదివేలా చెయ్యాలి, ఆ పట్టికలోకి మనం వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే 10 ఏళ్ల పాటు 10 52 520 వారాలు ఉంటే కనీసం 450-460 పద్యాలు నేను రాసి పంపాను. ఇప్పటికీ నాకు ఆ పద్యాలు ఆ పట్టిక నా దగ్గర ఉంది. ఆ తర్వాతే నేను అవధాన రంగంలోకి దిగా. అందులో సమస్యలు, దత్తపదులు, వర్ణనలు అన్నీ ఉన్నాయి. ఇంకొక 2-3 అంశాలు నేర్చుకుంటే అవధానం చేయొచ్చు కదా. అందుకని నాకు అవధానానికి ఆది గురువు ఆకాశవాణి. ఆకాశవాణి ప్రాంగణంలో గడుపెడుతుంటే మా గురువుగారు ఇంట్లోకి వస్తున్నట్టు ఉంటుంది నాకు.
0: చాలా గొప్ప మాట. ఆకాశవాణిలో పనిచేస్తున్న ఉద్యోగులకి, అధికారులకి, మా సిబ్బంది అందరికీ కాదు, ఆకాశవాణి అంటే ప్రేమ ఉన్నవాళ్ళు అసంఖ్యాక శ్రోతలు వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేమాట. ధారణ అన్న పదం గురించి కొంచెం వివరిస్తారా?
1: ధారణకి ఎప్పుడు మూలమైంది ఏదో పైనుంచి ఏదో అనుగ్రహం గురిచేస్తుంది, అది కొంతమందికే ఉంటుంది, ఇది పూర్వజన్మ కారణం, ఇవన్నీ మాటలు నేను విశ్వసించను. ధారణకు కావలసింది ఏమిటంటే మననం బాగా చేయాలి. నాకు ఏ అంశం మీద మాట్లాడితే ఆ అంశానికి సంబంధించిన పద్యాలు నాకు స్ఫురణకు వస్తాయి అంటే కారణం ఏంటంటే నేను నిత్యం చదివేటువంటి 10 గంటల ప్రణాళికలో రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా, అవి తర్వాత ప్రసంగానికి అవసరమా కాదా అని నేను ఆలోచించను. మామూలుగా చదువుతూ పెడతాను. చదివినప్పుడే అతి ముఖ్యమని వెనకాల రాసుకుంటాను. ప్రతి పుస్తకం వెనకాల అట్ట మీద అతి ముఖ్యం అని పద్యాలు చదువుతున్నప్పుడు శ్లోకాలు చదువుతూ అతి ముఖ్యమైనవి పద్యాలు రాసుకుని నెంబర్లు

0: తెచ్చుకుని మళ్ళీ మర్నాడు దాన్ని చదివినప్పుడు ఈ అతి ముఖ్యమైన 4 పద్యాలు లేదా 4 శ్లోకాలు లేదా 4 వాక్యాలు చదివాకే ముందుకెడతాను. ఇలా రోజు గ్రంథం చదివినప్పుడల్లా అతి ముఖ్యమైనవి చదువుతూ ఉండడం వల్ల, నిత్య ప్రణాళికలో భాగంగా ఉండడం వల్ల, ఈ అతి ముఖ్యమైన పద్యాలు, శ్లోకాలు, వివేకానందుడు లాంటివి, కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ వాక్యాలు నా మనసులోంచి జారిపోవు. ఆ పుస్తకం పూర్తయ్యేలోగా అవే వాక్యాలు నేను ఒక 30-40 సార్లు పునశ్చరణ చేస్తాను. ఎందుకంటే ఈ పుస్తకం చదవడానికి 30-40 రోజులు పడుతుంది. రోజుకు అరగంట కంటే ఏ పుస్తకం చదవను. ఎందుకంటే మనిషి మనస్సు ఒక అరగంట మించి దేని మీద శ్రద్ధ చెయ్యలేదు. అది శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం. 18 నిమిషాలు ఆయన చెప్పారు కూడా నిజం చెప్పాలంటే, ఎక్కువలో ఎక్కువ అరగంట. అరగంటకు పుస్తకం మార్చుకున్న మీరు 3 గంటలు చదివారనుకోండి, జారిపోతుంది విషయం అంతా.
1: మీ ప్రవచనాలతో, సాహిత్యంతో, పద్యాలతో ప్రభావితం చేయాలి, ముఖ్యంగా అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైంది అందాలి, అదే నా ధ్యేయం అన్నారు కదా. మరి మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళ గురించి మాట చెప్తారా?
0: ప్రాచీనుల్లో నన్ను బాగా ప్రభావితం చేసిన, చేస్తున్న వ్యక్తులు 3 మహానుభావులు. 1 జగద్గురు శంకరాచార్య, 2 వివేకానంద స్వామి, 3 మహానుభావుడు, మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. ఈ 3 వ్యక్తులు నన్ను చాలా ప్రభావితం చేశారు తాత్వికంగా. సాహిత్యపరంగా అయితే శంకరాచార్య కూడా, ఆ సాహిత్యం అంత మధురంగా ఉండాలి అనేది, సులభంగా కూడా ఉండాలి, పదప్రయోగం బాగుండాలనడానికి ఆయనే కారణం. సమాజానికి ఉపయోగపడేలా చెప్పాలి అనడానికి వివేకానందుడు కారణం. మూలంలోకి వెళ్ళు అనడానికి జిడ్డు కృష్ణమూర్తి గారు కారణం. ఈ 3 వ్యక్తులు నన్ను బాగా ప్రభావితం చేశారు. ఇప్పటికీ వారి పుస్తకాలు రోజు నేను 1 వాక్యమైనా వారిది వీరిది వీరిది ముగ్గురిది చదవాల్సిందే, 1 వాక్యమైనా.
1: ఇంటరాక్టివ్ సెషన్స్ మీరు ఏమైనా ఎంకరేజ్ చేస్తారా?
0: ఇప్పుడు ఖరగ్పూర్ IIT సహా కొన్ని చోట్ల అటువంటివి జరిగాయి, కానీ ఇక ముందు నేను వాటిని కొంచెం ఎక్కువ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా యువతరంలో చాలా ప్రమాదకరమైన ధోరణి, ఆత్మహత్యల ధోరణి పెరుగుతోంది. అది సమాజానికి చాలా నష్టం చేస్తుంది. వాళ్ళకి తక్షణం సమాధానం ఆశిస్తున్నారు, తక్షణ పరిష్కారం ఆశిస్తున్నారు. అది మన దగ్గర ఉంది, మన ఆలోచన ప్రకారం. అది చెప్పాలంటే ముఖాముఖినే మాట్లాడాలి. అందుకని కొంచెం ఈ మధ్యన నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, IIT, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన సమావేశాలు ఉన్నప్పుడు 1 గంట, వీలైతే 2 గంటలు కూడా వాళ్ళ ప్రశ్నలకి సమాధానం రూపంలోనే మన ప్రవచనం సాగితే బాగుంటుంది అనేది నిర్ణయం తీసుకున్నాను. దానికే ఎక్కువ కేటాయిస్తాను.
1: అనుకోకుండా అప్పటికప్పుడు ప్రేక్షకులు లేదా శ్రోతల నుంచి మీకు కొన్ని ప్రశ్నలు ఎదురు కావచ్చు, వాటిని ఎలా తీసుకుంటారు?
0: మన హృదయం ఎప్పుడైనా సరే రాగద్వేషాలకు లోను కాకుండా ఖాళీగా ఉంచగలిగితే, ఖాళీగా ఉన్న వెదురుగొట్టంలో శ్రీకృష్ణుడు వేణునాదం వినిపించినట్టుగా, ఖాళీగా ఉన్న హృదయంలో భగవంతుడు ఆ దానికి సమాధానం స్ఫురింపజేస్తాడు. హృదయాన్ని మనం ఖాళీగా అట్టిపెట్టాలి. రాగద్వేషాలు వద్దు. ఇది అడగాలి, ఇది చెప్పాలి, అది ఏం వద్దు, దీనివల్ల ఈ పేరు వస్తుంది, ఏం వద్దు.
1: మనిషి ఎదగాలంటే ఏం చేయాలో చెప్తారా? అంటే ఇందాక అన్నారు పద్మశ్రీ మీకు 30-40 ఏళ్ల కృషి తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు యువతకి అంత ఓపిక లేదు. ఒక కృషి ఏదైనా తాను ఆచరణలో పెడితే ఫలం వెంటనే రావాలి అనుకుంటారు.
0: అది ముందు ఇక్కడ ఈ తేడా ఉంది, ఈ ఓపిక లేదు, ఫలితం వెంటనే రావాలి, ఈ రెండే మార్చుకోవాలి. ఓపిక ఉండాలి, ఫలితం వెంటనే రాదు. ఎందుకంటే అది యువతరం ప్రధానంగా గ్రహించవలసింది ఏమిటంటే, నలదమయంతుల కళ్యాణం కాగానే నలుడు దమయంతుకు ఒక మాట చెబుతాడు, అతివా అయ్యేడిదో కానీ ఏది కాదు అంటాడు. అమ్మాయి జీవితంలో ఎప్పుడు అయ్యే పనులు కొన్ని అవుతాయి, మిగిలినవి కావు, ఏం చేయలేమన్నాడు. యువతరం గ్రహించవలసింది కొన్ని పనులు ఎప్పటికీ కావు, ఈ జన్మలోనే కావు, కొన్ని పనులు చాలా ఆలస్యంగా అవుతాయి, అంతవరకు ఓపిక పట్టాలి తప్పదు. అసలు ముందు ఆనందం ఫలితాన్ని పొందడంలో కాదు, భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రయత్నంలోనే ఆనందం ఉందిగా. ఇన్ని పుస్తకాలు చదువుతుంటే చదవడంలోనే నేను ఆనందం పొందుతున్నా, ప్రవచనాలు చెప్పడంలోనే ఆనందం పొందుతున్నా, తర్వాత జరిగే సన్మానాలు అనేవి నాకు ఈ మధ్య అసలు ఆనడం లేదు మనిషికి. ఆ మనిషి భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రయత్నంలోనే ఆనందం పొందితే, IIT విద్యార్థి IIT చదువుకోవడంలోనే ఆనందం పొందుతాడు. ఇంత IIT పొందినా నేను ఏదో పెద్దవాడిని కాలేకపోయా, పెద్దవాడు అవడం కోసం IIT కాదయ్యా, నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి IIT అయిపోయింది, నిలబెట్టుకున్నావు కదా. ఇది గ్రహించగలిగితే, ఓపిక పెంచుకుంటే, ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని నడుపుకుంటే హాయిగా అన్నీ నడుస్తాయి. యువతరం గ్రహించాల్సింది మన జీవితం 3 స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 గ్రహస్థితి. గ్రహస్థితి కూడా ఉంది, తీసేయడానికి వీల్లేదు. మన మనస్థితి మీదే 60% జీవితం ఆధారపడింది. మనం ముందు అంగీకరించాలి, మనమేం చేద్దాం అనొద్దు. ఎవరు మనస్సును వారు పరిశీలించుకుంటే తెలుసు, మన మనస్థితి మీద 60% ఆధారపడింది. చుట్టూ పరిస్థితుల మీద ఇంకో 25% ఆధారపడింది, 85%. గ్రహస్థితి కూడా కొంత కలిసి

0: రావాలి. అది 15% ఉంటుంది. ముందు మన మనస్సును మనం సరి చేసుకుని సిద్ధం చేసుకుంటే 60% ఈజ్ ఓకే, 60 సరిపోయింది. చుట్టూ పరిస్థితులు మనం మార్చలేం, కానీ వాటిని భగవంతుడు వదిలేసి మామూలు ప్రయత్నం చేస్తూ భగవన్నామస్మరణ ద్వారా చుట్టూ పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతాయి. నమే భక్త ప్రణశ్యతి అంటాడు భగవద్గీతలో. అలాగే మిగిలింది గ్రహస్థితి ఉంది చూడండి. ఇప్పుడు సూర్యగ్రహాన్ని శుక్రగ్రహాన్ని మనం మారుస్తామా, కానీ ఆ గ్రహాల ప్రభావం మన మీద చాలా స్వల్పంగా ఉండేలాగా మన మనస్సును నిత్యం భగవన్నామంతో నింపినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభావం మన మీద బాగా తగ్గిపోతుంది. వాన ప్రభావం ఉంటుంది, గొడుగేసుకున్న వాడి మీద ఉండదు. ఎండ ప్రభావం ఉంటుంది, చెప్పులు వేసుకున్న వాడి మీద ఉండదు. ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది, భగవత్స్మరణ చేసేవాడి మీద ఉండదు, అనుమానం లేదు. అందులో 100% విజయం సాధించగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు. అది జరగాలనే మనం కోరుకుందాం.
1: ఇది ఆకాశవాణి వజ్రోత్సవ వత్సరం. శబ్ద ప్రపంచం లాంటి రేడియో గురించి ఒక మాట.
0: ఇప్పటికీ మళ్ళీ చూడండి, మీకు ప్రపంచం ఏదో టీవీలు రాగానే, సోషల్ మీడియా ఇవన్నీ రాగానే ఇంకా రేడియో ఎవరు వింటారు అని కొంతమంది అనుకున్నారు. కానీ మళ్ళీ ఈవేళ మా ప్రవచనాలు వింటున్న వాళ్ళలో కూడా ఆడియో రూపంలో వింటున్న వాళ్ళే ఎక్కువ. అది రేడియో కాదా నిజానికి? ఎందుకంటే రేడియో చేసిన గొప్ప మేలు ఏమిటంటే, పూర్వకాలం కూడా చాలా ఇళ్లలో గృహిణులు చాలామంది వాళ్ళ పనులు ఏవి మానకుండా రేడియో వినేవారు. పనులు మానకుండా ఏదైనా మంచి మాటలు మనం వినాలంటే ఇప్పటికీ రేడియోయే మనకి శరణ్యం. అందుకని అనేక రకాల ఉపయోగపడే కార్యక్రమాలు ఇలాగే అందిస్తే మనుషులు కనపడాల్సిన అవసరమే లేదు, మాట వినపడుతుంది. కాబట్టి రేడియో ఎప్పటికీ చిరంజీవిగా నిలబడిపోతుంది, అనుమానమే లేదు. అది రేడియోకి శుభాకాంక్ష.
1: ఈ అమూల్య సమయానికి ఎన్నో విషయాలతో విలోపించారు మీ రాకతో. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు విద్యా సాహిత్య రంగాల్లో 2022 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుతో సత్కారం అందుకున్న డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ ప్రభాకర్ జాజుల, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక తెలుగు పద్మాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ప్రసాద్ సంగీతం సమకూర్చినటువంటి పాట, వేణు సునీత కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అండ్ నేను మీ అజయ్ని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈరోజు 2005 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు వింటున్నాం. అండ్ లిజనర్స్ కూడా ఏరి కోరి ఈ గ్యాప్లో విడుదలైనటువంటి సినిమాల నుంచే పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ పాటను కోరినటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడెం నుంచి శివకోటి, కోటిశేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట యమదొంగ. మరి ఈ సినిమాల నుంచి దళర్ మెహందీ మరియు ప్రణవి కలిసి పాడినటువంటి రబ్బరు గాజులు పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. సో మరి ఎంఎం కీరవాణి గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, ఎన్టీఆర్ గారు నటించినటువంటి యమదొంగ. మరి ఈ చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: హలో, గుడ్ మార్నింగ్.
1: శ్రీని ప్లేస్లో ఏ వాయిస్ అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. ఎస్, మిమ్మల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి, మీ మెమరీ లేన్లో అలా తీసుకువెళ్ళడానికి, మీ మెమరీ బాక్స్లో ఉన్నటువంటి మెమరీస్ని గుర్తు చేయడానికి
0: నేను వచ్చేసా.
1: ఎస్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎందుకు
0: మరి మన హైదరాబాద్ టీమ్?
1: ఎస్, ఐపీఎల్ ఈ సీజన్, ఐపీఎల్ 2026లో ఒఫీషియల్గా మనం ప్లే ఆఫ్స్కి సెలెక్ట్ అయిపోయాము. అండ్ ఎస్ శిరీష గారు, ఇప్పటివరకు మన సన్ రైజర్స్ హైదరాబాద్, మన హైదరాబాద్ టీం ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళిందో తెలుసా మీకు?
0: కొంచెం కష్టమైన ప్రశ్నే, బట్ చాయిస్లో ట్రై చేస్తా. 8 times అనుకుంటున్నాను.
1: అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఇప్పటివరకు 8 times 2013 నుంచి 2026 మధ్య ఇప్పటివరకు 8 times ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. అండ్ 2016 ఈజ్ లైక్ ఒక ఫెంటాస్టిక్ సీజన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఇయర్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఛాంపియన్స్గా నిలిచిందనమాట. అండ్ ప్రతిసారి క్వాలిఫై అవుతున్నారు.
0: సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందేమో చూద్దామా. 2016లో గెలిచాం కాబట్టి 2026లో కూడా గెలుస్తామనే ఆశతో మనం అందరం చీరప్ చేయాలి సన్ రైజర్స్ ని.
1: డెఫినెట్గా. బట్ 2026 అవును, 10 ఇయర్స్లో నెక్స్ట్ టైం ఛాంపియన్స్ అయితే చూడాలి. ఈసారి కప్పు మనదే అందాం. ఈసారి
0: కప్పు మనదే.
1: ఎస్ దోస్తు, మరి స్టూడియో క్లాక్లో 5:52 అవుతుంది. మరి ఎవర్ గ్రీన్ హిల్స్లో నెక్స్ట్ పాటను రిక్వెస్ట్ చేసినటువంటి శ్రోతలు నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, న్యూ ఎన్డివర్స్ ఎన్జివర్స్ కాలనీ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట యోగి చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం యోగి, మరి ఈ సినిమా నుంచి కార్తిక్ సునీత కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాం కదా. సో మరి మీ అర్జుషిని మీ అందరికీ గుడ్ బై చెప్పేసే టైం దగ్గరికి వచ్చేసింది అనమాట. చాలామంది మెసేజ్ చేశారు, కాకపోతే కొందరి పాటలు మాత్రమే ప్లే చేయగలిగాను. ఎందుకంటే ఇవాళ 2005 నుంచి 2010 2005 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు మెసేజ్ చేయమని చెప్పాను. సో చాలామంది మెసేజ్ చేశారు, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ. అండ్ చాలామంది పాటలు కూడా ప్లే చేయలేకపోయాను, వారందరికీ పెద్ద సారీ. కానీ వెళ్తూ మాత్రం ఈ యొక్క మంచి పాట మీ అందరికోసం వినిపిస్తూ బాయ్ చెప్పేస్తున్నాడు మీ ఆర్జేశ్రీని. మరి నెక్స్ట్ షోలో కలిసేంతవరకు దిస్ ఈస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో 10 ఏళ్ల పాటు పెంచుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండగా ఈ నిర్ణయంతో 44 ఏళ్లకు పెరిగింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నాగోల్లో కొనసాగుతున్న జనగణన పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 29 లక్షల టన్నుల దొడ్డు వడ్లు, 11 లక్షల టన్నుల సన్నవడ్లు కొన్నామని పేర్కొంది. ఇందుకోసం 5,50,000 మంది రైతులకు కనీస మద్దతు ధర కింద 6,556 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుండి రూపాయి వరకు ఉంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ బంద్కు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సమ్మె ప్రధానంగా ఆన్లైన్లో మందుల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని, మార్కెట్లో నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలనే డిమాండ్లతో జరుగుతోంది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువును యుఐడిఏఐ మరోసారి పూర్తి 7 ఏళ్లపాటు పొడిగించింది. ప్రజల నుంచి వస్తున్న స్పందనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుఐడిఏఐ తెలియజేసింది. ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 దాటి 10 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభోదయం. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మంగళవారం కదా, ప్రతి మంగళవారం బయోపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో నేను మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటని ఆలోచిస్తున్నారా? చెప్తాను.

అప్పుడే సందేశాలు కూడా వచ్చేస్తున్నాయి. ఏంటి మేడం గారు ప్రత్యేక కార్యక్రమం అంటున్నారు, మరి చెప్పరా అంటూ. మరి చెప్పడానికే కదా, రేపు మే 20వ తారీఖు సరిగ్గా.

మించిన చిత్రం అది. కురిసిన వెండి వెన్నెల్లో తడిసి ముద్దవని హృదయం లేదు అప్పుడు ఇప్పుడు. కళాతపస్వి విశ్వనాథుడు సృష్టించిన సంగీత సాహిత్య దృశ్యకావ్యం, కేవి మహదేవుని సంగీత స్వరార్చన, సీతారాముని అక్షరార్చనతో వెండి తెర వినీలాకాశంలో విరగగాసిన పండు వెన్నెల, ఇంకేంటి సిరివెన్నెల. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లో తెలుగు సినిమా కీర్తిని మరొక్కసారి చాటి చెప్పిన ఆణిముత్యం సిరివెన్నెల.

0: ఇంతకీ సిరివెన్నెల చిత్రం పేరు విన్న వెంటనే మీకేం గుర్తొస్తుంది? నాకు ఒక సందేశం పంపించండి. ఈరోజు ఎన్నో తెలియని విషయాలు, తెలిసిన విషయాలు ఆ చిత్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి సిరివెన్నెల అంటే మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది అని అడిగాను కదా, చాలామంది శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. సిరివెన్నెల సినిమా పేరు విన్న వెంటనే కళ్ళ ముందు కనిపించేది సీతారామశాస్త్రి గారే. అలాగే హరిప్రసాద్ చౌరాసియా గారు కనిపిస్తారంటూ బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, ఇంకా కృష్ణకుమారి గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కనిపిస్తాను అంటున్నారు. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి, మనం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నాకు కూడా సిరివెన్నెలంటే ముందు వెంటనే గుర్తొచ్చేది సీతారామశాస్త్రి గారే. అత్యద్భుతమైన పాటలతో వారి కలం విశ్వరూపం చూపించింది. చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిరపడ్డారు. మరి అది ఎలాగో మాట్లాడుకుందాం.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. శ్రోతలు అద్భుతమైన సందేశాలు పంపిస్తున్నారు. ఎవరు గుర్తొస్తారు అంటే మనకి చందమామ పాట గుర్తొస్తుంది అంటున్నారు పానుగంటి రవి గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ నుండి ఇంకెవరు గుర్తొస్తారండి, సీతారామ శాస్త్రి గారు అంటున్నారు. అలాగే శుభోదయం అండి, నాకు సిరివెన్నెల పాట అనగానే గుర్తొచ్చేది సిరివెన్నెల గారు మరియు కళాతపస్సు విశ్వనాథ్ గారు అంటున్నారు అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి. అలాగే మనకి ఇంకొక సందేశం వచ్చింది, గౌతమకొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు రాశారు, ఈ సినిమా అంటేనే పాటలు గుర్తొస్తాయి, పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గుర్తొస్తారు అంటున్నారు. మరి అద్భుతమైన పాటలు వినబోతున్నాం, ఎన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుకోబోతున్నాం సిరివెన్నెల చిత్రం గురించి. అయితే చేంబోలు సీతారామ శాస్త్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా స్థిరపడ్డారు అని చెప్పుకున్నాం. శాస్త్రి గారు అది ఎలా జరిగిందో అంటే, శాస్త్రి గారు రాసిన గంగావతరణం కవితాత్మక గేయం విన్న విశ్వనాథ్ గారు వారి చేత పాటలు రాయిద్దామని రమ్మని కబురు పెట్టారట. అలా 1985 ఆగస్టు నెలలో మొదటిసారిగా విశ్వనాథ్ గారిని కలిశారు సీతారామ శాస్త్రి గారు. నాకు పాట రాయాలి, నచ్చితేనే తీసుకుంటానన్నాని చెప్పారట విశ్వనాథ్. సన్నివేశం వివరించి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసుకోవచ్చు, పదప్రయోగం చేసుకోవచ్చు, కానీ ఒక్కటే షరత్ అన్నారట. ఇంతకీ ఆ షరత్ ఏంటో తెలుసా? పాట విన్న వెంటనే అబ్బా సాహిత్యం ఎంత గొప్పగా ఉంది అనుకోవాలి అందరూ అని చెప్పారట. అలాగా 15 రాత్రింబగళ్ళు ఆలోచన మథనంలోంచి పుట్టిన అమృతం శాస్త్రిగారు రాసిన తొలిపాట ఇప్పుడు మనం విన్నాం. అసలు ఆ పాట వింటుంటే మైమర్చిపోతాం కదా. మరి ఇలాంటి మరెన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:18 దాటి 45 సెకండ్లు. అలాగా విధాత తలుపున పాట అక్టోబర్ 4 1985 అక్టోబర్ 4 రికార్డ్ అయ్యాక బాలుగారు సీతారాం శాస్త్రి గారి దగ్గరికి వచ్చి కౌగులించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, మీరు రాయబోయే వందలాది పాటల్ని నేను పాడబోతున్నానంటూ పరవశించిపోయారట. విశ్వనాథ్ గారైతే వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మా సిరివెన్న చిత్రానికి పాటలన్నీ శాస్త్రి గారే రాస్తారు అని చెప్పేశారట. అలాగా విశ్వనాథ్ గారితో పాటు ఈ షూటింగ్ జరుగుతున్న అంతసేపు తిరుగుతూ దాదాపు 30 పాటలు రాస్తే వాటిలోంచి 9 పాటలను ఖాయం చేసి రికార్డ్ చేశారట సిరివెన్నెల సినిమా కోసం. అయితే సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే ఆయన కళ్ళల్లోకి ప్రవేశించి పాటలన్నీ రాసి వెళ్ళిందా, లేకుంటే ఆ సాహిత్యం ఏంటి బాబోయ్ అని అనుకున్నారట మొదటిసారి విన్నవాళ్ళంతా. నిజమే కదా, మొట్టమొదటిసారిగా ఎవరైనా వింటే మనకి ఫస్ట్ అర్థం కాదు ఏం రాశారనేది. అసలు అది తెలుసుకోవాలంటే పక్కనే ఒక డిక్షనరీ పెట్టుకొని కూర్చొని పదం పదం వెతుక్కుంటే ఇంత అర్థం ఉందా ఒక్కొక్క మాటకి అని మనమే ఆశ్చర్యపోతాం. మరి విశ్వనాథ్ గారు ఏమనుకున్నారో తెలుసా, శ్రీనాథుడు మళ్ళీ పుట్టాడా అని ఆశ్చర్యపోయారట ఆయన. ఒక్కొక్క పాట విశ్లేషించాలంటే మనకి ఒక రోజు సరిపోదు. అలా సిరివెన్నెల చిత్రంలో పాటలన్నీ అమృతధారలే. ఈ చిత్రంలో ఇందాకలు మనం విన్న విధాత తలుపున పాటకి సిరివెన్నెల గారికి, అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, పాడిన బాలుగారికి నంది పురస్కారాలు వచ్చాయి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు మాకెంతో ఇష్టమైన సినిమా గురించి మాట్లాడుతున్నారంటూ చాలా సందేశాలు పంపించారు. వరంగల్ కరీమాబాద్ నుండి గోని రవీందర్రెడ్డి గారు రాస్తున్నారు, రేపు సీతారాం శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు మంచి సినిమాని గుర్తు చేశారు, మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అంటూ. అలాగే సిరివెన్నెల సినిమాలో మీకేం గుర్తొస్తుందని అడిగితే సుహాసిని సర్వధమన్ బెనర్జీ గారి నటన చాలా బాగుంటుంది అంటున్నారు. చిలక నారాయణ గారు అనసూయ, యమున జానకంపేట నిజామాబాద్ నుండి, అలాగే నాగనాథ్ గుప్తా గారు కూడా సీతారాం శాస్త్రి గారే గుర్తొస్తారంటున్నారు. మరి ఆలోచించండి, ఇందాక చెప్పుకున్నట్టు కమర్షియల్ సినిమాల హోర్ నడుస్తోంది, మరి అలాంటి టైంలో వచ్చిన ఆణిమిత్యం అనే చెప్పాలి. ఒక డ్యూయట్ కానీ డాన్స్ కానీ లేని సినిమా ఇలాంటి సినిమానా అని అందరూ ఎగతాళి చేశారట. అందులోనూ ఒక మాటలు రాని చిత్రకారిణిగా సుభాషిణి, అందుడైన కళాకారుడిగా హరి, నాయకులుగా వీరు అంటే హీరో హీరోయిన్స్ మెయిన్ లీడ్లో, వారి మధ్యలో వైవిధ్యమైన మరో ముఖ్య పాత్ర జ్యోతిర్మయి. వీరి నడుమ నడిచే కథ సిరివెన్నెల చిత్రం. పాత్రల పేరులోనే ఒక వైశిష్టత, ఎందుకంటే సుభాషిణి అంటే ఏంటి, బాగా మాట్లాడగలిగేది, మంచి మాట మాట్లాడగలిగేది. కానీ ఇక్కడ గమనిస్తే మన సిరివెన్నెల సినిమాలో సుభాషిణికి మాటలు రావు. హరి అంటే లోకాన్నంతటినీ కాపాడే వ్యక్తి, హరి అలాగే చెప్పుకుంటాం. కానీ ఈ సినిమాలో హరికి చూపలేదు. ఇక తను బాధపడుతూ అందరికీ వెలుగునిచ్చే జ్యోతిర్మయి జ్యోతిగా వీరి మధ్య ఉన్న సంబంధాన్ని, భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చారు విశ్వనాథ్ గారు. ఇది ఒక పెద్ద సవాలే, ఒక పెద్ద ప్రయోగమనే చెప్పాలి. ఒకనొక సమయంలో అసలు ఈ కథాంశాన్ని ఎందుకు తీసుకున్నానా అని విశ్వనాథ్ గారు చాలా మదన పడ్డారట. సిరివెన్నెల షూటింగ్ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అని చాలా ఇంటర్వ్యూస్లో స్వయంగా విశ్వనాథ్ గారే చెప్పారు. మరి ఆ ఇంటర్వ్యూస్లో మీకు నచ్చిన పాట ఏది గురుగారు అని అడిగితే వారికి నచ్చిన పాట కూడా విధాత తలుపునేట. ఇంతకీ ఇన్ని మాట్లాడుకుంటున్నాం, సిరివెన్నెల సినిమాలో మీకు నచ్చిన పాట ఏంటి నాకు వాట్సాప్ చేయండి.

చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. ముందుగా అసలు ఈ పాట గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి మనం. ఎన్నో ఏళ్ల తర్వాత అమ్మ ఒడి చేరినక్కున్న ఆనందంలో, ఆ ఆనందంలో ఓలలాడుతున్న పసివాడిలా పాడుకునే పాట ఇది. అవునంటారా, తను చిన్నప్పుడు పెరిగిన ఊరికి వచ్చి తను తిరిగిన ప్రదేశాలను తనివి తీరా తడుముకుంటూ మైమర్చిపోయి పాడిన పాట ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు. చిన్న చిన్న పదాలతోనే మ్యాజిక్ చేసేశారు సీతారామ శాస్త్రి గారు. మరి మీకు ఏ పాట ఇష్టం అంటే చాలామంది సందేశాలు పంపించారు. నాకు ప్రకృతి కాంతకు పాట చాలా ఇష్టం అంటున్నారు బాలకృష్ణ గారు నరసంపేట నుండి. అలాగే అన్ని పాటలు నాకు ఇష్టం అండి, నాకు ఎంతో ఇష్టమైన సినిమా సిరివెన్నెలు అంటున్నారు రమణ గారు. ఇక విధాత తలుపున పాట నాకు చాలా ఇష్టమని మనకు సందేశం పంపించారు అరుణ గారు. నాకు అన్ని పాటలు ఇష్టం, ఈ గాలి ఈ నేల ఇప్పుడు మీరు వినిపించిన పాట ఇష్టం, చాలా ఇష్టం అంటున్నారు చిరంజీవి గారు తిరుపతి నుండి. మేడం గారు, సిరివెన్నెల సినిమాలో నచ్చని పాట అంటూ ఏది లేదండి, అన్ని పాటలు ఇష్టమే, కానీ నాకు అత్యంత ప్రియమైన పాట ఆది భిక్షువాడిని అంటున్నారు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు. అలాగే అదే పాట ఆది భిక్షు పాటే నాకు ఇష్టం అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు. శ్రోతలు ఎంత ఆనందంగా తన్మయత్తంలో మనకు సందేశాలు పంపిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలండి. మరి సిరివెన్నెల 40 సంవత్సరాల చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. స్టూడియోల సమయం 11:33 దాటి 33 సెకండ్లు. మరి మనం గమనిస్తే కె విశ్వనాథ్ గారి సినిమాలో స్పష్టంగా కనిపించేది ఇవ్వాలనుకున్న సందేశాన్ని సరైన మోతాదులో ఇవ్వడం. అంటే టాబ్లెట్ ఎంత పడాలో అంతే ఇచ్చేటట్టు అనమాట. సరైన మోతాదులో వేస్తారు విశ్వనాథ్ గారు. ఆయన ఒక సినిమా డాక్టర్ అన్న అతిశయోక్తి కాదేమో. ఒక సామాజిక స్పృహ కలిగించడం అనేది వారి చిత్రాల్లో మనం అత్యంత సాధారణంగా చూసే విషయం. అలా ఎన్నో ఆలోచింపజేసే, మనసుకు హత్తుకునే సన్నివేశాలు సిరివెన్నెల సినిమాలో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి సుభాషిణి వేసిన హరిప్రసాద్ చిత్రపటం ఆవిష్కరించే సన్నివేశం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సూర్యచంద్రులు రెండు కళ్లుగా, వేణువు ముక్కుగా, అదే నాసికగా ఓంకారం ఉద్భవిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రణవనాదం అంటూ చెప్పే సన్నివేశం అత్యద్భుతం. ఈ సన్నివేశం చిత్రీకరించాక విశ్వనాథ్ గారు కంటతడి పెట్టేశారట. ఏంటి ఈ సన్నివేశం ఇంత అద్భుతంగా వచ్చింది? అంతే అద్భుతంగా సుహాసిని కూడా నటించారు.

ఇంకొక సన్నివేశం గమనిస్తే హరిప్రసాద్ గారి చేతికి బ్రేస్లెట్ తడుగుతుంది సుభాష్ని. అయితే అతను అడుగుతాడు, ఇది రాగిదా వెండిదా బంగారందా అంటే మీ మనసు లాంటిది అని సైగ చేస్తుంది సుభాష్ని. అంటే రాగిదేమో అంటారు కదా. మీరు కనెక్ట్ అయితే ఈ సీన్స్ అన్ని మనం మాట్లాడుకుంటుంటే మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయి. అదే అద్భుత సృష్టి కళాతపస్వి విశ్వనాథ్ గారిది. ఇంకొక అద్భుతమైన సన్నివేశాన్ని మనం తప్పకుండా చెప్పుకోవాలి. అదేంటంటే రగులుతున్న మంట వేడి తీవ్రతకి తగ్గట్టుగా చేతులు కాలుతున్నా సరే వేణువు వాయించడం. ఆ సన్నివేశ సృష్టికి దర్శకుడి ప్రతిభకి సాష్టాంగపడింతట చిత్రబృందం అంతా.

0: సిరివెన్నెల కార్యక్రమం శోభాయమానంగా ఉంది, మీకు ఆశీస్సులు అంటూ ఎంతోమంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. అలాగే వడ్లమాని రవికుమార్ అల్మాజ్ గారు కూడా అల్మాజ్ కూడా నుండి మనకు సందేశం పంపించారు. అసలు ఒక్కొక్క పాట ఒక్కొక్క సాహిత్య భాండం అని చెప్పాలి, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఎంఫిల్ టాపిక్గా కూడా తీసుకోవచ్చు అంటారు సినీ విశ్లేషకులు. మరి ఇంకా బోలెడని సంగతులు ఉన్నాయి, సిరివెన్నెల చిత్రం గురించి మాట్లాడుకుందాం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: శ్రోతలు ఈ సినిమాతో బాగా ఆత్మీయంగా కనెక్ట్ అవుతున్నారు, చాలా సందేశాలు పంపిస్తున్నారు, మీకు పేరు పేరున ధన్యవాదాలండి. సిరివెన్నెల 40 ఏళ్ల వసంతాల పండుగ జరుపుకుంటున్నాం మన ఆకాశవాణి 90 వసంతాల పండుగ జరుపుకుంటున్న రోజుల్లో. అయితే ఆది భిక్షువాడిని ఏది కోరేది, బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది, ఈ పాట గురించి చెప్పాలంటే ఒకరోజు పడుతుంది. ఎందుకో తెలుసా? అసలు ఈ పాట రాయడానికి 20 రోజులు పట్టిందిట శాస్త్రి గారికి. బెంగళూరులో నంది హిల్స్ మీదున్న ఒక చిన్న శివాలయంలో తట్టిన పాట ఇది. ఈ పాట అంతా గమనిస్తే నిందాస్తుతిలో సాగుతూ ఉంటుంది. నిందాస్తుతి అంటే పెద్ద మాటేం కాదండి, పైకి భగవంతుడిని నిందిస్తూనే నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వు నేను అనుకున్నది ఇవ్వలేదు, నువ్వు నాకు కావాల్సింది ఇవ్వలేదు అని నిందిస్తూనే లోపల స్తోత్రం చేస్తూ ప్రార్థన చేస్తూ వారిని దండం పెట్టుకునేలాగనమాట, దాన్నే నిందాస్తుతి అంటారు. ఇందుకీ ఈ పాట రికార్డింగ్ అప్పుడు బాలుగారేమో అందుబాటులో లేరు, ఆయన ఊళ్ళో లేరట, అందుకని అప్పటి ప్రముఖ గాయకులైన జి ఆనంద్ గారి చేత ఈ పాట పాడించారు. ఆనంద్ గారు బాగా పాడారు, కానీ ఆనంద్ గారికి ఏమో

బలుగారు పాడితే ఇంకా బాగుంటుంది అని అనిపించి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారట. గురుగారు, బాలుగారు వచ్చేసారు కదా, బాలుగారి చేత పాడిద్దామండి అంటే ఆ విశ్వనాథ్ గారు ఏం చేశారు, ఆనంద్ గారు పాడిన ట్రాక్ పైనే మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారితో పాట పాడించి రికార్డ్ చేశారట. అది గొప్ప విషయం కదా.

ఇంతకన్నా మనం ఏం కోరుకోగలం చెప్పండి? భగవంతుడు మాట్లాడడానికి మంచి మాటలు ఇచ్చాడు, వినడానికి అద్భుతమైన పాటలు ఇచ్చాడు, స్మరించుకోవడానికి మహానుభావులు ఇచ్చాడు. ఇంతకన్నా మనం ఏం కోరుతాం? మనకేం కావాలి?

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సిరివెన్నెల 40 వసంతాల చిత్ర సమీక్ష అని నేను చెప్పలేను, కానీ ఆ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం, మీ రేడియో నేస్తం పద్మినితో. సిరివెన్నెల చిత్రకథ అందరికీ తెలిసిన టూకీగా చెప్పుకుంటే, జైపూర్లో ఉన్న హరిప్రసాద్ చెల్లెలు సంయుక్తతో కలిసి వేణు వాయిస్తూ పర్యాటకులను మెప్పిస్తూ జీవనోపాధి సాగిస్తూ ఉంటాడు. టూరిస్ట్ గైడ్ అయిన జ్యోతిర్మయి అతని ప్రతిభను గుర్తించి శాస్త్రీయ సంగీతం వైపు దారి మళ్లించి పండితుడిగా తీర్చిదిద్దుతుంది. మరోవైపు చిత్రకారిణి అయిన సుభాషిణి హరిప్రసాద్ని ఇష్టపడుతుంది. కానీ హరికి జ్యోతిర్మయి పైన ఉన్న ఆరాధనను తెలుసుకొని తన ప్రేమను విరమించుకుంటుంది. జ్యోతిర్మయికి గతంలో ఒక సంబంధం ఉందని చెప్పి స్వచ్ఛమైన మనసున్న హరికి తాను తగనని నిర్ణయించుకొని హరి ప్రేమను తిరస్కరిస్తుంది. చివరికి పెళ్లికి ఉత్తర వేషంలోనే తుదిశ్వాస విడుస్తుంది జ్యోతిర్మయి. చిత్ర ముగింపు ఇది అంటూ చెప్పకుండా మనకే, మన ప్రేక్షకులకే వదిలేశారు కళా తపస్వి.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఎన్ని విశేషాలని చెప్పుకుంటాను చెప్పండి. అసలు ఈ ఉన్న గంటలో అసలు సరిపోవు. ఇందాక అనుకున్నట్టు ఒక రోజంతా సిరివెన్నెల సినిమా గురించి చెప్పుకోవచ్చు, ఆ పాటల గురించి చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి మర్చిపోకుండా, అదేంటంటే మన చిన్నప్పుడు మన అమ్మలు మనకు జోలు పాడే పాటలు చందమామ రావే, జాబిల్లి రావే, కొండక్కి రావే, గోగుపూలు తేవే అనే పల్లవిని తీసుకొని శాస్త్రి గారు చరణంలో ఆ భావాన్ని మరింత విస్తరింపజేశారు. అసలు మ్యాజిక్ మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఈ పాదాలు వినండి. చలువ చందనములు పూయ చందమామ రావే, జాజి పూల తావినీయ జాబిల్లి రావే, కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే, గగనపు విరితోటలోన గోగుపూలు తేవే. అంటే పైన మనం చెప్పుకున్న 4 పదాలని తీసుకొని దాన్ని చరణంలోని వారు విస్తరించారనమాట. ప్రతి పాదంలోనూ ఆఖరిగా పల్లవి పదాలు వచ్చేటట్టు ఎంత అందంగా రాశారు శాస్త్రి గారు. మరి ప్రేక్షకులకైతే వెన్నెల్లో బృందావనాన్ని చూపించారు. మనం కూడా వెళ్ళి ఆ బృందావనాన్ని చూసొద్దామా?

శ్రోతలు ఎన్నో సందేశాలు, కవితలు కూడా రాసి పంపిస్తున్నారు. వెన్నెలంటే కలువల పంట, సిరివెన్నెలంటేనే సినిమా పాటల పంట. ఆ పాటల పంట పండిస్తున్న సీతారామశాస్త్రి గారి అనుకుంటున్నాను. ఆగలేడు సూర్యుడు, కనరాడు చంద్రుడు, వెన్నెలే కాయకుండా నిద్రపోలేదు సీతారామశాస్త్రి మానవాళి సుఖదుఖాలను అరికట్టే సినిమా పాటలను రాయకుండా అంటూ బాలరాజు గారు పంపించారు. అలాగే ఒక పెద్ద కవిత రాసి మనకి పంపించారు, కానీ ఇప్పుడు నేను అది చదివే సమయం లేదు నాకు. చంద్రకళ గారు ధీకొండ మేడ్చల్ మల్కాజ్గిరి నుండి పంపించారు. నేను ఈ ప్రోగ్రాం అయ్యే లోపల 3 గంటల లోపల చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తానండి. చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. నేనైతే మీ ఆత్మీయ సందేశాలకి ఉబ్బితమైపోతున్నానని చెప్పాలి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు 40 వసంతాల సిరివెన్నెల సినిమా చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోలో సమయం 11:52 దాటి 40 సెకండ్లు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎందుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. సిరివెన్నెల సినిమా గురించి చెప్పుకుంటున్నప్పుడు కళా తపస్వి గారి గురించి, మహాదేవన్ గారి గురించి, వీళ్ళందరి గురించి ఎలా చెప్పుకుంటామో ఇంకొక గొప్ప వ్యక్తి గురించి తప్పకుండా మనం చెప్పుకోవాలి. వారెవరంటే సిరివెన్నెల సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు గారు. వారి ప్రతిభ చెప్పడానికి ఒకే ఒక సన్నివేశం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి మనం. అదేంటంటే సినిమాలో చివరిగా వచ్చే సన్నివేశంలో జ్యోతిర్మయి చనిపోయినప్పుడు అక్కడ ఒక వెలుగుతున్న దీపం కుందుని చూపిస్తారు. మనం శ్రద్ధగా గమనిస్తే ఆ కాలుతున్న దీపం దగ్గర చిన్న నూనె బొట్టు పడుతున్నట్టు చూపిస్తారు. అంటే జ్యోతి అస్తమయానికి ఆ దీపం కూడా కంటతడి పెట్టినట్టు చూపించారన్నమాట. ఎంత గొప్ప ఊహ, ఎంత కళాత్మకమైన ఊహ కదా రఘు గారిది. అలాగే ఆయన ఊహని కూడా సపోర్ట్ చేశారు మన కళా తపస్వి గారు. ఈ సినిమాకి ఎంవి రఘు గారికి కూడా నంది పురస్కారం వచ్చింది. ఎక్సలెన్స్ ఇన్ సినిమాటోగ్రఫీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు వారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మనకు ఒక అద్భుతమైన సందేశం పంపించారు. సిరివెన్నెల పాటలు వింటుంటే, రేడియోలో సినిమా గురించి చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, కళ్ళకి కట్టినట్టు సినిమా చూస్తున్నట్టే ఉంది అని అంటున్నారు కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రన్ సుమతి గారు. మరి సంగీతం పాటల రూపంలో అందించిన మహాదేవన్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవి మహాదేవన్ గారికి, ఆయన సహాయకుడు పుహళేంది గారికి జేజేలు చెప్పాల్సిందే. విశ్వనాథ్ గారి సినిమాల్లో గమనిస్తే మనం మాటలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ మాటలను మర్చిపోలేని విధంగా రాసిన తోటపల్లి సాయినాథ్ గారికి ఆకేళ్ల గారిని అభినందించాల్సిందే. ఇక సిరివెన్నెల చిత్ర నిర్మాతలైన సిహెచ్ రామకృష్ణారెడ్డి గారు, ఎన్ భాస్కర్ రెడ్డి గారు, యు చినవీర్రాజు గారు. కళా తపస్వి సినిమాలో ప్రతి పాత్ర ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఆ పాత్రలో శుభ, శుభలేఖ సుధాకర్, సంయుక్త వరలక్ష్మి, సాక్షి రంగారావు, మిశ్రో, జిత్మోహన్ మిత్ర, బేబీ మీనా అద్భుతంగా నటించారన్నమాట. మరి ఒక చిన్న కమర్షియల్

0: విన్నాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: 1986 మే 20 సిరివెన్నెల సినిమా విడుదల తేదీ, సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజు. యాదృచ్ఛికమైన ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. వారు మన మధ్యలో లేకపోతే ఏంటి? మనం మాట్లాడే ప్రతి మాటలోనూ ఉన్నారు, మనం అనుభవించే ప్రతి భావోద్వేగంలోనూ సీతారామ శాస్త్రి గారు ఉన్నారని నేను చెప్తాను. నా సినీ ప్రస్థానానికి టీజర్ సిరివెన్నెల చిత్రం అనేవారు శాస్త్రి గారు. హరిప్రసాద్ చౌరాసియా గారి వేణునాదం, బాలు సుశీలమ్మల అమృత గానంతో అందరినీ రసామృతంలో ముంచేశారని చెప్పాలి. కె విశ్వనాథ్ గారికి ఉన్న అభిరుచి, కెవి మహదేవన్ సంగీత అమృతధార ఇవన్నీ తోడై సిరివెన్నెల చిత్రాన్ని ఒక అపురూప అజరామర చిత్రం చేసింది. కళా తపస్వి కిరీటంలో మరో కలుగుతురాయిగా నిలిచింది. మరి ఇన్ని విశేషాలు చెప్పుకున్నాక మీకు కూడా మరొక్కసారి సినిమా చూడాలని అనిపిస్తోందని నాకు తెలుసు. తప్పకుండా చూడండి, ఇలాంటి క్లాసిక్స్ని మనం ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి 40 ఏళ్ల సిరివెన్నెల సంబంధించి కొన్ని చిత్ర విశేషాలు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.
1: సుగమ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి రూమాసేన్ గుప్తా గారి గీతం విన్నారు.

0: అవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం.

0: మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మన ఆకాశవాణి వివిధ భారతిలో 90 వసంతాల పండుగ జరుపుకుంటున్నాం. భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఒక గొప్ప మైలురాయని చెప్పాలి. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే మహోన్నత ఆశయంతో 9 దశాబ్దాలుగా దేశం నలుదిశలా తాకుతున్నాయి రేడియో తరంగాలు మన ఆకాశవాణి ద్వారా. ఎన్ని సామాజిక మాధ్యమాలు వచ్చినా అతి శక్తివంతమైన మాధ్యమంగా ఆత్మీయ నేస్తంగా సాగుతున్న రారాణి మన ఆకాశవాణి. ప్రతి చోట ప్రతి ఒక్కరి కోసం సమగ్ర సమాచారంతో స్ఫూర్తినిస్తూ అనంతంగా సాగుతున్న తరంగిణి మన ఆకాశవాణి. ఈ 90 వసంతాల వేళ మన రేడియోనే స్ఫూర్తిగా తీసుకొని ఎందరో దివ్యాంగుల్ని సృశిస్తూ మార్గదర్శిగా నిలుస్తోంది ఒక అద్భుతమైన సంస్థ, అదే రేడియో ఉడాన్. రేడియో ఉడాన్ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం మన చైతన్య స్ఫూర్తిలో. మరి మీకేమైనా తెలుసా రేడియో ఉడాన్ గురించి? తెలిస్తే నాకు 0402324052 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి రేడియో ఉడాన్ గురించి మీకు తెలుసా అంటే కొంతమంది శ్రోతలు స్పందించారు, నేనే చెప్తాను. రేడియో ఉడాన్ అనేది దివ్యాంగుల కోసం, ముఖ్యంగా దృష్టిలోపం ఉన్న రేడియో జాకీల చేత నడపబడుతున్న భారతదేశపు మొట్టమొదటి ఆన్లైన్ కమ్యూనిటీ రేడియో స్టేషన్. వినడానికే భలే ఉంది కదా, భలే ఉండడం కాదు, ఆశ్చర్యంగా ఉంది. నాకైతే మొదటిసారి దీని గురించి చదివినప్పుడు 2014 ప్రారంభమైన ఈ రేడియో ఉడాన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తోంది. అంటే దాదాపు 12 అవుతోంది ఇది స్థాపించబడి. తెలుగుతో పాటు వివిధ భాషల్లో శ్రోతలకు అందుబాటులో ఉన్న ఈ రేడియో ఉడాన్ మూలస్తంభం మన హైదరాబాద్ యువతి. అవునండి, హైదరాబాద్కి చెందిన మీనల్ సంఘి మరియు డానిష్ మహాజన్తో కలిసి ప్రారంభించారు ఈ రేడియో ఉడాన్ని. ఈ ఆలోచన ఎలా వచ్చింది అని మీనల్ని అడిగితే, 28 వయసులో ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోయి పూర్తిగా అంధురాలుగా మారిపోయారట మీనల్. తీవ్రమైన నిరాశకులోనై తనలా ఉన్నవారికి చేయూతను అందించాలి అనే ఆలోచనలోంచి పుట్టిన అద్భుతమైన ఏమంటారు వరం అని చెప్పాలి, ఆ వరమే ఈ రేడియో ఉడాన్. అలా దృష్టిలోపం ఉన్న ఎందరికో నేస్తమైంది రేడియో ఉడాన్. ఉడాన్ అంటే అది ఒక హిందీ మాట, ఉడాన్ అంటే విమానం అని అర్థం. మరి రేడియో ఉడాన్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి మన ఆకాశవాణి వివిధ భారతిలో.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి చిత్ర గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:16 దాటి 26 సెకండ్లు.

0: ఎలా తెలుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం రేడియో ఉడాన్ దీని గురించి. అయితే దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు మేమున్నామంటూ అండగా నిలుస్తూ విజయవంతంగా సాగుతోంది రేడియో ఉడాన్. దృష్టిలోపం ఉన్న వ్యక్తుల చేత మాత్రమే నడపబడుతున్న మొట్టమొదటి ఆన్లైన్ రేడియో స్టేషన్గా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. అదొకటే కాదండి, ఈ రేడియో దివ్యాంగులకి సహాయపడుతూ సాధికారత కల్పిస్తూ సామాజికంగా చేయూతనిస్తోంది. మరి దీన్ని ప్రోత్సహించాలని ఐక్యరాజ్య సమితి యుఎన్ న్యూస్ ప్రత్యేకంగా ప్రస్తావించింది ఈ రేడియో ఉడాన్ గురించి. ఇంకొక విషయం ఏంటంటే 2026 ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి యుఎన్ న్యూస్లో వీరి గురించి ఒక కథని కూడా ప్రచురించింది. ఎంత గొప్ప విషయం కదా. ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని వాళ్ళు ఆ రేడియో ఉడాన్ని స్థాపించి దాదాపు 12 అవుతోంది. ఈ తర్వాత 2026 వారికి ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు వచ్చిందని మీనల్ మరియు డానిష్ మహాజన్ ఎంతో సంబరపడిపోయారట. ఇక అంతేకాదు, నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఎన్ఏబి వారిచే ప్రతిష్టాత్మకమైన ఎన్ఏబి సరోజినీ తిలోక్నాథ్ జాతీయ ఉత్తమ సంస్థ పురస్కారం కూడా అందుకుంది రేడియో ఉడాన్. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, వీటిలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎలాగ దృష్టిలోపం ఉన్నవారికి సహాయపడతారు, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

మహర్షి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి. ఎంత అర్థవంతమైన సాహిత్యం కదా ఈ పాటలో కూడా. ఎంతో ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఈ పాట సాహిత్యం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి రేడియో ఉడాన్ గురించి బోలెడని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. 24 గంటలు నడిచే ఈ రేడియో స్టేషన్ని పూర్తిగా, అంటే ఇంజనీయర్స్తో కలిపి మాట్లాడే ఆర్జేలు మాత్రమే కాదు, మొత్తం సిబ్బంది అంతా కూడా దివ్యాంగులే నిర్వహిస్తారు. గత 12 సంవత్సరాలుగా రేడియో ఉడాన్ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 50,000 మందికి పైగా ప్రజలను, అంటే ముఖ్యంగా దివ్యాంగులను ప్రభావితం చేసింది. వినోదంతో పాటు దివ్యాంగుల హక్కులను ప్రోత్సహించడం, వారి నైపుణ్యాలను సమాజానికి పరిచయం చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ రేడియో ఉడాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని తమతో పాటు ముందుకు తీసుకెళ్ళడం అన్నమాట. మేమున్నామంటూ వారితో పాటు కలిసి నడిపించడం, వారితో కలిసి నడవడం. అలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రాం వాళ్ళు చేస్తున్నారు ఈ రేడియో ఉడాన్లో. అదేంటంటే టెక్స్టీ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా దృష్టిలోపం ఉన్న శ్రోతలకు యాప్స్, వెబ్సైట్ల ఉపయోగం, అందుబాటులో ఇంకా ఇతర సాంకేతిక సంబంధిత అంశాలను కూడా నేర్పిస్తారట ఈ రేడియో ఉడాన్ ద్వారా. ఇంతేకాదు, ఉడాన్ ఐడిల్, ఉడాన్ ఐడిల్ లిటిల్ ఛామ్స్ అనే పాటల కార్యక్రమాలు, అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ అన్ని సమపాళ్లలో అందిస్తోంది రేడియో ఉడాన్. అలా ఉడాన్ ఐడిల్ లిటిల్ ఛామ్స్ అనే పాటల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం బ్రెయిలీ పత్రిక అయిన ఇన్సైట్ మ్యాగజైన్ను రూపొందించడానికి మిత్రజ్యోతి అనే సంస్థతో కూడా కలిసి పనిచేస్తోంది ఈ రేడియో ఉడాన్. అయితే ఇదింతా చేస్తున్నారు కదా, వీరిని అడిగారట ఒక ఇంటర్వ్యూలో, మీనల్ని మరియు డానిష్ మహాజన్ని అడిగారు, మీరు ఇంత చేస్తున్నారు, మీకు స్ఫూర్తి ఏది అని అడిగితే వారు ఏం చెప్పారో తెలుసా? తరతరాలుగా ప్రసారమవుతున్న ఆకాశవాణి, మన ఆకాశవాణి మా స్ఫూర్తి అన్నారు ఈ రేడియో ఉడాన్ స్థాపించిన మినాల్ సంఘ్వి, డానిష్ మహాజనం. ఇక అంతకన్నా గొప్ప విషయం ఏముంది?

స్వచ్ఛంగా, అలాగే రేడియో ఉడాన్ కూడా నేనున్నాను, మనం అందరం కలిసి నడుస్తాం, మీ రాతని మారుస్తాం అంటున్నారు. దృష్టిలోపు ఉన్న వారికి మద్దతునిస్తూ, సమాచారంతో సహాయపడుతూ సాగుతున్న ఈ రేడియో ఉడాన్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఇటలీలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారం

0: ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్ధిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
1: ఎఫ్టా కంట్రీస్ భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నె కా లక్ష్య హై. యే అంబిషియస్ టార్గెట్ హై లేకిన్ అచీవబుల్ హై. ఆర్ భారత్ మే ఆప్కే ఇన్వెస్ట్మెంట్ కో ఔట్కమ్స్ మే బదల్నా మే ఆప్కో విశ్వాస్ సే కహతా హూ యే హమారీ గారంటీ హై.
0: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్, స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరు దేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత 7 నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్ర

0: రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోలు లీటర్కు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటరుకు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ GDPలో 85%, జనాభాలో 3/2 వంతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై పుతిన్, షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఏం చేస్తున్నారందరూ? ఎండలు మండిపోతున్నాయి కదా, జాగ్రత్తగా ఉంటున్నారా, తగినంత నీరు తీసుకొని నీడ పట్టునే ఉండాలి అని వాతావరణ శాఖ వారు కూడా చెప్తున్నారు. మరి మనం

0: తప్పకుండా పాటించాలి ఈ ఎండాకాలం మనకి బాయ్ బాయ్ చెప్పే వరకు. అయితే ప్రతిరోజు ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఎన్నో ఆరోగ్య సలహాలు, ఫిట్నెస్ మంత్రాస్ గురించి చెప్తున్నారు మన ఆర్జేస్ అందరూ. మరి ఈరోజు పద్మిని ఏం చెప్పబోతోంది? ఒక మంచి విషయంతోనే ఈట్ ఫిట్ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనందరికీ బాగా తెలిసిన విషయమే, కానీ చాలా అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం. అలా అశ్రద్ధ చూపించే రెండు సూపర్ ఫుడ్స్ గురించి చెప్పుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్లో.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:42 మరి ఏంటి సూపర్ ఫుడ్స్ గురించి చెప్తానంది పద్మిని, విందాము అని వెయిట్ చేస్తున్నారా? చెప్తాను. భారతీయ వంటశాలలు అద్భుతమైన ఆరోగ్యమైన ప్రయోజనాలను అందించే సామాన్యమైన కూడా చెప్పచ్చు అలాంటి ప్లేసెస్. అయితే ఇవన్నీ కూడా గమనిస్తే కూరగాయలు, మనం నిత్యం వాడుకునే ఎన్నో మిలెట్స్ అయినా, ధాన్యాలైనా, లేకపోతే అంటే బియ్యం అయినా, మనం రోజు వాడుకునే పప్పు, ఇవన్నిటితోనే నిండి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? రోగ నిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు వీటన్నిటికీ అవి సహాయపడుతూ ఉంటాయి. అయితే సూపర్ ఫుడ్స్ గురించి చెప్తానన్నాను కదా, మరి ఏంటి ఆ రెండు సూపర్ ఫుడ్స్ మేడం చెప్పండి అంటూ మనకి చాలా సందేశాలు వచ్చేస్తున్నాయి అప్పుడే. అవి ఏంటో మీరే గమనించాలి, మీరే గుర్తుపట్టి నాకు సందేశం పంపించాలి. మీకైతే ఒక సలహా, ఒక క్లూ ఇస్తాను, సలహా కాదు. అందరికీ అందుబాటులో ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడబోయే ఆ రెండు సూపర్ ఫుడ్స్. మొదటి సూపర్ ఫుడ్ గుర్తించడానికి ఒక క్లూ ఇస్తున్నాను. ఈ చెట్టు సాధారణంగా పల్లెల్లోని, పట్టణాల్లోని చాలామంది ఇళ్లల్లో ఉంటుంది, ఇంటి ముందు ఉంటుంది లేదా పెరట్లో ఉంటుంది. ఈ చెట్టుకి చిన్న చిన్న ఆకులు ఉంటాయి, ఆ ఆకుల్ని పప్పులో వేసుకుంటారు, వాటికి పొడుగాటి కాయలు కూడా కాస్తాయి. ఆ కాయలు లేకుండా పులుసులోని, సాంబార్లోని, చారులోని అస్సలు రుచే ఉండదు అంటారు. మరి ఆ ఆకులు ఎండబెట్టి పొడిగా కూడా చేసి వాడుతున్నారు ఈ మధ్య. ఈ క్లూస్ చాలేమో మన శ్రోతలు గుర్తుపట్టిస్తారు. ఇంతకీ ఏంటి మనం మాట్లాడుకోబోయే మొదటి సూపర్ ఫుడ్? మరి మీరు గుర్తుపడితే నాకు 04020408052 ఈ నంబర్కి సందేశం పంపించండి. అప్పుడే సందేశాలు వచ్చేస్తున్నాయి. ఈ పాట తర్వాత మీరు పంపించిన సందేశాలన్నీ నేను చదువుతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అసలు ముందు మన బీబీ శ్రోతలందరికీ జోహార్లు చెప్పాలి. ఇలా అడిగాను అలా గుర్తుపట్టి మేము గుర్తుపట్టేశామని మనకి సందేశాలు పంపించారు. ఎస్, శ్రోతలు గుర్తుపట్టారు, చాలామంది సందేశాలు పంపించారు. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర నుంచి, అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి, ఎంఎస్ఆర్సీ మూర్తి గారు సైనిక్పురి నుండి, కమల్ సాయి రామరాజనగర్ నుండి, సుశీల్ శ్రవంతి చింతల నుండి, అనంతయ్య గారు రాము బల్కంపేట నుండి, అలాగే మా ఇంట్లో ఈ చెట్టు కూడా ఉందంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు, చాలా సంతోషం అండి. ఇంకా కాకతీయ భాష వరంగల్ నుండి కూడా సందేశం పంపించారు. వరంగల్ నుండి, కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం సుమతి గారు కూడా గుర్తుపట్టి పంపించారు. ఇంకేముంది, మనం ఈరోజు సూపర్ ఫుడ్గా మొదట మాట్లాడుకోబోయేది మునగ చెట్టు, మునగాకు, మునగ చెట్టు, మునక్కాయలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఒక శ్రోత సందేశం పంపించారు, ఏంటి మేడం వంకాయ పాట వేశారు మునగాకు గురించి మాట్లాడుకుంటూ ఉంటే. ఇది సరదాగా ఇంటరాక్టివ్గా మాట్లాడుకునే కార్యక్రమం కాబట్టి మనం మీరు మాతో మాట్లాడుతూ ఉండాలి, మేము మీతో మాట్లాడుతూ ఉంటాం. మరి ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:49 దాటి 23 సెకండ్లు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: శ్రోతలు ఇంకా చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. సైనిక్పురి నుండి నాగరాజ్ నావతి గారు కూడా మనకి గుర్తుపట్టి సందేశం పంపించారు. అలాగే ఇంకొక సందేశం కూడా వచ్చింది, జ్యోతి గారు పంపించారు, మరి ఎక్కడి నుంచో మనకి తెలీదు. ఈట్ ఫిట్ కార్యక్రమంలో 2 సూపర్ ఫుడ్స్ గురించి మీతో చెప్తానన్నాను. మొదటిగా మాట్లాడుకోబోయేది మునగాకు, మునగాకు చెట్టు గురించి. చాలా చవకగా అందరికీ అందుబాటులో ఉండే మునగాకు అమృతతుల్యం అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు. మునక్కాయలే కాదు, మునగాకుల్లోనూ కూడా పుష్కలంగా పోషకాలు ఉంటాయి. అవును కదా, చాలామంది మునగాకు పప్పు చేసుకుంటాము, మునగాకు పొడి చేసుకొని కూరల్లో అన్నిట్లో కూడా వేసుకుంటాం. అయితే దీనికున్న కొన్ని విశేషాలు మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఆయుర్వేద వైద్య విధానాల్లో మునగాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కలోని విటమిన్లు, కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఎండబెట్టి పొడిగా కూడా చేసుకొని వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఫిట్గా ఉండడానికి ఎందరో వైద్యులు సూచిస్తున్నారు ఈ సూపర్ ఫుడ్ని. అందుకనే సూపర్ ఫుడ్ అన్నారు. ఎందుకు సూపర్ ఫుడ్ అన్నారు? నారింజ పండ్ల కంటే 7 రెట్ల ఎక్కువ విటమిన్ సి ఉంటుంది ఈ మునగాకులో. అంతేకాదు, పాలలో కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, పాలకూరలో కంటే 25 రెట్లు ఎక్కువ ఇనుము నిండి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరిచి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడి అలసటను కూడా తగ్గిస్తాయి. ఇవన్నీ వింటే అబ్బా అనిపిస్తుంది కదా, మరి మన దగ్గర మన పెరట్లోనే ఉన్న చెట్టు మనకి అసలు ఎటువంటి మాత్రలు లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మనని ఫిట్గా ఉంచుతుంది కాబట్టే అది సూపర్ ఫుడ్ అయింది. ఒకవేళ కానీ మీరు ఈ సూపర్ ఫుడ్ని కానీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ

0: ఫిట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు భలే సందేశాలు పంపిస్తారు కదా. రమణ గారు బోయిన్పల్లి నుండి ఒక గమ్మతైన సందేశం పంపించారు. మీరు ములక్కాళ్ళ గురించి చెప్పి నోరూరించేశారండి. వెంటనే మా భార్య గారిని నాకు ములక్కాళ్ళ కూర చేసి పెట్టమని అడిగాను అని మనకి సందేశం పంపించారు. భలే ఉందండి, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:55 దాటి 50 సెకండ్లు. మరి రెండో సూపర్ ఫుడ్ని గుర్తుపట్టడానికి మీరు సిద్ధంగా ఉండండి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: ఈట్ ఫిట్లో రెండు సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందరికీ సులువుగా లభ్యమయ్యే ఆహారం అన్నమాట ఇది. మరి మొదటిది బ్రహ్మాండంగా గుర్తుపట్టారు.

0: మునగాకంటూ ఇది కూడా గుర్తుపట్టండి. క్లూ ఏంటంటే, ఇది ఒక పాదు. ఈ కాయల్లో అధిక శాతం నీరు కలిగి ఉంటుంది. సులువుగా జీర్ణమయ్యే కూరగాయ కూడా ఇది. కొన్ని చోట్ల గుండ్రంగా, కొన్ని ప్రదేశాల్లో పొడుగ్గా పెరుగుతాయి. పంట పంటకు మధ్య కలుపు నివారణ కోసం పరిరక్షణ పంటగా వాడతారు ఈ పాదుని. మరి ఏమై ఉంటుంది ఇంకొకటి, ఈ పాదు కూడా ఈ ముక్కలు లేకుండా అసలు సాంబారు పులుసు అంటే అసలు బాగుండదు. గుర్తుపట్టి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: Both our love went together, Chanda Mama.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. చందమామ చిత్రం నుండి ఒక హుషారైన పాట విన్నారు కదా. కార్తీక్ మరియు బృందం ఆలపించిన ఆ పాట. సంగీతం కేఎం రాధాకృష్ణన్, రచన సుద్దాల అశోక్ తేజ్ గారు. మరి రెండవ సూపర్ ఫుడ్ని గుర్తుపట్టమంటే శ్రోతలు ఏంటండి బాబు, అసలు ఎంత అద్భుతంగా గుర్తుపట్టి ఇంతమంది సందేశాలు పంపించారు. చాలా సంతోషంగా ఉంది ముందు, ఎందుకంటే ఇంత ఇంటరాక్టివ్గా మీరు ఈట్ ఫిట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మాకు చాలా నచ్చుతోంది అని సందేశాలు పంపిస్తున్నారు. అసలు ఎవరు ఎలా గుర్తుపట్టారో తెలుసా? వెల్దుర్తి నుండి నరసింహాచారి గారి కుటుంబం, శ్రీనివాస్, లక్ష్మీ షాపూర్ నుండి స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుట్ట, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్, సుభాషిణి గారు రామరాజ్నగర్, హర్షిత్, నర్సింగ్, రుద్రారం నుండి సుదర్శన్ సునీత, కాశీపుక్ నుండి ఎల్లారెడ్డి, జనగాం జిల్లా నుండి జయంతి గారు, అల్వాల్ నుండి చింతా శ్రీనివాస్, షాపల్లి నుండి సతీష్, శాంతి, రిషిత, అరుణ గారు, మరి ఇంకా సుశీల్, స్రవంతి, వీళ్ళందరూ కూడా గుర్తుపట్టారు. మరి గుర్తుపట్టింది గోపి దేవరకొండ గారు ఇప్పుడే పంపించారు మనకు సందేశం. వీళ్ళందరూ గుర్తుపట్టింది ఏంటో తెలుసా? సొరకాయ. ఎస్, సొరకాయ అనేది ఇంకొక సూపర్ ఫుడ్. దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి సొరకాయ సూపర్ ఫుడ్, సొరకాయని సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారు అది కూడా చెప్పుకోవాలి కదా. ఆనపకాయ అంటారు, లేదా అంటే సొరకాయ అని కూడా అంటారు. పంట పంటకి మధ్య కలుపు నివారణ కోసం పరిరక్షణ పంటగా వేస్తూ ఉంటారు ఈ పాదుని. ఎలాంటి నేలలోనైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది ఈ ఆనపకాయ కానీ సొరకాయ కానీ. లేతగా ఉన్నప్పుడు లోపల గింజలతోనే పాటు మొత్తంగా కూడా తినేయచ్చు. అలా కాకుండా ముక్కలు అంటే సొరకాయ ముక్కల్ని సాంబార్లోనో పులుసులోనో ఇవన్నీ వేసుకోవచ్చు. అసలు ఊహించండి, పులుసు సాంబార్లో సొరకాయ ముక్కలు లేకుండా రుచి ఏమైనా బాగుంటుందా? ఈరోజు చెప్పుకున్న రెండు సూపర్ ఫుడ్స్ అంటే ములక్కాయ, సొరకాయ లేకుండా అసలు సాంబార్ని ఊహించుకోలేమనుకోండి. మరి అదొక్కటే కాదు, పాయసం, వడియాలు, హల్వా, పచ్చడి, కూర ఇలాగా చాలా చాలా పదార్థాలు చేసుకోవచ్చు సొరకాయతో. ఇది సరే, మరి వేల ఏళ్ల క్రితం నుంచి దీని ఉనికిని నిలబెట్టుకుంది. ఎందుకంటే ప్రపంచం అంతా దొరికే ఏకైక కూరగాయ ఏదైనా ఉంది అంటే అది సొరకాయ. ఎందుకంటే దానిలో అత్యధికంగా ప్రోటీన్, పీచు పదార్థం, పాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఈ మధ్య జ్యూస్ కూడా చేసుకొని తాగిస్తున్నారు చాలామంది. మీలో ఎవరైనా తాగారా సొరకాయ జ్యూస్? ఎలా ఉంటుంది చెప్పండి నాకు కూడా, నేను ప్రయత్నిస్తాను. పోషకాల కోణంలో చూస్తే విటమిన్ సి, పొటాషియం, ఇతర పోషకాలు, అంతేకాదు తేలిక జీర్ణమయ్యే సొరకాయ అంటే చాలామందికి అబ్బా సొరకాయ రుచి ఉండదు, ఏమీ ఉండదు అనుకుంటారు. కానీ దీని పోషక విలువలు, ఇది ఇస్తున్న ఆరోగ్యం తెలిస్తే మాత్రం తప్పకుండా తింటారు మీరు కూడా. సొరకాయ తేలిక శరీరానికి తేమను అందిస్తూ జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల ఎవరైనా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకుంటే, బరువు అదుపులో పెట్టుకోవాలనుకుంటే వారికి తప్పకుండా ఇది సూపర్ ఫుడ్ అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈరోజు చెప్పుకున్న రెండు సూపర్ ఫుడ్స్, సొరకాయ, మునక్కాయని తప్పకుండా ప్రయత్నించండి. అసలు ఈ ఈట్ ఫిట్ సరిగ్గా తినాలి, మనం సన్నగా ఉండాలి, లావుగా ఉండాలి, ఇవన్నీ కాదండి. మీకు ఏది ఇష్టమో తినండి. కాకపోతే ఒకటే మంత్రం, ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏం తిన్నా మితం హితం. అదే సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాం. ఆరోగ్యం అనేది మనం రోజు తీసుకునే సాంప్రదాయ ఆహారంలో, జీవనశైలిలోనే ఉంటుంది. ప్రకృతి ఇచ్చిన పోషకాలను నమ్ముదాం, గౌరవిద్దాం, ఆరగిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఈట్ ఫిట్, స్టే ఫిట్. ఇది ఇవాళ ఈట్ ఫిట్. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.

బిర్యానీ రుచి చూశానంటున్నాడు బాలు. చిత్రం నుండి ఆ పాట విన్నారు. రంజిత్ మహాలక్ష్మి ఆలపించిన పాట, సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో కలుస్తాను.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ వైస్ చైర్పర్సన్ డాక్టర్ శాంతికుమారి ఆధ్వర్యంలో 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ వారిని అభినందిస్తూ అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి నిర్ణయంలో ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని, పరిపాలనలో నిజాయితీతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలని సూచించారు. పదవి అనేది ఒక అధికారం మాత్రమే కాదని, అది ఒక పెద్ద బాధ్యత అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి పౌరుడి సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని పరిష్కరించాలని, రాష్ట్రాభివృద్దికి కీలకంగా మారాలని అధికారులను కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గవర్నర్

0: లోక్భవన్లో నిన్న కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయించాలని, జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ వేపెన్నన్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ రాష్ట్ర మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యూజియాలు మన నాగరికత, సంస్కృతులకు అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని, వారసత్వ సంపదను రక్షించడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. చారిత్రక ప్రాంతాల్లో స్థానిక యువతకు గైడ్లుగా శిక్షణ ఇచ్చేందుకు 5 కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ వాణిప్రసాద్ మాట్లాడుతూ ఆర్కియాలజీ రంగంలో నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో పలు పుస్తకాలను ఆవిష్కరించగా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, చరిత్రకారులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి దొద్దిళ్ల శ్రీధర్బాబు అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రేషన్ కార్డుల మంజూరు, తాగునీరు, వైద్యం, గృహాలు, మహిళ రక్షణ వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, జవహర్ నగర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే వర్షాకాలానికి ముందే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులు పూర్తి చేయాలని కూడా స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల పురోగతిపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకువెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేఖ్ తదితరులు పాల్గొన్నారు. మేదీపట్నం గుడి మల్కాపూర్ పరిసరాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రగిలిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 17 అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ కార్పొరేషన్ లీగల్ విభాగానికి నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టం, బీఎన్ఎస్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద ఈ లీగల్ నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్పై సగటున 90 పైసల భారం పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ పెంపు 80 పైసల నుంచి రూపాయి వరకు ఉంది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 111.78 రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటర్ ధర 98.90 రూపాయలుగా ఉంది. రాష్ట్రంలో రైతు పండించిన అధిక ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కోరిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ,
1: పెద్ద ఎత్తున వరిధాన్యం పేరు రావడం వల్ల తెలంగాణ ప్రాంతంలో పంట పండించిన వరిధాన్యాన్ని గోడౌన్స్ లో ఫుల్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి అప్పీల్ పెట్టినా కూడా కొనుగోలు చేయకుండా అనేకమైన నిబంధనలు పెట్టి ఇప్పటి వరకు ఎలాంటి కొనుగోలు చేయాలి, ఆన్లైన్ సిస్టమ్ అనేది ఎక్కడూ లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టి వెహికల్ ట్రాకింగ్ కానీ ఆన్లైన్ అని చెప్పి 15 రోజులు ఆలస్యంగా వడ్ల కొనుగోలు చేయడం జరిగింది. ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బాధ్యత.
0: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పట్టణ పారిశుధ్యం, సుస్థిర వ్యర్థ నిర్వహణ, స్వచ్ఛ భారత్ మిషన్ అమలు పురోగతి వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు తుఫాన్ సాహు, అరుణ్ సావు, కార్యదర్శి శ్రీనివాస్ కాకితాల, రూపా మిశ్రా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈవేళ జరగనున్న ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 19,450 మంది రైతుల నుంచి 105,112 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అందులో 97,870

మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామని, 14,190 మంది రైతుల ఖాతాల్లో 175,32,00,000 రూపాయలు జమ చేశామని చెప్పారు. రవాణా అన్లోడింగ్లో జాప్యం జరగకుండా 267 వాహనాలు అందుబాటులో ఉంచామని, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ భూముల్లోనే కాకుండా ప్రైవేట్ భూముల్లో కూడా ఉన్న అటవీ ప్రాంతాలను గుర్తించి వాటిని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అడవుల సంరక్షణపై మాట్లాడుతూ, అడవుల పరిరక్షణతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని, అందుకే అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామాల వారీగా సర్వే నిర్వహించి చెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ డీమ్డ్ ఫారెస్ట్గా గుర్తింపు పొందే ప్రాంతాల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో మే 23 వరకు పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాయి. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, మ్యూజియంల వివరాలను పర్యాటకులకు వివరించేందుకు పురావస్తు మ్యూజియాలజీ కోర్సుల శిక్షణకు డిగ్రీ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా టూరిజం అధికారి బి వెంకటరెడ్డి కోరారు. శిక్షణ అనంతరం గైడ్లుగా ఉపాధి పొందవచ్చునని, ఆసక్తి కలవారు జూన్ 10వ తేదీలోపుగా దరఖాస్తు చేయాలని లేదా 9849905722 నంబర్ని సంప్రదించాలని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జైపూర్ మండలం టేకుమట్ల పెట్పల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లా నామాలపాడు చెక్పోస్ట్ను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్ రమణ వెల్లడించారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని, ఈ గుర్తింపు బాధ్యతను మరింత పెంచిందని సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా పెరుగుతాయని కూడా పేర్కొంది. విశేషాలు మరొకసారి. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 1:20 దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి 1:20 దాటిపోయింది మేడం, షో టైంకి సిద్ధం మేము అంటూ ఆల్రెడీ సందేశాలు వచ్చేస్తున్నాయి. మరి మనందరి ఫేవరెట్ టైం షో టైం ప్రారంభించేసుకునే ముందు మరి షో టైంలో ఎలా పాల్గొనాలో కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే రేడియోని ట్యూన్ చేస్తే వాళ్ళకు కూడా చెప్పాలి కదా. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలంటే, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం 0402-3208852 ఈ నంబర్కి మీ సమాధానం, మీ పేరు, నాకు వాట్సాప్ చేయడమే. అంతే, మీ పేరుని నేనేమో చదివేస్తానన్నమాట. ఎంత సింపుల్. మరి షో టైంకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారంటూ సందేశాలు వచ్చేస్తున్నాయి. షో టైం ప్రారంభించేసుకుందామా.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎంతమంది శ్రోతలు అప్పుడే మేడం మేము సిద్ధం, మాకు ప్రశ్న అడగండి అంటూ పాలెం పోలయ్య గారు ఫస్ట్ సందేశం పంపించారు.

నమస్కారం అండి పోలయ్య గారు. అలాగే దస్తగిరికి సంధ్య కూడా ప్రొద్దుటూరు నుండి సందేశం పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, మేము సిద్ధం మేడం, ప్లీజ్ ప్రశ్న అడగండి అంటున్నారు. సరే, షో టైంలో వచ్చేస్తోంది ఈ ప్రశ్న. ఎప్పటిలాగే ఒక సినిమా ప్రశ్న, రెండు జర్నల్ నాలెడ్జ్ ప్రశ్నలు మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, మనకి సంబంధించి ఒక ఇంటరాక్టివ్ ప్రశ్న సిద్ధంగా ఉంది. ప్రశ్న ఏంటంటే, షో టైంలో వస్తున్న మొదటి ప్రశ్న, 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో, అంటే ఇటీవల ఇప్పుడు జరగబోతోంది 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో, మన భారతదేశానికి చెందిన ఒక అత్యుత్తమ చేనేత ధరించి రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మీ ఠాకూర్. ఆ చేనేత పేరు ఏంటి? అది ఏ రాష్ట్రం నుంచి? ప్రశ్న మరొకసారి చెప్తాను. 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన భారతదేశానికి చెందిన ఒక అత్యుత్తమ చేనేత ధరించి రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు. ఆ చేనేత పేరేంటి? అది ఏ రాష్ట్రం నుండి? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

షో టైమ్ లో ముందుగా నేను అడిగిన ప్రశ్న తర్వాత విన్న పాట సీతారామయ్య గారు మనవరాలు చిత్రం నుండి. చిత్రమ్మ, జిక్కియాల్ మరియు బృందంతో కలిసి ఆలపించిన పాట, సంగీతం కీరవాణి. మరి నిజంగానే ఆనందమైన క్షణాలు కదా, అందుకనే ఆ పాట వినిపించాను ముందు మీకు. ఎంత ఆనందం, ఎంత గొప్పతనం, ఎంత ఘనత! ఎందుకంటే దీనికి సరైన సమాధానం నేను చెప్పేస్తున్నాను, అది ఇంకేమీ కాదు. 79వ క్యాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన భారతదేశానికి చెందిన ఒక అత్యుత్తమ చేనేత ధరించి రెడ్ కార్పెట్ మీద నడవబోతున్నారు మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మీ ఠాకూర్ గారు అని చెప్పాను కదా. ఆ చేనేత ఇంకేది కాదు, తెలంగాణ గర్వం, మన ఘనత, పోచంపల్లి ఇక్కత్ చీర. ఆ చీర ధరించి ఆవిడ ప్రదర్శించబోతున్నారన్నమాట. ఇది మనందరికీ ఎంత గర్వకారణం కదా. తెలంగాణలో ఎన్నో అద్భుతమైన చేనేతలు ఉన్నాయి, ఆ చేనేతల్లో ఒకటైన పోచంపల్లి ధరించి ఆవిడ నడవబోతున్నారన్నమాట. ఈ ప్రదర్శన కోసం 5 ప్రత్యేక ఇక్కత్ చీరలను నేసి అందించారట. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్ర చేనేతల్లో ఒకటైన పోచంపల్లిని మరింతగా ప్రసిద్ధి కావించాలని, ఆకర్షించాలనే ప్రయత్నం ఇది. మీరు కూడా తప్పకుండా చూడండి ఆ క్యాట్వాక్ ఎలా ఉంటుందనేది. May 17-22 వరకు ఫ్రాన్స్లో జరిగే క్యాన్స్లో ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అంబాసిడర్ మిస్ రష్మీ ఠాకూర్ ధరించి ఆవిడ నడవబోతున్నారు. ఇది ప్రతి నేతన్నకి గర్వకారణం, ఎంతో సంతోషకరమైన విషయం కదా. ముఖ్యంగా పోచంపల్లిలో మగ్గం వద్ద వందలాది గంటలు గడుపుతున్న నేతలందరికీ హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారందరికీ ఎన్నో నమస్కారాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇది ప్రశ్న మరియు జవాబు ఈ రెండింటికి సంబంధించి. మరి సరైన సమాధానాలు చాలామంది పంపించారు, అందరి పేర్లు చదవలేను కానీ కొందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. భోగ మార్కండే అనిత, ఇది మా ఊరండి అంటూ ఆయన సందేశం పంపించారు భూదాన్ పోచంపల్లి నుండి. సీతాదేవిక ఏశ్రావ్ నగర్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, శిరీష సుమన్ కిస్మత్పూర్ నుండి, నెమ్మార్ నుండి పునా వెంకటేశం, హేమలత నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, పాలెంపోలయ్య అళ్లగడ్డ నుండి, మురహరి యశోద జానకంపేట, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మన్ గుర్తి నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, సులోచన కరీంనగర్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి. అలాగే ఇంకా చాలామంది పంపించారండి సమాధానాలు. తెలంగాణ రాష్ట్రం ఇక్కత్ చేనేత మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి పంపించారు. అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుండి పంపించారు. చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. మీ పేర్లు చదివినా చదవకపోయినా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేనేత ప్రపంచవ్యాప్తంగా భాసిల్లుతోంది కదా, దానికోసం మనందరం మనకి మనం శభాష్ చెప్పుకోవాల్సిందే. మరి షో టైంలో 2వ ప్రశ్న అడగబోతున్నాను నేను, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. దయచేసి వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయకండి, మీరు కొంతమంది చేస్తున్నారు. మీరు అలా చేస్తే నేను పేర్లు చదవలేను. ఇక్కడ మీరు ఏ పేర్లు వస్తున్నాయో ఆ పేర్లు చదవడం చాలా కష్టమవుతుంది కనుక ఇది శ్రోతలు గమనించగలరు. మరి షో టైంలో 2వ ప్రశ్న వచ్చేస్తుంది. 2వ ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకి సంబంధించిన ప్రశ్న, ప్రశ్న జాగ్రత్తగా వినండి. మన తెలుగు సినిమాల్లో మొదటిసారిగా బ్రేక్ డాన్స్ ఏ చిత్రంలో చూసాము? మరి మీకు సమాధానం తెలిస్తే 0402-3284-582 ఈ నంబర్కి సందేశం పంపండి.

ఎంతమంది ఈ పాటతో హమ్ చేస్తూ డాన్స్ చేస్తారు చెప్పండి. అట్లీస్ట్ కాళ్ళని ఇట్లా ఇట్లా కొట్టి ఎంత సూపర్గా ఉంటుంది కదా. ఎంత హుషారైన పాట చక్రవర్తి గారు సంగీతం అందించారు. మరి తెలుగు సినిమాల్లో మొదటిసారిగా బ్రేక్ డాన్స్ ఈ చిత్రంలో చూసామని నేను అడిగాను అంటే నేనే క్లూ కూడా ఇచ్చేసాను అనుకోండి. ఎందుకంటే ఇవ్వకుండా నేను ఉండలేకపోయిన పాటని మీకోసం వినిపించాలి అనుకున్నాను. సరైన సమాధానం ఏంటంటే పసివాడి ప్రాణం సినిమాలో 1987 సంవత్సరంలో విడుదలైంది ఈ చిత్రం. పసివాడి ప్రాణం సినిమాలో ఇప్పుడు మనం విన్నాం కదా ఆ పాట, ఆ పాటలో తొలిసారిగా చిరంజీవి గారు విజయశాంతితో కలిసి బ్రేక్ డాన్స్ చేశారు మంచుకొండల్లో. ఎంతమందికి గుర్తొచ్చింది ఆ పాట చెప్పండి. చిరంజీవి, విజయశాంతి, సుమలత, బేబీ సుజిత కలిసి నటించారు పసివాడి ప్రాణం సినిమా. అప్పుడు చాలా హిట్ సినిమా అది. ఇదే సినిమా తమిళ్లోని మలయాళంలో కూడా వచ్చింది. అసలు ఈ చిత్రానికి మూల అంటే మాతృక మలయాళంలోదే.

కాకపోతే ఏంటంటే విశేషం, ఈ మూడు సినిమాల్లోని బాలనటిగా ఒక్కరే నటించారు, తనే బేబీ సుజిత. మరి సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ళ కొందరు పేర్లు. ఎంతమంది పంపించారు తెలుసా? మీకు తెలుసా? దాదాపు 70-80 మంది పంపించారు సరైన సమాధానాలు. నేను ఎలా చదవగలను ఇంతమంది పేర్లు చెప్పండి. సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు: దివాకర్ ఉమ్మడి నుండి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్, పాషా కాకతీయ వరంగల్ నుండి, శ్రీనివాస్ పిర్జాతి కూడా, త్రిశూల్ కుమార్ మల్కాజ్గిరి నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు, రాజన్న సిరిసిల్ల నుండి, అనంతయ్య, హర్షిత్ నాగరాజ్ నావేటి హైదరాబాద్ నుండి పంపించారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, మధుకర్ నందిపేట నుండి, చిలుక నారాయణ అనసూయ, జాన్కంపేట్ అప్పలరాజు గారు పెడ నుండి, స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుట్ట, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, విజయకుమార్ కోటి నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, వెంకటేశం హేమలత నెమ్మా నుండి, అలాగే కాంచన కిట్టు కీసరా, ప్రేమ్నాథ్ కళావతి గారు ఆర్మూర్ నుండి, ఇంకా చాలామంది పంపించారండి సమాధానాలు. సమాధానాలు పంపించిన మనందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి షో టైం వింటున్న ప్రతి ఒక్క శ్రోతకి మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఎందుకంటే షో టైంలో పాల్గొనడమే పెద్ద విషయం కదా. మరి షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది, శ్రోతలందరూ సిద్ధం అనుకుంటున్నాను. స్టూడియో క్లాక్ల సమయం 1:38 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు ఒక గమ్మత్తైన ఇంటరాక్టివ్ ప్రశ్న, జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది కాదు, సినిమాకి సంబంధించింది కాదు. ప్రశ్న ఏంటంటే, అమ్మ చేతి వంట అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అమ్మ అంటేనే కమ్మతనం, అమ్మ చేతి వంట అంటేనే అమృతం అని చెప్పాలి. మనకు చిన్నప్పటి నుండి అమ్మ తన గోరుముద్దలు తినిపిస్తూ పెద్దయ్యాక కూడా బోలెడని స్పెషల్ వెరైటీస్ చేసి మనకి పెడుతూ ఉంటుంది కదా. అయితే ప్రశ్న ఏంటంటే, మీకు మీ చిన్నతనం నుండి కావచ్చు, ఇప్పుడు కావచ్చు, బాగా గుర్తుండిపోయిన మీ అమ్మగారి చేతి వంట, స్పెషల్ వంట ఏంటో నాకు పంపిస్తారు కదా. ప్రశ్న మరొకసారి చెప్పనా, మీకు చిన్నతనం నుండి లేదా ఇప్పుడు ఎప్పటికీ అమ్మ అంటే గుర్తుకొచ్చే ఒక వంట ఉంటుంది, నాకు కూడా ఉంది, నేను మీ అందరూ పంపించాక చెప్తాను. మరి అమ్మ అంటే గుర్తుకొచ్చే ఒక వంట ఏంటో నాకు మీరు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అబ్బాయి గారు చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం కీరవాణి, రచన వెన్నెలకంటి. ఏంటండి బాబు ఆ సందేశాలు! అసలు మీరు పంపించిన డిషెస్ చూస్తుంటే, ఆ పదార్థాలని చూస్తుంటే నాకు చాలా ఆకలిస్తుంది. ఎంత అద్భుతంగా రెస్పాండ్ అవుతారు! ముందు నేను మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ నా జోహార్లు చెప్తున్నాను వివిధ భారతి శ్రోతలందరికీ. అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. మరి ప్రశ్న అలాంటిది, అమ్మ చేతి వంట అంటే అమ్మ గుర్తొచ్చింది కదా, నాకు కూడా మా అమ్మ గుర్తొచ్చింది. అయితే నేను అందరి సమాధానాలు చదివే ప్రయత్నం చేస్తాను. పంపించిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ పంపించకండి, పంపిస్తే అది కిందకు వెళ్ళిపోతుంది. మరి ఎస్ఎన్ మూర్తి గారు, నాకు మా అమ్మ చేసే పాలపూరి అంటే చాలా ఇష్టం అంటున్నారు. కాకతీయ పాష వరంగల్ నుండి టమాటో చట్నీ అంటే ఇష్టంట. భాను మియాపూర్ నుండి గోంగూర పచ్చడి ఇష్టం అంటున్నారు. వినండి అసలు ఒక్కొక్కళ్ళు రాసిన పదార్థాలు. గుత్తి వంకాయ కూర మా అమ్మ చేతి వంట నాకు చాలా ఇష్టం అంటున్నారు. భూదాన్ పుచ్చంపల్లి నుండి భోగ మార్కండే అనిత. ఇంకా గోంగూర పప్పుట త్రిశూల్ కుమార్ మల్కాజ్గిరి నుండి. పొంగలి మా అమ్మ చేసే పొంగలి నాకు ఇష్టం అంటున్నారు. జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి. బిసిబిళ్ళేబాత్ రమణి సుబ్బారావు గారు పంపించే సికింద్రాబాద్ నుండి అమ్మ చేసే బిసిబిళ్ళేబాత్, అబ్బా ఎంత బాగుందండి. ఇక మా అమ్మగారు చేతి వంట మర్చిపోలేను, అద్భుతమైన చేపల కూర వండి పెట్టేది అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. నమస్కారం మేడం అంటున్నారు. మీకు కూడా నమస్కారం సార్. బెండకాయ కూర చాలా బాగా చేస్తారు మా అమ్మ అంటున్నారు. చింత శ్రీనివాస్ చేపల్లి నుండి. పప్పుచారు భూదాన్ పచ్చంపల్లి నుండి భోగా సాయి మరియు విజయ్ రాస్తున్నారు. మరి వంకాయ కారం పెట్టిన కూర మా అమ్మ చాలా బాగా చేసేవారు, అది నాకు చాలా ఇష్టం అంటున్నారు. మహాలక్ష్మి గారు ఏప్రాల్ నుండి. వెల్దుర్తి నరసింహాచారి మరియు వారి కుటుంబ సభ్యులు మనకి సందేశం పంపించారు. ఏంటంటే పాలకూర పప్పు, అమ్మ చేసే పాలకూర పప్పు నాకు చాలా ఇష్టం. మరి అలాగే నీతి రవ్వ లడ్డు బాబలే ఉందండి, నీతి రవ్వ లడ్డు బాగా చేస్తారట. సయ్యద్ హైదర్ హైదరాబాద్ నుండి మనకి పంపించారు. అమ్మ ఇప్పుడు లేరు కానీ అమ్మ వండే చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. న్యావనంది నుండి. శ్రీరామ్ నరేందర్ పోలేండి, అమ్మని గుర్తు చేసుకున్నాం ఇలాగా. వంకాయ టమాటా అమ్మ వంట అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి. చేపల పులుసు అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు. అలాగే చక్కెర పొంగులు అమ్మ బాగా చేసేది రాణి మూర్తి సురారం నుండి మనకు పంపించారు. మా అమ్మ వంట పప్పుచారు మా అమ్మ అంత బాగా చేస్తారంటున్నారు. భూదాన్ ఇక్కడ నుండి భువనగిరి నుండి కొండ యాదగిరి మరియు ఉమేష్. సర్వపిండి సర్వపిండి మా అమ్మ బాగా చేస్తారంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మైదంపల్లి నుండి. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, అవన్నీ కూడా చదివే ప్రయత్నం చేస్తాను ఒక చిన్న కమర్షియల్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచే

షో టైం కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. మరి షో టైంలో నేను అడిగాను మీ అమ్మగారి చేతి వంట బాగా గుర్తున్న వంట ఏంటి అని. మరి మినపప్పు ఉల్లిగడ్డ కూర చాలా ఇష్టం అంటున్నారు దుర్గాప్రసాద్ గారు, సత్యనారాయణ వరప్రసాద్, అలాగే మహాలక్ష్మి గారు. అమ్మ చేతి ఉగ్గు నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు. నిజమే కదండి, మొదటిసారిగా తల్లి తినిపించే ఉగ్గుని ఎవరు మర్చిపోగలరు. ఇంకా పాలకూర పప్పు, ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే అందులో మామిడికాయల ముక్కలు తరిగి పప్పులో వేసేది, తింటుంటే ఎంత బాగుండేది, నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు మనకు సందేశం పంపించారు. నా చిన్నతనంలో అమ్మ కట్టెల పొయ్యి మీద పప్పు చారు చేసేది, ఆ వాసనకే ఇంకా తినాలి ఇంకా తినాలనే ఉండేదంటే. ఇప్పుడు ఈ సందేశాలన్నీ చదువుతుంటే నాకు కూడా చాలా ఆకలిస్తుంది, నాకు కూడా తినాలనిపిస్తుంది. ఈ సందేశం మనకు పంపించారు గజ్వేల్ నుండి శైల వెంకటేష్, సుగ్నా రామప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే స్వీట్ మైసూర్ పాక్ బాగా చేసేవారు అంటున్నారు చోడవారు ప్రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుండి మనకు సందేశం పంపించారు. మరి దస్తగిరి సంధ్య గారు ఏమంటున్నారంటే పప్పు చికెన్ మా అమ్మ బాగా చేసేది, నాకు అది బాగా గుర్తు. కూరాకు చారు అంటూ సుజాత ఆర్ గణేష్ రాజాజీనగర్ నుంచి పంపించారు. అమ్మ అంటే గుర్తుకొచ్చే వంట మాకు చేపల కూర అంటున్నారు బ్రహ్మయ్య కర్నూలు జిల్లా నుండి, చాలా సంతోషం. అలాగే నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి పున్న వెంకటేశం, హేమలత పంపించారు ఏంటంటే ఆలుగడ్డ ఫ్రై ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి. ఆలుగడ్డ ఫ్రై మా అమ్మ చాలా బాగా చేసేదండి, ఇప్పటికీ కూడా నాకు ఆ రుచి నా నోట్లో ఉంది అంటున్నారు. పరమాణం మా అమ్మ బాగా చేసేది అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ. అలాగే మా అమ్మ చేసిన వంకాయ కారం పెట్టిన కూర చాలా ఇష్టం అంటున్నారు అనుపమ గారు, ఎక్కడి నుంచో రాయలేదు ఆవిడ. రాగి ముద్ద ఉలవచారు చాలా బాగా చేసేది అమ్మ వంట అంటున్నారు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుండి. అలాగే కొత్తగూడెం నుండి యాకూబ్ బాషా నూజహాన్ పంపించారు, అమ్మ చేసే బగారా గోంగూర మటన్ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. అసలు అమ్మ అమ్మే కదండి, ఏం చేసినా బాగుంటుంది, కానీ అమ్మ స్పెషల్ డిష్ అంటే కొన్ని గుర్తుంటాయి. ఇంకొన్ని సందేశాలు వచ్చాయి, ఒక పాట తర్వాత ఆ సందేశాలన్నీ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అమ్మ అంటేనే ఒక ఎమోషన్ కదా. అసలు ఎంతోమంది చాలామంది సందేశాలు పంపించారు మా అమ్మని గుర్తు చేశారని. అమ్మని ఎప్పుడు మర్చిపోకూడదండి, మనతోనే ఉంటుంది అమ్మ. మనం ఉన్నామంటే మన ఉనికికి కారణమే అమ్మ. నాకు కూడా మీ అందరి సందేశాలు చూశాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ చేత వంట చేయించుకొని తినాలని ఆతృతగా ఉంది. యమలీల చిత్రం నుండి అద్భుతమైన పాట విన్నాము. సంగీతం కేవీ కృష్ణారెడ్డి గారు, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అయితే చాలామంది సందేశాలు పంపించారు. అత్తేసరి అన్న నూకలతో తయారు చేసిన వేడివేడిగా జావ, ఆ జావలో మామిడికాయ పచ్చడి వేసుకొని తినేవాళ్ళం, అది మా అమ్మ చేసి పెట్టేది అంటున్నారు. బీరెల్లి శ్రీనివాస్ విజయలక్ష్మి షాపూర్ నుండి, అలాగే అప్పలరాజు గారి పెడ నుండి చింతపండు పులిహార మా అమ్మ చాలా బాగా చేసేదండి అంటున్నారు. నాకు కూడా ఫేవరెట్ అండి. ఇక మంగభాస్కర్ గారు సికింద్రాబాద్ నుండి పంపించారు, అమ్మ చేసిన పప్పుచారు ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మనకి పంపించారు ఆళ్ళగడ్డ నుండి పాలెం పోలయ్య గారు పంపించారు, చింతపండుతో తయారు చేసిన కోడిగుడ్ల కూర మా అమ్మ చాలా బాగా చేసేది, టేస్టీగా చేసేది అంటున్నారు. ఇంకా మనకి మినప జొన్న రొట్టె అంటూ వాణి లింబాద్రి నందిపేట నుండి పంపించారు. తొగరపప్పు టమాటా, ఇందులో నూనె పోయేది, సూపర్గా వంట చేసేది మా అమ్మ. మా అమ్మ ఇప్పటికీ ఉంది, చాలా సంతోషం అండి. అమ్మతో సంతోషంగా గడపండి. మా అమ్మ నాకు పెట్టే పెరుగన్నం అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. అమ్మ ఏం పెట్టినా బాగుంటుందండి. అలాగే పీర్జాది కూడా శ్రీనివాస్ గారు మనకి పంపించారు, అమ్మ పాయసం బాగా చేసేది, నాకు చాలా ఇష్టం అంటున్నారు. నా చిన్నతనంలో మా అమ్మగారు వండిన కోడిగుడ్డు కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఎక్కడి నుండి అంటే మధుకర్ నందిపేట నుండి నిజామాబాద్ నుండి పంపించారు. అలాగే అమ్మ చేతి వంట ఏదైనా బాగుంటుంది అంతే కదా, స్పెషల్ అయితే మొక్కజొన్న గారెలట. మరి ఈవిడ రాధాగారు పంపించారు మనకి, ఎక్కడి నుంచో తెలీదు. మా అమ్మ చేతి వంట అంటే చేపల కూర గుత్తి వంకాయ కూరతో చాలా బాగా చేసేది, ఇప్పటికీ చాలా ఇష్టంగా తింటామంటున్నారు అమ్మని గుర్తు నుండి లక్ష్మీనారాయణ గారు. అమ్మ చేసే వంటలన్నీ అద్భుతం, దోసకాయ టమాటా కూర చాలా బాగుంటుంది అంటున్నారు ఆర్వీ గారు, ఎక్కడి నుంచో రాయలేదు మనకి.

మా అమ్మ అన్నీ బాగా చేస్తారండి, కానీ మునక్కాయ కుడుములు చాలా బాగా చేస్తారంటున్నారు. అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి పంపించారు మనకి. రవ్వ లడ్డు మైసూర్ పాక్ అబ్బా బాగున్నాయండి, ఎవరు సిహెచ్ హనుమంతరావు గారు పంపించారు. ఇంకా మనకి జానకంపేట నుండి చిలుక నారాయణ గారు అనసూయ గారు పంపించారు, అమ్మ ఏం చేసినా బాగుంటుంది అంటున్నారు, చాలా సంతోషం. చిక్కుడు పప్పుతో పప్పుచారు చాలా బాగా రుచిగా వండేది అమ్మ అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే అమ్మ వంట గుర్తు రావాలి అంటే చేపల కూర అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రారం నుండి రాపర్తి నర్సింగ్. నమస్కారం పద్మిని మేడం గారు, అమ్మ చేతి వంట గురించి మంచి ప్రశ్న అడిగారు. నమస్కారం అండి, జైనుద్దీన్ గారు పంపించారు మనకి. అలాగే భాస్కరరావు గారు శ్రీకాకుళం నుండి చేపల కూర మా అమ్మ వండేదంటే చాలా ఇష్టం అంటున్నారు, అమ్మ చేతి వంటలన్నీ అద్భుతాలేనండి అంటున్నారు భగీరథ్ గారు రాపర్తి నుండి. ఇంకా మా అమ్మ పప్పు కట్టు బాగా చేసేదంటున్నారు రాగి శంకర్ భీమ్గల్ నుండి. మా అమ్మ అన్నీ బాగా చేస్తారండి అని అంటున్నారు రమణ గారు బోయిన్పల్లి నుండి. జొన్న రొట్టెలు చేపల పులుసు అంటున్నారు కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నుండి నిజామాబాద్ నుండి. గుత్తి వంకాయ కూర చాలా బాగా అమ్మ వండేది మా అమ్మ జిబ్లిక్పల్లి నుండి. చిక్క చక్రపాణి చందన. అలాగే ఇవాళ వంటల పేర్లు చదువుతూ మీరెంత ఆకలిగా ఉంటారో పద్మిని గారు అంటున్నారు. నాకు మా అమ్మ చేసే కొత్త మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. అలాగే మా అమ్మ చేసే అన్ని వంటలు ఇష్టం అంటున్నారు మేరా సాయిల్ గారు. నారింజకాయ పప్పు బాగా చేస్తుంది అంటున్నారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. అలాగే కల్వకుర్తి నుండి నాటుకోడి కూర అంటున్నారు నేదునూరు కళ్యాణాచారి గారు. అలాగే నందిపేట నుండి అమ్మ చికెన్ బాగా చేస్తుంది. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి కానీ సమయం ఏమో అయిపోతుంది. అమ్మ ఏం వండినా బాగుంటుంది అంటున్నారు దమ్మోజ్ వెంకటాచారి గారు చిత్రియాల నుండి. అలాగే అమ్మ మాది నల్గొండ జిల్లా మోసంగి గ్రామం, అమ్మ పచ్చి ఆముదాలు వేయించి రోట్లో రుబ్బి ఆవకాయ పెట్టేది అది చాలా బాగా నచ్చేది అంటున్నారు, చాలా సంతోషం అండి. అలాగే వరంగల్ కాశీబుక్ నుండి దాసి రామచంద్రం గారు, అమ్మ ఏం చేసినా బాగుంటుంది చింతపండుతో నోరూరించే పులిహార చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇంకా లాస్ట్కి మనకు ఒక సందేశం వచ్చింది, మా అమ్మ చేసే వగ్గాని బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం నిజాంపేట గణేష్ వేదవతి గారు పంపించారండి. చాలా చాలా సందేశాలు పంపించారు ఈరోజు, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మనందరం మరొక్కసారి మన చిన్నతనానికి వెళ్ళి అమ్మని గుర్తు చేసుకున్నాం కదా. అందుకంటే ఇంకేం కావాలి, మీ పేరు చదివినా చదవకపోయినా అందరం ఎంత సంతోషంగా షో టైంలో పాల్గొన్నారు. మెనీ మెనీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తర్వాత శక్తిశీల్లో ఒక అద్భుతమైన శక్తిశీల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 45 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో శక్తిశీలి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి వింటున్నారు. మీ రేడియోని ఇస్తాం పద్మినితో. మూడున్నర అడుగుల వామనుడి రూపం అంటూ శరీర ఆకృతిని చూసి అవహేళన చేసిన సమాజమే ఆమె మేధస్సు అజేయమైన సంకల్ప బలం ముందు తల వంచి నమస్కరిస్తోంది, సాహో అంటోంది. ఆమె జాతీయ పురస్కార గ్రహీత అయిన ఒక ఐఏఎస్ అధికారిని ఆర్తి డోగ్రా గారి విజయ పరంపర ఈనాటి మన శక్తిశీలిలో.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.
0: మరి ఈనాటి శక్తిశీలిలో ఒక అద్భుతమైన శక్తిశీలిని మీకు పరిచయం చేస్తానని చెప్పాను కదా. మూడున్నర అడుగుల వామనుడి రూపం అది. కానీ అడుగులు మాత్రం ఆకాశాన్ని తాకే విక్రమార్కుడిలా మెండైన ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఎవరి సొంతమో తెలుసా? ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి సొంతం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్లో జన్మించారు ఆర్తి. తండ్రి రాజేంద్ర డోగ్రా ఇండియన్ ఆర్మీలో కర్నల్, తల్లి కుంకుమ డోగ్రా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు.

ఆర్తి పుట్టిన సమయంలోనే వైద్యులు ఆమె శారీరక బలహీనత గురించి చెప్పారు. ఈమె సాధారణ పిల్లల్లో కలవలేదు, దయచేసి వేరుగా పెంచండి అన్నారు. కానీ ఆమె తల్లిదండ్రులు ఆ మాటలను లెక్క చేయలేదు. వైకల్యం శరీరానికే కానీ ఆలోచనలకు కాదని నమ్మి ఆమెను సామాన్యుల పాఠశాలకే పంపించారు. ఆ నమ్మకమే నేడు ఆమెను దేశం గర్వించదగ్గ స్థాయికి చేర్చింది. మరి ఎలా చేర్చింది, వారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మహానటి చిత్రం నుండి ఆ పాట విన్నారు. రమ్య బెహరా ఆలపించిన ఆ పాటకి రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం మికి జే మేయర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి మన శక్తిశీలిలో ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి ఇంట్రెస్టింగ్ విషయాలు, వారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మరి ఆర్తి డోగ్రా గారి తల్లి తండ్రి అందించిన మద్దతు, మార్గదర్శకత్వంతో ఐఏఎస్ పరీక్షకి ట్రైనింగ్ తీసుకున్నారు ఆర్తి. లక్ష్య సాధనలో అగ్రగామిగా 2006వ సంవత్సరంలో మొదటి ప్రయత్నంలోనే దేశంలో అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 56వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించారు ఆర్తి. మరి ఆవిడని అవహేళన చేసిన వాళ్ళందరూ అవాక్కైపోయేలా చేశారు ఆర్తి. అవహేళన చేసిన గొంతులే ఆమె విజయానికి నీరాజనాలు పట్టాయి. ఆ క్షణం కూడా ఆమె ఎత్తు 3.5 అంగుళాలే. అయినా ఆర్తి కీర్తి హిమాలయమంతా ఎత్తుకెదిగింది. మరి ఎంత ఇన్స్పైరింగ్ జర్నీ అయి ఉంటుంది కదా ఆర్తి గారిది, దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం.

మనం చిత్రం నుండి అర్జిత్ సింగ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబిన్స్, సాహిత్యం వనమాలి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 27 నిమిషాలు దాటి 40 సెకండ్లు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆవిడ యూపీఎస్సీ క్లియర్ చేశారు, కలెక్టర్ అయిపోయారు. కలెక్టర్ అయిపోయాక ఆవిడ విశ్వరూపం చూపించడం మొదలెట్టారు. ఎన్నో సంస్కరణలు చేశారు ఆవిడ కలెక్టర్గా ఉన్నప్పుడు. వాటిలో ముఖ్యంగా రాజస్థాన్ క్యాడర్ అధికారినిగా ఆర్తి గారు చేపట్టిన సంస్కరణలు సేవా పదంలో విప్లవాత్మక అడుగులే వేశారని చెప్పాలి. ఆమె చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్త ప్రశంసలు అందుకుంది. ఆ ఉద్యమం పేరు చెప్తాను, ఒకవేళ దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు వాట్సాప్ సందేశం పంపించండి. రాజస్థాన్లో బికనీర్లో కలెక్టర్గా ఉన్నప్పుడు ఆర్తి గారు పరిశుభ్రత కోసం బింకో బికానో అనే ఒక ప్రచారం ప్రారంభించారు. దాని పేరు బింకో బికానో. మీకు ఈ బింకో బికానో గురించి ఏమైనా తెలిస్తే నాకు 04023240852 ఈ నంబర్కి సందేశం పంపించండి.

క్షేమమా నాయన అంటూ బాలుగారు పాడిన ఆ అద్భుతమైన పాట విన్నారు కదా. రుక్మిణి చిత్రం నుండి ఆ పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ్.

శాస్త్రి గారు, శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అద్భుతమైన సంస్కరణలు చేశారు ఆవిడ. అయితే బంకో బికానో అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు అని చెప్పుకున్నాం కదా, దాని గురించి చెప్తాను. ఈ ప్రచారం కింద బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయవద్దని ఆమె జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలు ఊరుకుంటారా, వారు చేసేవేవో వారు చేస్తారు, కానీ చాలా పట్టుబట్టి ఆ అలవాటుని మాన్పించారట ఆర్తి డోగ్రా. దానికోసం ఎన్నో కిలోమీటర్లు నడిచారు, పాదయాత్ర చేశారు. నడుస్తున్న వాళ్ళ ఆవిడ బాట మీద పూలు జల్లారట. ఆర్తి డోగ్రా గారంటే అంతగా అభిమానించేవారట రాజస్థాన్ రాష్ట్రంలో. అయితే ఈ ప్రచారాన్ని కేవలం ఆ బికనీర్కే పరిమితం చేయలేదు ఆర్తి గారు. 195 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహించారు ఈ బంకో బికనో, అంటే బహిరంగ మల విసర్జన చేయకుండా ఆపడం అన్నమాట. ఇది మంచి రిజల్ట్ ఇచ్చింది, మంచిగా ప్రసిద్ధిగా చేసింది, తర్వాత విజయవంతమైంది. ఆ తర్వాత పొరుగు జిల్లాలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాయి, అవి కూడా అవలంబించడం మొదలెట్టాయి. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేశ ప్రభుత్వం ఎంతగానో చెప్తోంది బహిరంగంగా మల విసర్జన చేయొద్దు, లేదా అన్ని రకాలుగా మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మనం శుభ్రంగా పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తున్నా సరే, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పాతకాలపు పద్ధతులను అవలంబిస్తూ అనారోగ్యాల పాలిట అవుతున్నారు జనాలు. అలాంటి వాళ్ళని చైతన్యపరచడానికి ఆర్తి డోగ్రా గారు నడుంగట్టారన్నమాట. మరి అంతేనా, మరి బాగా రిజల్ట్ వస్తోంది, 195 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహిస్తోంది, అది పొరుగు జిల్లాల్లో కూడా పాకింది, వాళ్ళు కూడా ఇలా మొదలెట్టారన్నమాట బహిరంగ మల విసర్జన చేయకుండా ఉండటానికి. మొబైల్ సాఫ్ట్వేర్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, పురోగతిని పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలు భారీగా చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా ఆవిడ దగ్గరుండి చేసుకునేవారట. మరి అంత ఐఏఎస్ క్యాడర్ అయినా సరే పక్క వాళ్ళకి పురమాయించి మీరు చూడండి అని చెప్పచ్చు కదా, లేదు, ఆవిడ దగ్గరుండి పర్సనల్గా అందరి చేత కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేశారు. కాబట్టే మరి ఆర్తి డోగ్రా ఐఏఎస్ గారు జాతీయ స్థాయిలో ఉత్తమ ఐఏఎస్ అధికారినిగా పురస్కారం పొందారు. మరి ఇంకా ఉన్నాయి ఆవిడ గురించిన ఎన్నో అద్భుతమైన విశేషాలు, ఆవిడ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం మన శక్తిశీలిలో.

రాగాలు చిత్రం నుండి స్వీయ సంగీత దర్శకత్వం రచనలో కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:40 దాటి 40 సెకండ్లు. ఐఏఎస్ అధికారి, జాతీయ పురస్కార గ్రహీత ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆర్తి డోగ్రా గారు తన జీవితం అంతటినీ ప్రజాసేవకి అంకితం చేశారు. వారు వివాహం చేసుకోలేదు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఆమె బహిరంగ మల విసర్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టిన తర్వాత అదే రాష్ట్రంలో జోధ్పూర్లో డిస్కామ్లో డైరెక్టర్గా పనిచేయడం మొదలుపెట్టారు ఆర్తి గారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఎందుకంటే అసలు అప్పటి వరకు డిస్కామ్లో డైరెక్టర్గా మహిళల్ని పనిచేయనిచ్చేవారు కాదుట. ఈవిడే తొలి మహిళా ఐఏఎస్ అధికారి, అలా రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్లో డిస్కామ్లో పనిచేసేది. అయితే అజ్మీర్లో కలెక్టర్గా ఉన్న సమయంలో ప్రజాస్వామ్య రక్షణలో భాగంగా దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఆర్తి డోగ్రా. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి, ప్రతి ఈ మన ఎలక్షన్స్ టైంలో, అంటే ఆ టైంలో ప్రతి పోలింగ్ బూత్లో ప్రత్యేక వసతులు కల్పించారట దివ్యాంగులందరికీ. దాదాపు 17,000 మంది దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు. అంటే వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటుంది, అన్ని చోట్ల వెళ్ళిపోయినట్టు వెళ్ళడం, మనం నడిచినట్టు వెళ్ళడం, వాళ్ళకి కొన్ని సౌకర్యాలు మనం కల్పించాలి వాళ్ళు వచ్చి ఓటు హక్కు నిర్వహించాలి అంటే. అప్పటి వరకు ఉన్న చాలామంది ఐఏఎస్ అధికారులైనా ఎవరైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరు వారిని అంతగా పట్టించుకోలేదట. కానీ ఆర్తి డోగ్రా వచ్చాక అలా 17,000 మంది దివ్యాంగుల్ని ఓటు హక్కు కల్పించేలా వినియోగించేలా చేశారట. ఎంత గొప్ప విషయం కదా అది. అంతేనా, లింగ సమానత్వం కోసం, అంటే పురుషులు మహిళలు ఇద్దరూ సమానమనే అని చెప్పి లింగ సమానత్వం కోసం ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా కుమార్తెలు అమూల్యమైన వారు అనే పురస్కారం, అంటే ఇంగ్లీష్లో డాటర్స్ ఆర్ ప్రెషియస్ అవార్డ్, ఆ అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు ఆర్తి డోగ్రా గారు. ఎంత

0: గొప్ప విషయం, ఎంత అవహేళన, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారు ఆర్తి టోక్రా. ఆవిడ ప్రయాణాన్ని మనం పసిపిల్ల నుండి గమనిస్తే అసలు చదువుకోవడానికే పనికిరాదన్నారు వైద్యులు. మీరు ఈ స్కూల్లో వెయ్యొద్దు పిల్లని అన్నారు. కానీ తల్లిదండ్రులు అందించిన సపోర్ట్తో, ఆర్తి సంకల్ప బలం తోడై జాతి మొత్తం, మన భారతదేశం గర్వించదగ్గ ఐఏఎస్ అధికారిగా నిల్చున్నారు కదా, అక్కడే మరి ఆవిడని శక్తిశీలి అనకుండా ఇంకెవరిని అనగలని చెప్పండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకుందాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ప్రజాసేవ, సామాజిక న్యాయం పట్ల ఆర్తి డోగ్రా గారికి ఉన్న అచంచలమైన అంకిత భావం ఎంతో ప్రశంసనీయం. సివిల్ సర్వీసెస్ రంగంలో ఆర్తి డోగ్రా ఒక ఆశాదీపం అంటారు సివిల్స్ రాసే విద్యార్థులందరూ. అజ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారిగా ఆమె కనబరిచిన అత్యద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా, అంతేకాదు నిష్కలంకమైన, నిష్పాక్షికమైన ఎన్నికల నిర్వహణలో ఆమె కనబరిచిన ఆదర్శప్రాయమైన న్యాయకత్వానికి, సంకల్పానికి 2019 భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం అందుకున్నారు ఆర్తి డోగ్రా. మనిషి ఎదగడానికి బాహ్య సౌందర్యం అవసరం లేదని, అంటే చూడ్డానికి అందంగా ఉంటే సరిపోదు కదా, లోపల మన సంకల్పం, మన శక్తి ఏంటో మనకు తెలియాలి. అదే బాహ్య సౌందర్యం అవసరం లేదని, సంకల్ప బలంతోనే దేన్నైనా సాధించవచ్చని మరొక్కసారి నిరూపించారు ఆర్తి డోగ్రా. ఎందరికో రోల్ మోడల్గా నిలుస్తున్నారు ఈ ఐఏఎస్ అధికారిని. ఆవిడ ఒక అత్యద్భుత సందేశం పంపించారు అందరికీ, మొత్తం మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ. అదేంటో తెలుసా? మనిషి గొప్పతనం శరీర వైకల్యంలో లేదు, శరీర వైశాల్యంలో లేదు. అంటే నువ్వు ఎంత గొప్పగా ఉన్నావు, ఎంత సన్నగా ఉన్నావు, ఎంత లావుగా ఉన్నావు, ఇలా శరీర వైశాల్యంలో లేదు, ఆశయాల ఔన్నత్యంలో ఉంది అంటున్నారు ఆర్తి డోగ్రా. ఎంత గొప్ప సందేశం కదా! నేటి యువతకు ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత అన్నట్టే అతిశయోక్తి కాదేమో.

హృదయం చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆ పాట విన్నారు కదా. సంగీతం మాస్టర్ ఇళయరాజా, రచన రాజశ్రీ. మనం ఈరోజు పొద్దున గుర్తుకొస్తున్న కార్యక్రమంలో సిరివెన్నెల చిత్రం గురించి కొన్ని అద్భుతమైన విశేషాలు మాట్లాడుకున్నాం. ఆ సమయంలో ఒక మహిళామణి, ఆవిడ కూడా ఒక శక్తిశీలి అనొచ్చు. ఎందుకంటే ఆవిడ రాసిన ఒక కవిత మనకు పంపించారు, నేను తప్పకుండా చదువుతానని కూడా చెప్పాను. ఆ కవితకి గ్రేట్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ గాటా వారు నిర్వహించిన కవితల పోటీలో 2,000 రూపాయల బహుమతి పొందింది ఈ కవిత. అది సిరివెన్నెల గారి గురించి, సిరివెన్నెల సినిమా గురించి. తప్పకుండా చదువుతాను అన్నా అని చెప్పాను, ఆవిడ కూడా మళ్ళీ మనకి సందేశం పంపించారు. ఆ కవిత ఇలా సాగుతోంది. మిసిమి వెన్నెల పదములు కూర్చి, కూరిమి వాక్య సంపద చేర్చి, కోవెల జయగంటుల రవళుల వంటి పవిత్ర భావములను పేర్చి, వన్నెలదిద్దిన అలంకారములతో అలంకరించి, అలలుగా ఎగిసే చైతన్య స్ఫూర్తిని రగిలించి, మారేడు దళములు వంటి భక్తి గీతములతో సదాశివుని అర్పించి పాడారు జంటగా తెలుగు భాష భామినితో కూడి. కవిత్వ భాషను సంగీత గీతమును గద్ది భాషా సౌందర్యమును దర్శించే భాగ్యంను శ్రోతలకు కలిగించి, సంగీతహారమును మేలైన సాహిత్య దారముతో అల్లి, సతత హరితము వంటి ఆపాత మధుర గీతములను ఇంపుగా వినసొంపుగా అక్షరములు కూర్చి అందించి, మా తెలుగువాడు అంటూ గొప్పగా చెప్పుకునేట్టు తన అడుగు జాడను జన హృదయాల్లో నిలిపారు. వినీల సినీ ఆకాశంలో అసమాన్య ప్రతిభా సంపత్తులతో సాటివారిలో మేటుగా మెరిసి, ఆరాళ మెరుగనే విలువలు రహదారిలో పయనించి, పాటల సిగబంతిని తెలుగు తల్లి జడలో తురిమి, కలకాలం నిలిచే గీత స్మృతిని పంచి చేరాడో దివిని సిరివెన్నెల. ఇది మనకి పంపించింది చంద్రకళ గారు, దీకొండ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి. ఈ కవిత రాసి పంపించినందుకు వారికి గ్రేట్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ నుండి వారు నిర్వహించిన కవితా పోటీలో 2,000 రూపాయలు బహుమతి పొందారు. చాలా అద్భుతంగా ఉందండి చంద్రకళ గారు మీ కవిత. మీరు మాతో ఈ కవితని షేర్ చేసుకున్నందుకు మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐఏఎస్ ఆర్తి డోగ్రా గారు గురించి, ఆవిడ విజయ పరంపర, ఆవిడ ప్రయాణం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. విమర్శలను మెట్లుగా చేసుకొని శిఖరాగ్రాన్ని ఎలా చేరుకోవాలో ఆమె జీవితం మనకి నేర్పుతుంది. ఆర్తి డోగ్రా కేవలం ఒక అధికారిని మాత్రమే కాదు, మహిళా సాధికారత కల్పిస్తూ అపజయాల సాగరంలో అలసిపోయిన వారికి ఒక ఆశాకిరణంగా నిలిచారు. ఇది ఇవాళ్టి శక్తిశీలి. ఆత్మవిశ్వాసం, ఆశయ సాధనకి ప్రతిరూపంగా నిలిచిన ఐఏఎస్ అధికారిణి ఆర్తి డోగ్రా గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిత్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్. మరి ఇది ఇవాళ శక్తిశీలి ఐఎస్ ఆర్తి డోగ్రా గారి గురించి. ఈరోజు మనం ఎన్నో గొప్ప విశేషాలు మాట్లాడుకున్నాం. గుర్తుకొస్తున్నాయిలో సిరివెన్నెల 40 వసంతాల చిత్ర విశేషాలు మాట్లాడుకున్నాం. చైతన్య స్ఫూర్తిలో రేడియో ఉడాన్, దివ్యాంగులు నిర్వహిస్తున్న రేడియో ఉడాన్ గురించి. ఇక ఈట్ఫిట్లో ఎంతో సరదాగా 2 సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక షో టైం అద్భుతంగా నడిచింది. శక్తిశీలిలో ఆర్తి డోగ్రా గారి గురించి మాట్లాడుకున్నాం. ఇలా శ్రోతలతో మాట్లాడుతూ ఉంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు నమస్కారం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలకు స్వాగతం. ఈనాటి సాయంకాలం ప్రసారంలో ముందుగా చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విందాం.

చిత్రసీమలో ముందుగా వినబోయే పాట గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం బప్పిలహరి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట డీజే టిల్లు చిత్రం నుండి. రామ్ మిరియాల పాడిన పాట, గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం రామ్ మిరియాల.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట త్రిబుల్ ఆర్ చిత్రం నుండి కాలభైరవ. రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

కృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి పెంచల్ దాస్ రాసి పాడిన పాట. గీత రచన పెంచల్ దాస్, సంగీతం హిప్ హాప్ తమిళ.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట దొంగ పోలీస్ చిత్రం నుండి కేజే యేస్దాస్ చిత్ర పాడిన పాట. గీత రచన రాజు, సంగీతం బప్పిలహరి.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట స్టేట్ రౌడీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం బప్పిలహరి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట యానిమల్ చిత్రం నుండి. సోను నిగం పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం నుండి షాన్ రమ్య పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఇళయరాజా.

ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రం నుండి దినకర్ చైత్ర పాడిన పాట. గీత రచన శిరాశ్రీ, సంగీతం సునీల్ కశ్యప్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?

0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
0: చిత్రసీమలో చివరిగా వినబోయే పాట బస్తీ చిత్రం నుండి గోరెటి వెంకన్న హైమత్ పాడిన పాట. గీతరచన మల్లాది, శ్రీ సంగీతం ప్రవీణ్ ఇమ్మడి.

0: మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 6 గంటలు. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు. ముందుగా వినండి ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం ఈరోజు వాయిదా పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు మంత్రులు జుబ్బల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిత్రులు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పాలమూరు పోరయాత్ర పేరిట పాదయాత్ర చేస్తామనడం విడ్డూరమని వాకిటి శ్రీహరి అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పి ప్రజల వద్దకు వెళ్లాలని హితో పలికారు. 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని గతంలో కేసీఆర్ అన్నారని జుబ్బల్లి కృష్ణారావు అన్నారు. ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పాదయాత్ర చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని ఆయన చెప్పారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం మరోమారు వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని తొలుత ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. అదే రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉండడంతో భేటీని ఈ నెల 21వ తేదీకి గతంలో వాయిదా వేశారు. అయితే ఈ నెల 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీంతో కేఆర్ఎంబి సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ విజ్ఞప్తి మేరకు 21వ తేదీన జరగవలసిన సమావేశాన్ని కేఆర్ఎంబి వాయిదా వేసింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డు చెప్పింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. 2 విడతల కౌన్సిలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. 9 విడత కౌన్సిలింగ్ సీట్లను జూన్ 6వ తేదీన కేటాయిస్తారు. అదే నెల 9వ తేదీన పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. చివరి విడత కౌన్సిలింగ్ జూన్ 15వ తేదీన ప్రారంభమై 22వ తేదీతో ముగుస్తుంది. జూన్ 27వ తేదీ నుంచి 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహిస్తారు. స్పాట్ ప్రవేశాలను జూలై 1వ తేదీ నుంచి 8వ తేదీల మధ్య పూర్తి చేసుకోవాలని నిర్దేశించారు. ఈ నెల 13వ తేదీన పాలిసెట్ నిర్వహించగా 23వ తేదీలోపు ఫలితాలు వెల్లడించనున్నారు. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కోసం ఉద్యోగుల వివరాలు సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు పింఛనర్ల వివరాలు పోర్టల్లో అప్డేట్ చేయాలని వివిధ విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ నెల 31 నాటికి వివరాలు అప్డేట్ చేయాలని సూచించింది. జూన్ 2వ తేదీన ఉద్యోగులు పింఛనర్లకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈహెచ్ఎస్ వివరాల సేకరణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. పోలీస్ తదితర యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్ల పాటు సడలించారు. ఆ తర్వాత మరో 2 ఏళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో 7 ఏళ్లు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో భవానీ శంకర్ చెప్పారు. జిల్లాలోని యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టెంపుల్ సిటీలో నిర్మించనున్న లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

పనిచేస్తారన్నారు. శంకర విజయేంద్ర సరస్వత ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కొండపైన నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షా పరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, మాడవీధుల్లోకి వెళ్లే కొత్త మెట్ల మార్గానికి కూడా శంకుస్థాపన జరగనుంది. మొత్తం 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని ఈవో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఉనికి కోల్పోతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒకరినొకరు కాపాడుకుంటూ నటిస్తున్నాయని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తుందని రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ అన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ఎగ్లాస్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వం లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఎకరానికి 2 పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. ఈరోజు జనగామ జిల్లా గండి రామారావు ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్1 పంపు హౌస్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా నైపుణ్యాభివృద్దిపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ వరకు యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ఇటీవల విద్యా వారోత్సవాల కింద సమ్మర్ క్యాంపులు నిర్వహించామని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారని ఆమె చెప్పారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం నిల్వ, తరలింపు ప్రక్రియపై అధికారులతో మాట్లాడారు. జన్ జాతీయ గరిమా ఉత్సవ్ 2026 జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ ఆవరణలో పీఓ రాహుల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనజాతీయ గరిమా ఉత్సవాల్లో భాగంగా మారుమూల గిరిజన ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ఈరోజు నుంచి 25వ తేదీ వరకు గిరిజనుల గ్రామాలకు అధికారులు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారని తెలియజేశారు. మంచిర్యాల జిల్లా బుయ్యారం గ్రామంలో గుడుంబ తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 30 కుటుంబ తయారీ కేంద్రాలను గుర్తించి 3000 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. 2027 జనగణనలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లాలోని చోటుపల్లో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. 2027 జనగణన మొదటి విడతలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఈరోజు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా పర్యటించారు. మల్లెలమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రం, సీతారాంపురంలోని శివసాయి రైస్ మిల్ను కూడా తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా రేపు ఆల్ ఇండియా కెమిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు జనగామ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలియజేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు జాప్యం లేకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. నదీ జిల్లాలో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం ఈరోజు వాయిదా పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి.

0: చేసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్జ్ పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ సాయంకాలం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. ఈనాటి కార్యక్రమంలో కుమారి వేదశ్రీ ఆలపించిన కీర్తనలు వింటారు. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో వానాకాలం పంటకు ముందు రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆగుర్ల రాజుగారితో పరిచయం ఉంటుంది. అనంతరం వేసవిలో ఆడ మొగ మొక్కజొన్న సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామ యువ రైతు జట్టి రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలకు మనకు అందిస్తున్న వారు శ్రీ మోటే చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ ఉంటుంది. 8:00 మనోరంజని, 9:00 న్యూస్ సెట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఉంటుంది, 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు. రేపు ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు. రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో మర్యాదలే మన వ్యక్తిత్వం, ఈ అంశంపై డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం ఉంటుంది. రేపు ఉదయం 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ. ఇక రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రేపు ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. యథాతథంగా 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు మధ్యాహ్నం 3:00 సాయంకాలం 5:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. రేపు సాయంకాలం 5:00 చిత్రసీమ. రేపు సాయంకాలం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు వింటారు. రేపటి పంట పొలాలు కార్యక్రమంలో సాయంకాలం 7:15 వెదజల్లే పద్ధతిలో వరి సాగులో అనుభవాలు తెలియజేస్తారు ధర్మారం గ్రామ రైతు ముప్పారపు రమేష్ గారు. అనంతరం గులాబీ తోట సాగులో అనుభవాలు తెలియజేస్తారు వరంగల్ జిల్లా సంగం మండలం ఆశాలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక గజపతి రాజు గారు. ఈ రెండు కార్యక్రమాలను మనకు అందిస్తున్న వారు శ్రీ పంకజ్ మోహన్. 7:45 వికసిత భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు. ఇది రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ఇంతవరకు ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు ప్రసార విశేషాల్లో. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి సమాచార దర్శిని.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: పది లక్షల లాటరీ నాకా?
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
3: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
3: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
3: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
3: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 91 642.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 91 642.
7: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, May 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
8: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సమాచార దర్శిని విన్నారు.

யுவவாணி. யువజనుల కార్యక్రమం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి యువవాణి కార్యక్రమంలో వేదశ్రీ గారు ఆలపించిన కీర్తనలు వింటారు. ఇప్పుడు వినండి శ్రీగణనాదం భజరే, ఈశా మనోహరి రాగం, రూపకతాళం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. మనసులో మాట చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లోని ఏవియానిక్స్ డివిజన్ 2026-27 సంవత్సరానికి గాను ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 205 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆటోమొబైల్, కెమికల్, మెటలర్జీ, సేఫ్టీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 205 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎన్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలు 28, 29 జూన్ 1 తేదీల్లో నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ ఆపరేషన్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 పని అనుభవం ఉండాలి, లేదా ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయసు 30 April 2026 నాటికి 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 2, 2026. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ sbi.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. హైదరాబాద్ హబ్సిగూడలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ అయిన సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా 23 టెక్నీషియన్ ఖాళీలను, 1 డ్రైవర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 26 May 2026 నాటికి 27 నుండి 28 మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccmb.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 26 May 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 123 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 65% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి, ఎంపికైన వారు సొంతంగా ద్విచక్ర వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అభ్యర్థుల వయసు 25 నుండి 30 మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం స్త్రీనిధి వెబ్సైట్ www.sreenidhi.telangana.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 29 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రారంభమైన 3వ భారత నార్టిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం నుంచి విముక్తమైన ప్రాంతాల అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. 3వ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్టిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. 2022లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారతదేశం నార్టిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్టిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్టిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్టిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అన్గ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని 2 మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల

ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్ మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల

0: లెక్క సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఏడాది ప్రారంభంలో పరిశ్రమ ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశానికి సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సిబిఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్టు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరాన్ని గాను సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్ట్ జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్ట్ చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్ట్ చీతా. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21 వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధానాధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇబోలా వైరస్కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఇబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131 చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా అని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యుల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక 1-off టెస్ట్ మ్యాచ్, 3 వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మాన్ గిల్కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ను నియమించారు. జూన్ 6 నుంచి ములన్పూర్లో ఏకైక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14 నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3 భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: किसान वाणी। రైతు సోదరుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801 5551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: కిసాన్ వాణి రైతు సోదర కార్యక్రమంలో ముందుగా విందాం. వానాకాలం పంటకు ముందు రైతు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆగూర్ల రాజుగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోటె చిరంజీవి.
6: వేసవికాలంలో రైతులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి, వానాకాలం పంట వేసే ముందు ఈ వేసవిలో దుక్కులు అంటే లోతు దుక్కులు ఏ విధంగా చేసుకోవాలి, వాటి వల్ల కలిగేటువంటి లాభాలేంటి, అదే కాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, నకిలీ విత్తనాలను ఏ విధంగా గుర్తించాలి, ఈ పంట వ్యర్థాలను మనం చూస్తూ ఉన్నాము ఈ వేసవిలో, ఈ మొక్కజొన్న కావచ్చు లేదా వరి పంటలలో కోసిన పిదప అంతా కూడా కాల్చడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా రైతులు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు, మరి ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఎటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులలో రైతులు విచ్చలవిడిగా ఎరువులను వాడమనేటువంటిది జరుగుతూ ఉంది, మరి ఎరువుల వాడకంలో కూడా ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఏ మోతాదులో ఎరువులు వాడుకోవాలి, ఏ మోతాదులో ఎరువులు వాడుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను కృషి విజ్ఞాన కేంద్రం మామునూరులో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆగూర్ల రాజుగారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: సార్ చెప్పండి, ఈ వానాకాలం పంటకు ముందు ఈ రైతులు ఈ దుక్కులు అనేటువంటి దున్నుకుంటా ఉంటారు, మరి ఏ విధంగా దుక్కులు దున్నుకోవాలి, ఎంత లోతులో దున్నుకుంటే రైతులకు లాభం అనేటువంటిది కలుగుతుందంటారు?
7: నమస్కారం సార్. అయితే రైతులు ముందస్తుగా మనకు ఇప్పుడు పంటకాలం అయిపోతుంది కాబట్టి వరి మొక్కజొన్న అన్ని పంటలు దాదాపుగా మనకి ఎండింగ్ దశకు వచ్చేసినవి. సో ఈ వేసవి కాలంలో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మనకు తర్వాతి వానాకాల పంటలలో ఎక్కువ దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంది. వాటిలో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు గనక చూసుకున్నట్టయితే ముందస్తుగా రైతులు ఏం చేయాలి ఈ మే మాసంలో అంటే, ఖచ్చితంగా రైతులు రైతు సోదరులందరూ ఒకటి మట్టి పరీక్ష చేయించుకోవాలి. రెండోది తర్వాత ఏంటి, ఈ మాసంలో మనకు పంట ఉండదు కాబట్టి ఈ పంట లేని టైంలో 1 నుంచి 2 సార్లు లోతు దుక్కులు వేసుకోవాలి. తర్వాత మూడోది పంట వ్యర్థాలు, ముఖ్యంగా పంట వ్యర్థ యాజమాన్యాలు కూడా చేయాలి. మనకి ఈ లోతు దుక్కుల గురించి గనక చూసుకున్నట్టయితే మనకి 1 నుంచి 2 సార్లు మనకు ఎంబీ ప్లవ్ తోటి లోతుగా దుక్కులు గనక చేసుకున్నట్టయితే మనకు నేలలో ఉండే కొన్ని రకాల చీడపీడల యొక్క కోసస్త దశలు, పురుగుల యొక్క గుడ్డు దశలు పైభాగానికి వస్తాయి. పైభాగానికి వచ్చి మనకు వెండ వేడికి తగిలి అవి నశించిపోతాయి. అలాగే ఈ లోతుగా దుక్కులు వేసుకోవడం వల్ల మనకు ఈ ఎండాకాలంలో అనుకోని వర్షాలు వచ్చినప్పుడు

0: వర్షాల యొక్క నీటిని పట్టి ఉంచి తేమ శాతాన్ని నిల్వ ఉంచుతాయి. దీని ద్వారా మనకి నేల సారవంతం అవుతుంది. సో కాబట్టి మనకి నేలలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు ఒకటి లేదా రెండు సార్లు లోతుగా దుక్కులు చేసుకోవడం వల్ల, ముఖ్యంగా మనకు పత్తి పంట వేసే వాళ్ళు, మొక్కజొన్న పంట వేసే వాళ్ళు ఈ లోతుగా దుక్కులు వేసుకున్నట్టయితే మనకు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, తర్వాత మనకు నేల కూడా సారవంతం అవుతుంది.
1: ఈ విధంగా సారవంతం చేసినప్పుడు రైతులు పొలాలలో విత్తనాలు వేసుకుంటే అధిక దిగుబడి అనేటువంటిది సాధించవచ్చు. అయితే విత్తనాల విషయంలో గనక చూస్తే రకరకాలుగా కొన్ని నాణ్యమైన విత్తనాలు వస్తున్నాయి, అక్కడక్కడ వివిధ కంపెనీలతో నకిలీ విత్తనాలు కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రైతులకు ఈ నాణ్యమైన విత్తనాలు లేదా నకిలీ విత్తనాలు అంటే ఏంటి, మరి వాటిని ఏ విధంగా రైతులు గుర్తించాలంటారు?
0: సార్, మనకి కనుక చూస్తున్నట్టయితే ఈ యాజమాన్య పద్ధతిలో లోతు దుక్కులు చేసుకున్న తర్వాత రైతులు మనకి వానాకాలం కంటే ముందు విత్తనాలను సమకూర్చుకోవడం, అందులో నాణ్యమైన విత్తనాలను సమకూర్చుకోవడం, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను సమకూర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో దీనికోసం ముఖ్యంగా మనకి రైతులు కనుక చూసుకున్నట్టయితే మంచి విత్తనం ఉంటే మంచి దిగుబడి వస్తుందనే నానుడు ఉంటుంది. సో రైతులు ఈ విత్తనాన్ని, ఈ నాణ్యమైన విత్తనాన్ని గుర్తించేటప్పుడే, మనకు నకిలీ విత్తనాన్ని గుర్తించేటప్పుడే చాలా రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే రైతులు ముఖ్యంగా మనకి ఉద్దేశించబడిన రకమైన విత్తనం లేకపోయినా, లేదనుకుంటే మనకి అసలైన కంపెనీకి సంబంధించిన విత్తనం కాకపోయినా, లేదంటే విత్తనం నాణ్యతగా లేకపోయినా, లేదంటే దిగుబడి సరిగా రాకపోయినా, మొలక శాతం కనుక 50-60% తక్కువగా ఉన్నా ఆ విత్తనాలన్నింటిని మనం నకిలీ విత్తనాలుగానే పరిగణించవచ్చు. సో ఈ నకిలీ విత్తనాల్లో ప్రధానంగా మనకు రెండు విధాలుగా గుర్తింపవచ్చు. ఒకటి ఏంటి అని అంటే రైతులు విత్తనం కొనేటప్పుడు గనక చూసుకున్నట్టయితే మనకి వాటిపైన బ్లూ ట్యాగ్, సర్టిఫైడ్ బ్లూ ట్యాగ్ ఉన్నదా లేదా అని ప్యాకెట్ పైన రైతులు ఖచ్చితంగా గుర్తించాలి. తర్వాత ఏదైతే కంపెనీ విత్తనం కొంటున్నామో ఆ కంపెనీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ ని కూడా మనకు రైతులు సరిచూసుకోవాలి. ఈ క్యూఆర్ కోడ్, బ్లూ ట్యాగ్ రెండు సరిచూసుకున్న తర్వాత తప్పనిసరిగా మనకు రైతులు ఏంటంటే డీలర్ దగ్గరనే, సర్టిఫైడ్ డీలర్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలి. మనకి మూటల్లో కట్టిన విత్తనాలు గాని, లూజ్ విత్తనాలు గాని అమ్మే వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకోవచ్చు. అలాంటి వాటికి మనకి ఎలాంటి గ్యారంటీ ఉండదు. తర్వాత ఏదైతే సర్టిఫైడ్ డీలర్ దగ్గర విత్తనాలు కొంటున్నామో అక్కడ ఖచ్చితంగా మనకి రైతులు రిసిప్ట్ తీసుకోవాలి. కొనుగోలుదారు రిసిప్ట్ తీసుకొని ఆ రిసిప్ట్ ని మనకి పంట అయిపోయేంత వరకు రైతు భద్రపరచుకోవాలి. ఈ విధంగా మనకి విత్తనాలు గనక కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే రైతులు మనకి ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండొచ్చు. ఇంకొక విషయం, నకిలీ విత్తనాలు గనక మనకి ముఖ్యంగా ఈ ప్రస్తుత కాలంలో పత్తి పంటకు సంబంధించిన రైతులందరూ ఈ మే మాసంలో విత్తనం సమకూర్చుకునే దశలో ఉంటారు కాబట్టి మనకి లూజుగా మూటల్లో కట్టిన పత్తి విత్తనాలు అయితే రైతులు కొనకూడదు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనకి జెర్మినేషన్ పర్సెంటేజ్ కూడా చూసుకోవాలి. జెర్మినేషన్ పర్సెంటేజ్, ప్రతి విత్తనాల ప్యాకెట్ పైన జెర్మినేషన్ పర్సెంటేజ్, జెంటికి ప్యూరిటీ అని రెండు ఉంటాయి. జెర్మినేషన్ పర్సెంటేజ్, మొలక శాతము. ఈ మొలక శాతం గనక చూసుకున్నట్టయితే మనకు పత్తి పంటలో అయితే మినిమం 70% ఉండాలి. తర్వాత వరి విత్తనాలు కనుక చూసుకున్నట్టయితే మొలక శాతం మనకి 80-85% వరకు ఉండాలి. అలాగే మొక్కజొన్న విత్తనాలు కనుక చూసుకున్నట్టయితే 80-85% వరకు మొలక శాతం ఉన్నది లేదు అనేది ప్యాకెట్ వెనకాల సరి చూసుకోవాలి. ఈ విధంగా మనకు ట్యాగుతో పాటు మొలక శాతాన్ని, క్యూఆర్ కోడ్, బ్లూ ట్యాగ్ అన్ని సరి చూసుకొని మనకు రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. దాంతోపాటు రిసీట్ అనేది, కొనుగోలుదారు రిసీట్ ఖచ్చితంగా తీసుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఈ నకిలీ విత్తనాలను రైతులు గుర్తించడానికి ఇంకా ఏమైనా సులభమైనటువంటి పద్ధతులు ఉన్నాయా?
0: అయితే రైతు దశలో గనక చూసుకున్నట్టయితే రైతుకు నకిలీ విత్తనాలు రెండు దశల్లో మనం గుర్తించవచ్చు. ఎక్కడైతే విత్తనం తీసుకొచ్చుకుంటాడో రైతు తన వద్దనే ఒక కొన్ని విత్తనాలను గనక తీసుకొని, మనకి ఒక 100 విత్తనాలు, ఒక ప్యాకెట్ నుండి ఒక 100 విత్తనాలు తీసుకొని మన ఇంటి దగ్గర ఇసుకలో ఆ 100 విత్తనాలను మనకు వరుసలలో 10-10 విత్తనాలు వరుసలలో పెట్టుకొని మనకి రోజు నీటి తడి ఇస్తున్నట్టయితే మనకు 5-6 రోజుల తర్వాత నుంచి ఈ విత్తనాలు మొలకెత్తవి. సో ఈ మొలకెత్తిన విత్తనాలు గనక తీసుకొని ఎన్ని విత్తనాలు మొలకెత్తినవి, ఎన్ని విత్తనాలు మొలకెత్తలేదు అనేది 100 గింజల్లో కౌంట్ చేసుకున్నట్టయితే, లెక్క కట్టినట్టయితే మనకి ఈ మొలక శాతం అనేది రైతు తెలుసుకోవచ్చు. సో దీని ద్వారా మొలక శాతం అనేది మనకు 80-85% మొలక శాతం ఉంటేనే ఆ విత్తనాలు మనకు అధిక దిగుబడి విత్తనాలుగా గుర్తించాలి. సో ఈ విధంగా రైతు తన వద్దనే, తన ఇంటి వద్దనే పంట వేసుకోవడం చేసుకోవడానికంటే ముందే తన ఇంటిలోనే ఈ మొలక శాత పరీక్ష గనక చేసుకున్నట్టయితే మనకు నకిలీ విత్తనాలా కాదా అనేది గుర్తించవచ్చు. ఒకవేళ ఇసుక లేకుంటే మనకి పేపర్ టవర్ అనే పేపర్ దొరుకుతుంది, బటర్ పేపర్ అనేది, దాంట్లో కూడా మనకు

0: విత్తనాలు పెట్టి నీటి తడులు ఇచ్చినట్టు వాటర్ చల్లినట్టయితే మనకి మొలక శాతాన్ని రైతు ఇంటి దగ్గరనే గుర్తించవచ్చు.
1: మరి ఈ విధంగా రైతులు నాణ్యమైనటువంటి విత్తనాలను గుర్తిస్తారు. మరి ప్రస్తుతం గనక చూసినట్లయితే ఈ పంటలు అన్ని కూడా తీసేసిన తర్వాత మొక్కజొన్న దగ్గర కావచ్చు, వరి కావచ్చు, ఇతర పంటలలో కూడా ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు రైతులు?
0: ముఖ్యంగా మనకు ప్రస్తుతానికి పంటలన్నీ ముగింపు దశకు వచ్చేసినాయి కాబట్టి మనకి వరి పంటలో గనక వరి కొయ్యగాళ్ళు, పత్తిలో గనక పత్తి కొయ్యలు, మొక్కజొన్నలు కూడా మొక్కజొన్న కట్టెలు, వీటన్నిటి రైతులు విచ్చలు విడిగా కాల్చేస్తున్నారు. ఇలా కాల్చడం వల్ల మనకు ఏమవుతుందంటే ప్రధానంగా నేలలో ఉండే మనకు మేలు జాతి సంబంధించిన సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. దాంతో పాటు వాతావరణ కాలుష్యం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రెండు మూడు విధాలుగా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి రైతులు ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఈ పంట వ్యర్థాలను మనకు వేరే ఎరువులుగా మార్చుకుని ఉంటే మనకు నేలలో ఇంకా సారం కూడా పెరుగుతుంది. ఆర్గానిక్ కార్బన్ అంటాము, ఆ కార్బన్ కూడా పెంచేలాగా చేసుకోవచ్చు. దీనికోసం గనక చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా మనకి రైతులు మల్చర్స్ అండ్ స్ప్రెడ్డర్స్ అనే మిషన్స్ మనకు అందుబాటులో ఉన్నవి. ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా ఈ స్ప్రెడ్డర్స్ మల్చర్స్ తోటి రొటవేటర్ తోటి మనకు కలియ దున్నిన తర్వాత వీటి పైన మనకు వేస్ట్ డీకంపోజ్ లేదా పూసా డీకంపోజర్ అని దొరుకుతుంది, లేదా జీవామృతం తయారు చేసుకుని ఈ మన మల్చర్ చేసిన తర్వాత షెడ్డింగ్ చేసిన తర్వాత పిచికారి చేసినట్లయితే మనకి 20 నుంచి 25 రోజుల ఈ పంట వ్యర్థాలు కుళ్ళిపోతాయి. సో ఇవి కుళ్ళడానికి మనకు రైతులు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే నీటి తడి ఇవ్వాలి. సో ఎక్కడైతే నీటి తడి ఉంటుందో దానిపైన ఆ నీటి తడి ఇచ్చిన తర్వాత ఈ పంట వ్యర్థాల పైన మనకి పిచికారి చేసినట్టయితే డీకంపోజర్స్ మనకు అవి కుళ్ళిపోయి మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఎరువుల యొక్క పెరుగుతుంది. ఇదే కాకుండా మనకేంటి అని అంటే ఈ పంట వ్యర్థాలను ఎండిన తర్వాత ఇతర ఎరువులుగా వర్మీ కంపోస్ట్ గా తయారు చేసుకోవడానికి ఎఫ్ఐఎం తోటి కలుపుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా కొంతమంది రైతులకు మనకి ఎక్కువగా పత్తి కట్టె, మొక్కజొన్న కట్టె లాంటివి ఉంటే వీటిని మనకి డ్రమ్ములలో కాల్చి బయోచార్ గా ప్రిపేర్ చేసుకుని ఈ బయోచార్ ను కూడా మనకి పంటకు వేసుకున్నట్టయితే మనకు నత్రజని శాతం పెరుగుతుంది, అలాగే ఆర్గానిక్ కార్బన్ కూడా నేలలో పెరుగుతుంది. కాబట్టి రైతులు డైరెక్ట్ గా కాల్చకుండా వీటిని కన్వర్ట్ గా చేసుకుంటే పంట వ్యర్థాలను మనకి ఇంకా ఎక్కువగా అధిక దిగుబడి సాధించవచ్చు, కొంతవరకు మన ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు.
1: ఇది ఈ విధంగా ఉంటే మనకు రైతులు పంట దిగుబడి ఎక్కువ రావాలంటే ఎక్కువ ఎరువులు వాడాలనేటువంటి అపోహలో ఉంటారు. మరి ఈ సమతుల్య ఎరువులు వాడాలంటే ఎటువంటి చర్యలు పాటించాలి? అదే విధంగా ఈ విత్తన శుద్ధి అనేటువంటిది ఏ విధంగా మనం చేసుకోవాలంటారు?
0: అయితే సార్, మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఎరువులు రైతులు సాధారణంగా ఎకరానికి ఇన్ని ఎరువులు వేయాలని గుడ్డిగా నమ్ముతున్నారు. అలా కాకుండా ప్రతి రైతు మనకి ఈ వేసవిలో ఈ సమతుల్య ఎరువులు వాడాలి అని అంటే ముందస్తు ఏంటి అని అంటే మట్టి పరీక్ష చేయించుకోవాలి. సో ఈ మట్టి పరీక్ష చేయించుకోవాలి అని అంటే రైతులు మనకి ప్రధానంగా మన పొలం నుండి వెళ్ళి శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు చెప్పిన విధంగా మట్టి నమూనాను సేకరించి ఆ మట్టి నమూనాను మనకి దగ్గరలో ఉన్న వ్యవసాయ పరీక్ష కేంద్రాలకు కానీ మట్టి పరీక్ష కేంద్రాలకి పంపించేస్తున్నట్టే కృషి విజ్ఞాన కేంద్రాలకు పంపించేస్తే మట్టి శాంపుల్ కి టెస్ట్ చేసి మనకు సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా రైతులు మనకి ఎరువులను వాడాలి. ప్రధానంగా మనకు చూసుకున్నట్టయితే మనకు సాయిల్ హెల్త్ కార్డ్ లో నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు మనకి ఉదజని పిహెచ్ అంటాము, ఈ పిహెచ్ యొక్క సూచికలు ఉంటాయి. సో ఈ ఎండాకాలంలో కనుక చూసుకున్నట్టయితే రైతులు మనకు పిహెచ్ ఆధారంగా చూసుకుంటే తక్కువ పిహెచ్ మనకు 5 నుంచి 6 మధ్యలో పిహెచ్ అంటే మనకు ఆమ్లజనిత నేలలు అంటాం, 8 నుంచి 2 కంటే ఎక్కువ పిహెచ్ కనుక ఉన్నట్టయితే మనకు క్షార నేలలు అంటాం. సో ఎక్కడైతే ఈ ఆమ్లజనిత నేలలు ఉంటావో ఈ ఆమ్లజనిత నేలలు ఉన్న రైతులు వాళ్ళ పంట పొలాల్లో గనక సున్నం మనకి సున్నం తీసుకొని నేలలో పంట వేసే 2 నుంచి 4 వారాల ముందు వేసి బాగా కలియదున్నాలి. సో ఇది గనక తక్కువ మనకి సాధారణంగా వరి పంటకైతే 1 నుంచి 2 టన్నులు 1 హెక్టార్ కి 2.5 ఎకరాలకు సున్నం వేయాలి, సున్నం వేసుకొని కలియదున్నుకోవాలి. లేదు అనుకుంటే మొక్కజొన్న అయితే మనకు 1 నుంచి 2 లేదు పత్తి అంటే 2 నుంచి 4 టన్నుల యొక్క సున్నం కలుపుకొని కలియదున్నుకోవాలి. ఒకవేళ మనకు ఉదజన సూచిక సాయిల్ హెల్త్ కార్డ్ లో 8.2 ఎక్కువ వచ్చినట్టయితే రైతులు మనకు జిప్సం ను వాడాలి. సో ఈ జిప్సం గనక చూసుకున్నదైతే తక్కువ జిప్సం, మధ్యస్థ జిప్సం, ఎక్కువగా జిప్సం అనేది ఈ క్షారత గాఢత ఆధారంగా వేసుకోవాలి. పత్తి పంటలు గనక చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి వరంగల్, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి ప్రధానంగా పండిస్తారు కాబట్టి మనకి వరి పంటకైతే 2 నుంచి 5 టన్నులు ఆ తర్వాత పత్తి పంటకైతే 5 నుంచి 10 టన్నులు, మొక్కజొన్న పంటకు అయితే మనకి 3 నుంచి

0: టన్ల జిప్సం 2.5 ఎకరాలకు వేసుకున్న కలె దున్నుకున్నట్టయితే మనకి ఈ జిప్సం గాని తర్వాత సున్నం గాని ఆమ్ల నీళ్ళలో తర్వాత ఈ జిప్సం తక్కువగా ఉన్న క్షార నీళ్ళలో వీటిని కలె దున్నుకున్నట్టయితే రైతులు తర్వాత వచ్చే మనకు చాలా వరకు ఎరువుల యొక్క వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
1: అంటే మనకు ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, అదే విధంగా విత్తన శుద్ధి అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలను కూడా మీరు చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే ఈ వేసవిలో రైతులు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు పంటకు ముందు ఇవి చేసుకుంటే అధిక దిగుబడి రావడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాలను మా శ్రోతలకు, రైతు సోదరులకు మీరు వివరించినందుకు గాను, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకు విచ్చేసి తెలిపినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు వానాకాలం పంటకు ముందు రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆగుర్ల రాజుగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, వేసవిలో ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు తెలియజేస్తారు హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భైరాన్పల్లి గ్రామ యువ రైతు జట్టి రాజేందర్ గారు. వీరిని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ మోట చిరంజీవి.
1: మనము హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామ యువ రైతు జట్టి రాజేందర్ గారితో మనము ఈ మొక్కజొన్న పంటలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటి వారి అభిప్రాయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీరు మొక్కజొన్న పంటలే కాకుండా ఇతర పంటలైనటువంటి వరి, పత్తి వంటివి కూడా వేసి అధిక దిగుబడి అనేటువంటిది సాధిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ వేసవిలో మొక్కజొన్న పంట పండించి అధిక దిగుబడి సాధించడం జరిగింది. మరి ఎటువంటి మొక్కజొన్న పంట వేశారు, ఏ విధంగా దాని దిగుబడి సాధించారు అనేటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
1: చెప్పండి రాజేందర్ గారు, ఇప్పుడు మీరు మొక్కజొన్న పంట అన్నప్పుడు ఎటువంటి మొక్కజొన్న పంటను మీరు వేయడం జరిగింది?
5: మొక్కజొన్న పంట ఇప్పటిదాకా అందరూ రైతాంగం అంతా కూడా పంట వేసుకోవడం తీసుకోవడం దిగు అంతా కూడా క్లోజ్ అయిపోయిన సందర్భం. మొక్క ఎండింగ్ స్టేజ్ లో ఉన్నది అంతా కూడా కల్లాలు కానీ ఎక్కడైనా ఏ ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఎందుకంటే ఈ మన సీజన్ ఎక్కడైతే కూడా ఉన్నారో ఇక్కడ మన వరంగల్ ప్రాంతంలో ఇటు సైడ్ ఎక్కువ కూడా ఇప్పుడు మొక్క అనేది బాగా తర్వాత సీడు హైబ్రిడ్ సీడు తర్వాత మగ ఆడి అనే విత్తనాలు కూడా బాగా వచ్చి రైతులకు కొంచెం లాభసాయిటీగా అనేది జరుగుతుంది. ఎకరాకు దాదాపు ఒక్కొక్కరు 40 క్వింటాలు 45 క్వింటాలు మినిమం 35 క్వింటాల నుంచి పోనే మంచి ఉంది సార్. వాతావరణం సహకరించింది, వర్షాలు పడలేదు, తుఫాను రాలేదు. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎఫెక్ట్ మనం వాతావరణం నుంచి వచ్చి ఉంటాయి, ప్రకృతి దిబ్బ కొట్టే. కానీ ఈ సంవత్సరం విత్తిన ఇప్పటి వరకు అయితే మన ప్రాంతంలో వర్షం చినుకు కూడా పడిన పరిస్థితి ఉంది. రైతులు ఒక ఆదాయం అయితే ఈ సంవత్సరం అయితే మొక్కదన మంచి ఆదాయం పొంది ఎకరాకు దాదాపు 60-70 వేల రూపాయలు ఇంకా తీసుకోగలరు. అంటే మంచి అంటే దాని టైంకు టైం పనిచేసిన వాళ్ళు దానికి సంబంధించిన ఏది కావాలంటే అది అందించి రైతు ఆ ఇన్ టైంలో చేసిన రైతులు మాత్రం ఇలా మంచి మొక్క ధర మంచి లాభం తీసుకున్నారు. దాంట్లో కూడా వెరైటీ వెరైటీ రకాలు విత్తనాలు వచ్చి ఇలా మార్కెట్ లో వాల్యుబుల్. ఎందుకంటే మగ అనేది సీడ్ విత్తనాలు పెడితే డైరెక్ట్ కంకిట్లో ఇవ్వడంగా బెండు కంకి వాళ్ళు తీసుకుపోయి కూడా తీసుకొచ్చి రైతులకు కూడా కొంచెం లాభదాయకంగా ఉన్నది. కష్టం ఉన్నా లాభం అయితే ఉన్నది. గతంలో అంత ఇబ్బంది అయిన వాతావరణం ఇబ్బంది అయిన సీడ్లు ఉండే కానీ ఈసారి ఎక్కడ కూడా మొక్కలున్న రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది వాతావరణం లేదు. మొక్కలున్న రైతులకి సకాలంలో అన్ని తీరులో వాతావరణం సహకరించింది, వాటర్ పంచుకుని అన్ని బాగున్నాయి. మంచి లాభదాయకంగా ఈ సంవత్సరం అయితే మొక్కజొన్న సంతృప్తికరంగా రైతులు ఆనందంగా ఉన్నారు.
1: అంటే మీరు మొక్కజొన్న పంటలో మేల్ ఫిమేల్ అంటే ఆడ మగ మొక్కజొన్న పంటను వేయడం జరిగింది అంటున్నారు. అయితే ఈ ఆడ మొగ మొక్కజొన్న పంటను వేసేటప్పుడు దుక్కిలో ఏ విధంగా చదును చేసుకోవాలి, మరి ఎన్ని ఆడసాళ్లకు ఎన్ని మొగసాళ్లు అనేటువంటిది పెట్టుకోవాలంటారు?
5: ఇప్పుడు అంటే ఒక సీడ్కి ఒక మగ ఆడ అంటే ఫీమేల్ మేల్ పెట్టిన సందర్భంలో ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఐడెంటిటీ తోటి ఉన్నది. ఒక్కొక్క దానికి ఒక 10 క్లాసులు మనకు 10 లేదు ఇంకొక దానికి 8 మినిమం 12 ఇట్లా ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక 10 ఫీమేల్ వేసుకుంటే ఒకటి ఒక

0: మేలేసుకునే సందర్భం. అంటే కంపెనీలు బట్టి దానిన్న పరిస్థితి బట్టి అక్కడ నేల సారవంతాలు బట్టి ఒక్కొక్క నెల మంచి బలమైన నేల ఉన్న దాంట్లో బలంగా ఉంటారు కాబట్టి కొంత ఒక సాలు ఎక్కువైనా దూరం అంటే 10 ఉండదు అంటే ఎగ్జామ్ 12 తీసుకుంటారు. లేదు కొంత మామూలు నేల దాంట్లో 8 సార్లు వేసిన తర్వాత ఒక మేల సందర్భం ఖచ్చితంగా తీసుకుంటారు. మనం కామన్ గా మనం వానాకాలం స్టార్ట్ అయిన పత్తిలు పెట్టిన తర్వాత అందరు కూడా నవంబర్ వరకు అందరు పత్తులు తీసేసి మళ్ళా మొక్కజొన్నకు ఎట్లయితే కూడా ప్రిపేర్ అవుతారు. నేలను ఎట్లయితే దున్నడం గానీ దాంట్లో బలం చేకూడడం గానీ పేడ గానీ గొర్రెల మందలు గానీ లేదా బర్ల పెండ గానీ ఏదైతే కూడా చేసుకుంటారు. మంచి దుక్కి కూడా ఒకటికి 2-3 సార్లు దున్ని దాన్ని మంచిగా ఎండాలి. ఏదైనా చెత్త చెదారం లేకుండా అంతా కూడా చేసుకుని దుక్కి మంచిగా ఎండితే మంచిగా ఎండడం వల్ల ఏంటంటే మళ్ళీ వాటర్ పర్సెంటేజ్ ఉండి భూమిలో మనకు పంటకు ఉపయోగపడే రకరకాల క్రీములు అన్ని కూడా అయి మనం వేసుకున్న విత్తనాలు మంచిగా ఉంటాయి. భూమి ఖచ్చితంగా ఎండాలి. కొంతమంది ఈ పత్తి అయిపోయిన తెల్లారే దాన్ని అల్లనే కొట్టేసి మళ్ళీ తెల్లారే 4-3 రోజులకి వెళ్ళడం వల్ల కొంచెం ఆ పురుగు అనేది కూడా మా మట్టిలో ఉండి మొక్కకు ఇమీడియట్ లా కూడా మళ్ళీ ఇబ్బంది మొక్క చేయని పెట్టంగానే మొలవంగానే దానికి మళ్ళీ పురుగు రావడం జరుగుతాయి. కానీ మొక్కజొన్న గానీ ఏ పంట వేసినా మిశ్రమ పంటలు అయిపోయిన తర్వాత అయితే కూడా మనం ఒక పంట మారవాలి. నెలల కంపల్సరీ ఒక పంట అయిపోయాక ఇంకో వేరే పంట వేసుకుంటేనే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది ఈజీ అవుతుంది. ఎప్పటికి రొటీన్ కాకుండా మిశ్రమ పంటతో పాటు తర్వాత మార్పి అనేది పంట మార్పి అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. దాని వల్లనే మంచి ఇప్పుడు అందరూ మొక్కలు వేసేయాలి. మంచి దున్ని మంచి వాతావరణం బాగా సహకరిస్తుంది. ఇప్పటికి ఫ్లవ్లు గానీ డిస్కులు గానీ మంచి వేసేసి ఆ మొక్క మంచిది ఒక ఫీట్ ఫీట్నర మట్టి రొటేషన్ అవుతుంది కాబట్టి మంచి మట్టి ఎండడం వల్ల వాళ్ళకు గడ్డి పడది మంచి మట్టిలో కావాల్సిన చేనుకు కావాల్సిన కీములు కీటకాలు పోషకాలు అన్ని కూడా మట్టిలో రొటేషన్ అవుతాయి. కొంత రైతులు ఏం చేస్తారంటే రొటేషన్ పద్ధతిలో అంటే ఏ నీల మట్టి కొంత పిండి కూడా వేయాల్సి అవుతుంది. యూరియా కానీ డిఏపి పొట్టదు. కొంతమంది అంత ఎక్కువ మోతాదు చేస్తారు రైతులు. కొంతమంది పెంట పోసిందంటే పెంటతో కొంత ఉంటారు. ఇంకొందరు గొర్రెల మంద బర్ల మందతో కొంతమంది చేస్తారు. కానీ అన్ని మందులు పెట్టినా కొంతమంది కూడా ఎక్స్ట్రా కూడా ఇంకా పిండి అనేది మట్టిని ఇబ్బంది పెట్టే పని చేస్తారు. కానీ ఈ భూమిని మనం రొటేట్ చేయడం వల్ల ఆ పంటలో ఉండవలసిన పొటాషియం గానీ డిఏపి గానీ ఏదైతే గానీ రొటేషన్ పద్ధతిలో మళ్ళా నెక్స్ట్ ఇయర్ పంటకు కంపల్సరీ మనకు పంటకు ఉపయోగపడే విధంగా ఉంటది. ఖచ్చితంగా నేలను కలదున్ని మంచిగా చేసుకుని చేస్తే ఈ సంవత్సరం పెట్టిన పంట చల్లిన ఎరువులని కూడా మరో పంట కూడా ఉపయోగపడుతుంది. ఇది శాస్త్రవేత్త అందరు కూడా మనకు చెప్తున్నారు. ఇష్టం ఉన్నట్టు ఫర్టిలైజర్ వాడద్దు, ఇట్లా ఏది కూడా వాడకని ఏదున్నా కూడా స్థానిక అధికారులను సలహా సూచనల మేరకు భూసార పరీక్షలు చేయించుకుని మనం వాడుకుంటే రైతులు కూడా కొంత పెట్టుబడి తగ్గించుకునే విధంగా జరుగుతుంది.
1: ఇది అంతా కూడా మీరు పంట మార్పిడి ఇట్లా అంతా బాగానే ఉంది. అయితే మీరు ఇప్పుడు అన్నట్టు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా మీరు మేల్ ఫీమేల్ వేస్తా ఉన్నారు అని చెప్పారు. అయితే మీరు వేసినటువంటి పంట ఎన్ని ఆడసార్లకు ఎన్ని మొగ సార్లు అనేటువంటిది వేయడం జరిగిందంట?
0: మేము వేసిన పంట దాదాపు 10 లైన్లకు 10 ఫీమేల్ ఉంటే ఒక మేల్ వేసినాం. మాది మంచిగానే ఉంటుంది ల్యాండ్, అంటే మా బలమైన ల్యాండ్ కాబట్టి మేము 10 ఉన్నారు. ఇక కొందరు 8 తీసిరు. ఇంకా కొంతమైన మెయిన్ ఉండే ల్యాండ్ 10-12 అట్లే ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి వర్షాలు లేకపోవడం, వాతావరణం సహకరించడం, ఆ కంపెనీ వాళ్ళే పెట్టుబడి అందియడం కూడా కొంత సహకారం ఉన్నది. అంటే మనకాడ మన నీళ్ళల్లో సీడ్ అనేది కూడా మంచిగా ఈ వాతావరణం తట్టుకుని కొంచెం రైతులకు లాభసడ్డే విధంగానే ఉన్నది.
1: అంటే ఇప్పుడు మీరు విత్తనాలు మేల్ ఫీమేల్ వేసారు, అంటే 10 సార్లకు ఒకటి మేల్ లాగా వేయడం జరిగింది. అంటే ఈ విత్తనాలు విత్తుకునేటప్పుడు మీరు ఏ విధానాన్ని అవలంబించడం జరిగింది?
0: మనం మామూలుగా వేసే విధంగా మా గింజలు అంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తారు. ఎకరానికి ఇంత బ్యాగ్, 5 కిలో బ్యాగ్, తర్వాత ఫీమేల్ తిందా మేల్ తిందా అనేది కూడా కంపెనీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు మనకు రైతుల దగ్గరకు వస్తారు. ఎన్ని ఎకరాలు ఇస్తాను, ఎన్ని గింజలు పడితే ఎంత పడి ఎంత వేయాలని కూడా. మన పాతకాలం పంటలు ఇక్కడ నాగడి సాలు లేదా చేత పెట్టడం, చేత పెట్టుకోవడం పోవడం, తర్వాత నాగడి సాలు వెళ్ళడం, లేదా 10 సార్లు అయినా కూలర్లు కొంచెం గుర్తించుకొని 10 సార్లు అయినా ఒకటి ఫీమేల్ మేల్ కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. ఇక దానికి దీని తేడా ఇది. తర్వాత మనం కూత దశ అయితే ఏదైతే కూడా పీసు తోడి టైంలో పూత కత్త ఉంటుంది మొక్కజొన్న, కానీ ఆ పూతనంతా తీసేసే కంపల్సరీ చేయాల్సిందే.
1: ఇప్పుడు మీరు విత్తనాలు వేసేటప్పుడు 10 ఆడసార్లకు ఒకటి మగ సార్లు అనేటువంటిది వేస్తా ఉన్నారు. ఈ 2 విత్తనాలు ఒకటేసారి వేసుకోవాలా, ఒకటి ముందు ఒకటి తర్వాత వేసుకోవాలి?
0: ఒకటేసారి బాగా వేసే రోజే విత్తనాలు వేసే రోజే ఒక 10 సార్లు అయిపోయినాక 11 సార్లు మొగ తీసుకోవాల్సిందే కంపల్సరీ, మేల్ వేసుకోవాల్సిందే. అంతే తప్ప దానికి వేరే మళ్ళీ ఏమి ఉండదు, అదే రోజు వేసుకుని అదే రోజు చేసుకుంటారు.
1: మరి ఈ ఆడమొగ మీరు మొక్కజొన్న పంట విత్తినప్పుడు ఈ పంట ఎదగడానికి గాను ముఖ్యంగా ఈ వేసవిలో నీటి యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేపట్టాలి, ఈ నీటి తడులు అనేటువంటి ఏ విధంగా అందించాలంట?
0: నీటి తడు అంటే సపరేట్ అని ఏముండదు. మనం పాతకాలం నుంచి మొక్కజొన్నలు ఎట్లుంటో అట్లే ఉంటాయి. కాకపోతే టైం డేట్ కూడా ఇస్తారు వాళ్ళు. మొక్కజొన్న ఏ రోజు ఇస్తానో ఏ రోజు ఇవ్వాలో అదే డేట్ ఇస్తారు. మనం అంత ముందుకు లోకల్ పంట కదా సరే, ఇంకా 10 రోజులు ఎక్కువైనా తక్కువైనా కదా. ఈ ఏదైతే కూడా ఫీమేల్ మేల్ వచ్చినాక వాళ్ళు రోజు వేసిన రోజు నుంచి మనం ఏ రోజు క్రాప్ తీసుకోవాలని కూడా కంపెనీ వాళ్ళు మనకు డేట్ ఇస్తారు. అంతే, దానికి ప్రాబ్లం ఏముండదు. ఆ డేట్ ప్రకారం దాని వాటర్ ఎట్లున్నది కంపెనీ వాళ్ళు కూడా సూపర్వైజ్ చేస్తుంటారు.
1: అంటే మొక్కజొన్న పంటకు ఎన్ని నీళ్లు తరలు అవసరం, వీటికి ఎన్ని నీళ్లు

0: అవసరం.
1: కొన్ని భూములల్లో దాదాపుగా మనం ఇట్లాగో సాలు రెడీ చేసుకుని చేస్తాం, తన ముడిసినాక 20 రోజులకు 15 రోజులకు, లేదా కొన్ని చెవుక లాంటి మట్టి దూడుదొంట్లో 20 రోజులు తడగొడతారు, రాగడితే అంటే 4 రోజులు తడగొడతారు, ఒక 4 తల్లల్లో రాగడలా కూడా కొడతారు, అంటే సీజన్ బట్టి. కాబట్టి అప్పుడు వాతావరణం కూడా కూల్ ఉంటాయి కాబట్టి ఉండేది. సీడ్ కూడా అదే టైం ఇస్తారు వాళ్ళు, మరి ఎండలు టైం దాకా ఇయ్యరు, ఈ టైం దాకా మే దాకా ఏప్రిల్ దాకా అనే సీడ్ పెట్టరు అది. కాబట్టి వాళ్ళు 4-5 తల్లతోటి క్లోజ్ చేస్తారు.
0: అంటే ఈ విధంగా నీటి యాజమాన్యం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మరి ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేసుకుంటారు, ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎరువులను వాడడం అనేటువంటిది జరుగుతుంది?
1: ఇప్పుడు మనకు సీడ్లు అంటే మామూలు మా పూర్వం ఏదైతే మొక్కజొన్న విధానం ఉన్నదో, భూమిని దున్నుకోవడం, దాంట్లో ఎరువులు మనం ఇంట్లో ఉన్న పేడని కాబట్టి బర్రెలది కానీ గొర్రెలది కానీ వేసుకొని కళ్ళ దున్ని దుక్కి వేయడం చేయడం అది జరుగుతుంది. ఆ తర్వాత కూడా మొక్క వాళ్ళు కలిపిన సీడ్లనే రకరకాల మందులతోటి ఆ గింజలు వస్తాయి కాబట్టి ఆ గింజలు మొలిసినాక ఏమైనా పురుగు పిచ్చికారికి ఆ కంపెనీ వాళ్ళు ఏదైనా పురుగు డామేజ్ ఎక్కువ ఏమైనా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మందిస్తారు. లేదు అంటే పెరుగుతున్నా కూడా ఇలా అందరు వేసే విధంగా డాక్టర్లు మన పురుగు లోపల లద్దె పురుగు లాంటి లోపల రాకుండా అదంతా కాండం పురుగు రాకుండా ఆ మందు ఇస్తారు, అది ఇస్తారు. తర్వాత మనం కొంచెం పూత దశ వచ్చే వరకు కూడా వాళ్ళకి అంటే ఎప్పటికీ ఆ సూపర్వైజ్ ఉంటుంది, అంటే నీళ్ళ బట్టి మన పర్టిలైజర్ మందు తర్వాత మన డిఏపి కానీ పొట్టు కానీ మన ఏదైతే కూడా పూత దశకు వస్తుందో, ఏదైతే తలసించు అనేది మొక్కజొన్న అని ఉంటుంది, తలసిం పెరిగితే గ్రోతింగ్ రావాలంటే మందు ఇస్తారు, అంటే మనం వేసుకోమంటారు. గ్రోతింగ్ కొన్ని బలమైన నీళ్ళు ఉంటే దాదాపు ఆ సీడ్ మంచిగా 8 ఫీట్లు 6 ఫీట్లు అట్లా మినిమం పెరుగుతుంటది, 10 ఫీట్లు 15 ఫీట్లు కూడా పోతా ఉంటది. అంటే ఒక పెద్ద సీడ్ లాంటి మంచి బలమైన భూములలో ఆ సీడ్ అంటే మామూలుగా 6-7 ఫీట్లలో 5 ఫీట్లలోనే ఉంటాయి కొన్ని కంపెనీలు. కాబట్టి ఇడ్ చేయడం తీయడం కానీ ఈజీ అవుతుంది. కొన్ని కంపెనీలు కంకి మొత్తం బూరు తీసి తీసుకుపోతారు, కొన్ని బూరు తోట తీసుకుపోతారు, కానీ ఇమీడియట్ లో తీసుకొని ఆ మార్కెట్ రైతుల దగ్గర నుంచి ఇమీడియట్ అయితే మార్కెట్ అయితే కంపల్సరీ.
0: అంటే మరి ఇప్పుడు ఈ పంట ఎదిగిన తర్వాత ముఖ్యంగా కోత అనేటువంటిది ఏ విధంగా కోస్తారు, ఎప్పుడు కోత అనేటువంటిది కోసుకోవాలి, కంకితో అనేటువంటిది కోస్తా ఉన్నారు, మరి కంకితో కోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేల్ కు ఫీమేల్?
1: ఫీమేల్ కంపెనీ వాళ్ళు డేట్ ఇస్తారు మనకు, ఏదైతే కూడా విత్తనం నాటిన రోజు నుంచి అయిపోయి క్లోజ్ వరకు ఇస్తారు. ఆ గ్రోతింగ్ అయినా అయిపోయిందా క్లోజ్ అయిందా అప్డేట్ మనకు ఒక సూపర్వైజర్ గా 2-3 వేలకు ఒక క్యాండిడేట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 3 నెలలు కంపల్సరీ వాళ్ళు మన చేతిలో ఉంటారు కాబట్టి ప్రతి చెప్తారు డేట్ ఇచ్చినాక. ఫీమేల్ అనేది మనకే లోకల్ లెక్క సరే, మేల్ అనేది లోకల్లోనే తీసేసుకోవచ్చు, లోకల్లో కోసం లోకల్ మాది ఆనే ఉంటది. ఫీమేల్ మాత్రం కంపల్సరీ కంపెనీ వాళ్ళే మనకి సజెషన్ చేస్తారు, సజెషన్ ప్రకారం మనం తీసి పక్క పెట్టినంటే కంపెనీ వాళ్ళే దానికి సంబంధించిన సంచులు కానీ ప్రొవైడ్ చేసుకుంటారు మనకు. ఆ చేస్తే మనం దాన్ని కంపెనీ వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు, ప్రతి విలేజ్కి వెళ్ళింది అని చెప్పి ఒక డంపు చేపిస్తారు, అదంతా లారీ తీసుకుని వెళ్ళిపోతుంది.
0: ఒక ఎకరానికి ఎన్ని క్వింటాళ్ల వరకు ఈ కంకితో కూడినటువంటి మొక్కజొన్న దిగుబడి అనేటువంటిది రావడం జరుగుతుంది? ముఖ్యంగా ఎంత పెట్టుబడి పోను, ఎంత మిగులుబాటు అనేటువంటిది ఉండే అటువంటి ఆస్కారం ఉంటుందంటారు?
1: ఇప్పుడు ఎకరాకు దాదాపు చాలా మందికి 80,000-70,000 రూపాయలు బలమైన భూమి ఉండడం వల్ల 80-90 వేల దాకా కూడా వస్తుంది, దాదాపు 50-60 క్వింటాలు లేదా 40 క్వింటాలు, ఏ తక్కువ ఉంటే కూడా 35 క్వింటాలు కూడా ఉన్నాయి సందర్భం. కానీ మంచి రేటు ఉన్నాయి కాబట్టి మంచి సారవంత భూమిలో 100,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 100,000 ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంత పాజులు చేసి వర్షాకాలం ఏ పంట పెట్టకుండా కాలి గుంచి భూమిలో బలాన్ని పెంచుకునే విధంగా కొంతమంది రైతులు ఉంటారు. కొంతమంది ఎక్కువ మొక్కజొన్న పండితే దాలు అంతా ఎందుకనేది కూడా కొంతమంది ఉంటారు. ఎకరాకు 100,000-120,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. ఈ 2 పంటలు వేసి పెట్టుబడి ఇబ్బంది ఒక పంటతో హాయిగా ఉండొచ్చు. దసరా తర్వాత అక్టోబర్ నవంబర్ వేసుకుంటే మార్చి లోపు అయిపోతే నీడ టైంలో పంటలు క్లోజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక మనకి ఏదైతే కూడా బెండు కంకి కాబట్టి ఖచ్చితంగా మంచి రేటు, ఎకరాకు 50 క్వింటాలు 45 క్వింటాలు ఖచ్చితంగా కూడా అందుకునే ఆస్కారం ఉంటుంది. లాస్ట్ 40 క్వింటాలైనా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇక లాస్ట్ అంటే మామూలు నీళ్ళలో పండే పంట కూడా 40 క్వింటాలు వేసుకున్నా మంచి లాభం ఉంటుంది.
0: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి మేల్ ఫీమేల్ ముఖ్యంగా ఆడ మొగ మొక్కజొన్న పంటలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలను మా రైతు సోదరులకు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు వేసవిలో ఆడ మొగ మొక్కజొన్న సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం బహిరాన్పల్లి గ్రామ యువ రైతు జట్టి రాజేందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. ఇంతటితో కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ వింటారు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం, ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డా

0: దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు ఉన్నారు. వీరు వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్గా సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరి ద్వారా వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై మన శ్రోతలకు వీటి ద్వారా వినిపిద్దాం. నమస్కారం అండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు.
2: నమస్కారం అండి.
1: మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ భూ సంరక్షణ గురించి మన ప్రభుత్వం హరిత వ్యూహం రచించి దాన్ని అనుగుణంగా ఆ వ్యూహాత్మకంగా దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అమల్లో కూడా జరుగుతూ ఉందండి. మరి వీటి గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి.
2: అలాగేనండి. భారతదేశము 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాంకేతికత, యువత, మహిళలు మరియు రైతుల భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో జత చేయడం లక్ష్యంగా చేసుకుని వృక్ష సంరక్షణ మరియు హరిత ఉద్యోగాలు వంటి స్థిరమైన పద్ధతులను అనుసంధానిస్తుంది. సహజ వనరుల సంరక్షించడం, హరిత సాంకేతికతను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం వీటిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. అదేవిధంగా సౌర పవన ఇంధనం వాడుక మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన గాలి నీరు మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం అనగా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ ఫార్మింగ్ లేదా క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అని కూడా అంటారు. ఈ నాలుగిటిని అనుసంధానిస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లు పరిష్కరించడంలో మరియు భవిష్యత్తు తరాల కోసం విస్తారమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడంతో భారతదేశం స్థిరమైన పద్ధతుల ద్వారా ముందుండటమే లక్ష్యంగా వికసిత్ భారత్ను సాధించే మార్గంలో ప్రణాళికా దశ నుండి కార్యాచరణ దశకు వెళ్ళడం గమనార్హం. సో ప్రణాళిక దశ వేసుకున్నాము, కానీ దాని కార్యాచరణ దశకు మనము ముందడుగు వేస్తున్నాము. 2047 నాటికి ఈ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. వాటికి ఈ కీలక లక్ష్యాల ద్వారా వికసిత్ భారత్ 5 కీలక లక్ష్యాల ద్వారా మనకు అందిస్తుంది. అవి హరిత ఇంధన పరివర్తన, పర్యావరణ కోసం జీవనశైలి మరియు చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామికాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం మరియు ప్రపంచ నాయకత్వం మరియు సహకారం. సో ఈ 6 కీలక లక్ష్యాలను పెట్టుకొని ముందడుగు వేస్తుంది. హరిత ఇంధన పరివర్తన అనగా 2032 నాటికి 22.5 గిగావాట్ల అణు విద్యుత్తును లక్ష్యంగా పెట్టుకొని $1 బిలియన్ పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనాలను అనగా సౌర లేదా పవన మరియు హరిత హైడ్రోజన్ను దూకుడుగా అనుసరిస్తుంది. సో ఈ విధంగా మనము ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము. పర్యావరణ కోసం జీవనశైలి అనే లైఫ్ అనే దాంట్లో సుస్థిర రోజువారీ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యక్తిగత చర్యలను ప్రవర్తనను మార్చడం తద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు కొత్త విధానాల ద్వారా భారతదేశ పట్టణ ప్రణాళికలో వ్యర్థాల తగ్గింపును మరియు వనరుల సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తూ వ్యర్థరహిత సమాజం నిర్మించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యుత్ వాహనాల వినియోగం మరియు పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాధాన్యమిస్తూ MSMEల ద్వారా గ్రీన్ స్టీల్ మరియు సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణపై దృష్టి సారిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ మార్గాలు సూచించుకున్నది. ఏప్రిల్ 22 ప్రతి సంవత్సరం

0: శాతం మనము భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో నీ ఇతివృత్తం మన శక్తి మన గ్రహం, ఈ 2026 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్, భూమి అనేది ఒక గ్రహం అని మనం అందరికీ తెలుసు. మరి భూమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, మరి ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ గమనించుకుంటే ప్రతి సంవత్సరము 2022 భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి కోసం సానుకూల మార్పును సృష్టించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చే సందర్భమే ఈ భూమి దినోత్సవం. కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న జీవజాతులు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఆచరణీయమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు స్థిరమైన సామూహిక చర్య నిజమైన పర్యావరణ పురోగతిని సృష్టిస్తుందని పునరుద్ఘాటించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సుస్థిరమైన పద్ధతులు మరియు విధానాల కోసం చర్చించడానికి, ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పర్యావరణ అవగాహనను, క్రియాశీలతను ప్రోత్సహించడం, తద్వారా సానుకూల మార్పును ప్రేరేపించడంలో మరియు మానవాళికి గ్రహానికి మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంలో ఈ భూమి దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భూమి దినోత్సవం 1970 ఏప్రిల్ 22 విస్కాన్సిన్కు చెందిన సెనేటర్ గైలార్డ్ నెల్సన్ మరియు యువ కార్యకర్త డెనిస్ హెయాస్తో కలిసి అక్కడ ఉన్న యువతతో భూమిని కాపాడుకునే దిశగా నిర్వహించారు. ప్రస్తుతం 190 పైగా దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రచారం స్వచ్ఛమైన శక్తిని వేగవంతం చేయడం, పర్యావరణ నష్టానికి జవాబుదారీతనాన్ని పెంచడం, సమాజ స్థాయిలో వాతావరణ సమస్యల పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రేపటి కోసం నేడే భూమిని రక్షిద్దాం. ప్రతి చిన్న చర్య ముఖ్యమైనదే. మనమందరం కలిసి పనిచేస్తున్నప్పుడే మన సమిష్టి శక్తి మన గ్రహం కోసం మరింత ఆరోగ్యకరమైన, పచ్చని మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించగలదు. అసలు ఈ దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకున్నాం, 1970 నుండి. మరి భూమి వయస్సు ఎంత? సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తున్నాము. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, శిలలలోని రేడియోధార్మిక ఐసోటోప్ల క్షయాన్ని కొలిచే రేడియోమెట్రిక్ డేటింగ్ అను పద్ధతి ద్వారా భూమి యొక్క వయస్సుని మనము నిర్ధారిస్తాము. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనము వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేస్తూ 2047 సుస్థిరమైన సుసంపన్నమైన భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకొని వికసించిన భారతావనిని అందించే దిశగా మన భారతదేశం ఉరకలు వేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మనము ఇందుకు ప్రతి మనిషి ఏమి చేయాలి అనేది చూసుకుంటే, భూమి దినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం, మన గ్రహం కోసం ఒక మార్పును తీసుకువద్దాం అని నానుడితో మొదలు పెడితే, ప్రతి మహిళ లేదా ప్రతి మానవుడు లేదా యువత, స్కూల్ పిల్లల నుంచి చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలని ఆశిస్తుంది.
1: ఇకైతే అండి, మీరు ప్రతి సంవత్సరం 22 భూగ్రహ దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారండి. అయితే మన శక్తి మన గ్రహం ఇతివృత్తంతో జరుపుకును ఈ భూ సంరక్షణ గురించి ఇప్పుడు వికసిత్ భారత్ 2047 యువత, మహిళలు, అంటే ప్రభుత్వం చేపడుతుందండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే కాకుండా వారి అధ్యక్షతనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి యువత, మహిళలు, ఇంకా ప్రతి మానవుడి పాత్ర ఏంటో, అది ఎలా జరుపుకోవాలో, ఎలా సంరక్షించుకోవాలో, మన తల్లిని మనం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తారండి.
0: అలాగేనండి, వికసిత భారత్ను సాధించే మార్గంలో ప్రభుత్వం ప్రణాళికా దశగా ముందడుగు వేసింది. సో

0: అటువంటి ప్రణాళికలను కార్యాచరణ దిశకు తీసుకురావడం మన యువత చేతిలోనే ఉన్నది. సో కార్యాచరణ దశకు వెళ్ళాలి అని అంటే ప్రతి మానవుడు చిన్న పెద్ద ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలి. అది ఏ విధంగా అంటే కొన్ని పద్ధతులు మనము పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి సామూహిక వృక్షారోపణ కార్యక్రమాలు, అంటే మాస్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఇప్పుడు మొక్కలు నాటండి మొక్కలు నాటండి అంటున్నామే కానీ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించినామా లేదా అనేది ఎవరూ గమనించటలేదు. సో ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి దాని సంరక్షణ వారి బాధ్యతగా భావిస్తే, ఒకటో తరగతి నుంచి మనము ఒకటో తరగతి పిల్లలతో నాటించినా కూడా పదేండ్లు వాళ్ళు పదో తరగతి వరకు వచ్చేసరికి పదేండ్ల మొక్కలు అక్కడ తయారవుతాయి. ఆ విధంగా హరితారోహణను మనము చూసుకోవచ్చు. క్లీన్లీనెస్ మరియు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, అంటే పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత ప్రచారాలు. స్వచ్ఛత డ్రైవ్స్ మనము కూడా ఎవ్రీ థర్డ్ సాటర్డే మనము ఈ స్వచ్ఛత డ్రైవ్ను పాటిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని అయితేమి, లేదా స్వచ్ఛ భారత్ అని కానీ ర్యాలీలు గా మారి ప్రతి విశ్వవిద్యాలయం స్కూల్ పిల్లల నుండి విశ్వవిద్యాలయ యువత వరకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ ప్లాస్టిక్ రహిత ప్రచారాలను చేపడుతుంది. మరి ప్రచారం చేయడమే కాదు పాటించడం కూడా ఇక్కడ గమనించాలి. సో ప్రచారం చేయుట ఎంత ముఖ్యమో ఆ ప్రచారాన్ని పాటించడం, మనం పాటిస్తూ ఎదుటి వారిని పాటించమని చెప్పడం, అప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది. మూడవది చూసుకుంటే వాహనరహిత దినం. ప్రతి 7 రోజుల్లో మనము ఒక రోజును వాహనరహిత దినంగా సైకిల్ ర్యాలీ, సైకిల్ వాడకము, లేదా నడుచుకుంటూ దగ్గర ఉంటే నడుచుకుంటూ వెళ్ళడము, ఈ విధంగా మనము చూసుకున్నామంటే వాహనరహిత దినంని పెట్టుకొని కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే వీధి నాటకాల ద్వారా లేదా స్కూల్లో చిన్న చిన్న స్కిట్ల ద్వారా వాతావరణ మార్పుల గురించి, పొల్యూషన్ను కాలుష్యాన్ని నివారించేదానికి మార్గాల గురించి మనము నాటకాల రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ప్రజా ప్రచార కార్యక్రమాలు దీంట్లో ముఖ్యమైనవి. సో ప్రజలకు వరకు చేరాలి అని అంటే ఈ కార్యక్రమాలను మనము చేపట్టాలి. మానవహారాలు, ర్యాలీలు ఇవన్నీ కూడా ప్రజా ప్రచార కార్యక్రమాలుగా భావించవచ్చు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే దత్తత తీసుకొనుట. మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకున్నారు అని అంటే దాన్ని మనమే సంరక్షిస్తాము. ఎప్పుడైతే మనిషి నాది అనుకున్నాడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకొనుట అనేది చాలా ముఖ్యమైన విషయం. వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువుల తయారు చేయుట, ఇటువంటి కార్యక్రమాలు మనము చిన్నపిల్లల నుండి స్కూళ్ళ నుండి విశ్వవిద్యాలయాల వరకు ఈ వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువులను తయారు చేసుకున్నటకు మనము ప్రోత్సహించినచో ఇక్కడ భూతాపాన్ని కూడా తగ్గించవచ్చు. రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ పద్ధతులను ప్రజలకు లేదా విద్యార్థులకు బోధించడం, తద్వారా ఆ విద్యార్థులు వెళ్లి వారి ఊర్లలో 10 మందికి తెలియజేయ అనేది దీని ముఖ్య ఉద్దేశం.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకు మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై ఎంతో చక్కగా మా శ్రోతలకు వినిపించినందుకు మీకు ఆకాశవాణి కర్నూల్ కేంద్రం తరపున, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం అండి.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి మరియు శ్రోతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, మెరుగైన రేపటి కోసం నేడు భూమిని రక్షిద్దాము అను నానుడితో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదములండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెచ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

ఇప్పుడు వినండి మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట పట్టుదల చిత్రం నుండి కేజే యేసుదాస్ గారు పాడిన పాట. గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరుతున్నారు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్. వినండి మీరు కోరిన పట్టుదల చిత్రం నుండి ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అమ్మ కొడుకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను మా కోసం వినిపించండి అని ఉత్తరం ద్వారా కోరుతున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. వినండి మీ అందరి కోసం అమ్మ కొడుకు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మనోరంజని వింటున్నారు. మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట త్రినేత్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం రాజ్కోటి. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరుతున్నారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనుగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, నంగి రామకృష్ణయ్య, శంకరి, చిన్మయి, పత్తిపాక కుమార్, పాపయ్య శాస్త్రి, గట్టన్న, ఎండి రహీం, సోనీ, సంపత్, మానస. వినండి మీ అందరి కోసం త్రినేత్రుడు చిత్రం నుండి మీరు అడిగిన పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ప్రేమతో రా చిత్రం నుండి. ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ. ఈ పాటను మా కోసం వినిపించండి అని ఉత్తరం ద్వారా కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వినండి మీకోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజని వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట ఉప్పెన చిత్రం నుండి జస్ప్రీత్ జాజ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం దేవి శ్రీప్రసాద్. ఈ పాటను మా కోసం వినిపించండి, అలాగే అందరి కోసం, మా కుటుంబ సభ్యుల కోసం కూడా వినిపించండి అని కోరుతున్నారు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని. వినండి, మీ అందరి కోసం ఉప్పెన చిత్రం నుండి ఈ పాట. వీరు వాట్సాప్ ద్వారా ఈ పాటను కోరుతున్నారు.

మనోరంజనిలో ఇప్పుడు వినబోయే పాట గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను మాకోసం వినిపించండి అని ఉత్తరం ద్వారా కోరుతున్నారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సందీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, నీరజ్ రెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వినండి మీరందరూ కోరినట్టు గీతాంజలి చిత్రం నుండి ఈ పాట.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో

0: ధరలన్నీ ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాండ్ సర్దార్ పాపారేడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం నడకలో హుందాతనం. మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ప్రేమనగర్ చిత్రం నుండి ఘంటసాల పడిన ఆచార్య ఆత్రేయ రచన, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను ఉత్తరాల ద్వారా కోరుతున్నారు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ. అలాగే ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అని కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి కోరుతున్నారు గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, అజయ్ కుమార్, రేవంత్ రెడ్డి. వినండి మీ అందరి కోసం ప్రేమనగర్ చిత్రం నుండి ఈ పాట.

సూర్యవంశం చిత్రం నుండి చిత్ర పడిన పాట. గీత రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరుతున్నారు, మా కోసం వినిపించండి అని. షాపల్లి గ్రామం, జఫర్గఢ్ మండలం, జనగాం జిల్లా నుండి చింత శ్రీనివాస్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వినండి, మీకోసం సూర్యవంశం చిత్రం నుండి ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట నీ మనసు నాకు తెలుసు చిత్రం నుండి. మనో ఉన్ని కృష్ణన్ చిన్మయ పడిన పాట, గీతరచన ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రహమాన్. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరుతున్నారు హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరుపోతుల బుచ్చయ్య. ఈ పాటను ఆకాశవాణి శ్రోతలందరికీ, అలాగే వారి కుటుంబ సభ్యులకు, వారి గ్రామ ప్రజలకు, తోటి మిత్రులకు కోసం ప్రచారం చేయండి అని అడుగుతున్నారు. ఏదైనా ఒక స్నేహానికి సంబంధించిన పాటను వినండి. మీరు అడిగిన స్నేహానికి సంబంధించిన పాటను ఇప్పుడు వినిపిస్తున్నాం.

మనోరంజనంలో ఇప్పుడు వినబోయే పాట రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం బప్పిలహరి. ఈ పాటను వాట్సప్ ద్వారా కోరుతున్నారు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మనోరంజన కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట అతడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్న రచన, మణిశర్మ సంగీతం. ఈ పాటను ఉత్తరం ద్వారా కోరుతున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మనోరంజని ఉత్తరాలు మరియు వాట్సప్ ద్వారా కోరిన సినీ గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ప్రియా సిస్టర్స్ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం.

0: ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. మీరు విన్నారు ఈనాటి కార్యక్రమంలో ప్రియా సిస్టర్స్ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి మధుర గీతాలు. పాత తెలుగు సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట ఉమ్మడి కుటుంబం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, సంగీతం టివి రాజు.
1: మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

వెలుగు నీడలు చిత్రం నుండి పి సుశీల ఘంటసాల పడిన శ్రీశ్రీ రచన, సంగీతం రాజేశ్వరరావు. సరిగంతటి

పిడుగు రాముడు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పడిన సినారే రచన, సంగీతం టీవీ రాజు.

అగ్గిపిడుగు చిత్రం నుండి ఘంటసాల జానకి పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142. మధుర గీతాల్లో చివరిగా వినబోయే పాట అగ్గిబరాట చిత్రం నుండి. ఘంటసాల పి సుశీల పడిన సినారి రచన, సంగీతం విజయకృష్ణమూర్తి.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:30. ఇక ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. జై హింద్.